ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, ఇంకా డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 9వ రోజు, క్రీస్తుశకం 2026వ సంవత్సరం జూన్ నెల 30వ తేదీ మంగళవారం. ఇప్పుడు సమయం 5:53 దాటి 40 సెకండ్లు. మా శ్రోతలకి శుభోదయం.

లకు భావనలో సౌకుమార్యత. శ్రీ అమరవాది శేషయ్య గారి ప్రసంగం. 6:15 భక్తిరంజనిలో కేశవతీర్థస్వామి రచనలు. 6:35 పొలం పనులు. ఈనాటి కార్యక్రమంలో పెరటికోళ్ల పెంపకం గురించి పశు వైద్య కళాశాల ప్రధాన శాస్త్రవేత్త శ్రీకృష్ణ దైదా గారి వివరాలు. 7:00 నిర్మల్ జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ జి సాయన్న. 7:15 ఉదయ తరంగిణి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా ఈరోజు అంతర్జాతీయ గ్రహశకలాల దినోత్సవం, అలాగే అంతర్జాతీయ పార్లమెంటరిజం దినోత్సవం గురించిన వివరం. ఇంకా ఆరోగ్య జీవనం. ఈనాటి కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలలో దంత సమస్యలు, ఈ అంశం గురించి డాక్టర్ సీను నాయక్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో టిటి సీతగారి గాత్రం. ఈరోజు ఉదయం 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో ఆర్ జయలక్ష్మి వైష్ణవి గారి గాత్రం ప్రసారమవుతుంది. వాద్య సహకారం వైలన్ శ్రీ మొహమ్మద్ జియాయుద్దీన్, మృదంగం శ్రీ పెరవలి జయభాస్కర్. 11:30 సుగం సంగీత్. నాటి కార్యక్రమంలో శ్రీ అశ్విని కుమార్ వర్మ గారిచే గజల్స్. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, నిర్వహణ తానిషా గారు. 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకంలో చివరి పిచ్చుక రూపకం ప్రసారమవుతుంది. 14:30 కస్తూరి కన్నడ కార్యక్రమం. ఇక మా సాయంత్రం ప్రసారాల్లో సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి కొలుపుల భారతమ్మ బృందం వారిచే జానపద గీతాలు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమంలో రోల్ ఆఫ్ డ్రామా ఇన్ టీచింగ్ మోడ్స్ బీఈడి, ఈ అంశం ఉంటుంది. 6:50 వ్యవసాయ సూచనలు. నాటి కార్యక్రమంలో వివిధ పంటల అవశేషాలు, ఉపయోగాలు వివరాలు ఉంటాయి. 7:00 మార్కెట్ ధరలు. ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో మన దక్కన్ జాతి గొర్రెల సంరక్షణ గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ బి ఏకాంబరం గారి ప్రసంగం ఉంటుంది. ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో. 7:45 వికసిత్ భారత్లో పేదరిక నిర్మూలన, సాంఘిక సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. అతిథులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా ఆహార పంపిణీ శాఖాధికారి శ్రీ అడప ఉదయ భాస్కర్ గారు, విశాఖపట్నం జిల్లా సాంఘిక సంక్షేమ సాధికార శాఖ ఉపసంచాలకులు శ్రీ కంచరాన రామారావు గారు పాల్గొంటారు అతిథులుగా. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. రాత్రి 8:03 రామలక్ష్మి రంగాచారి గారి గాత్రం ప్రసారమవుతుంది. 9:15 స్పాట్ లైట్. రాత్రి 10:00 కర్ణాటక శాస్త్రీయ హరికథ కాలక్షేపం. నాటి కార్యక్రమంలో గద్వాల్ కాశీనాథ్ భాగవతర్ గారిచే హరికథ కాలక్షేపం. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6 గంటలుగా వస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

0: మంచిని పెంచు, ప్రేమగా జీవించు. 84 లక్షల జీవరాశుల్లో ఉండే ప్రతి ఆత్మలోనూ పరమాత్మ ఉన్నాడని, అందరినీ ప్రేమించినట్లుగా ప్రేమే దైవం, ప్రేమే పరమ పావనం అన్నట్లుగా నీ ఒక సౌకుమార్యమైనటువంటి ప్రేమ గుణాన్ని అలవర్చుకుంటేనే భగవంతుని దగ్గరికి చేరుకోగలుగుతావు. అందువల్ల సూక్ష్మంగా ఈ సౌకుమార్యము అనున్నది వ్యక్తి యొక్క సుగుణము యొక్క భావమే. సౌకుమార్యం, సుకుమారత, సౌశీల్యము, సుజన వినుతము కలిగినుట ఇవన్నీ సౌకుమార్యము యొక్క మూల లక్షణాలు. ముఖ్యంగా ఈ గుణం బాల్య వయసు నుండే అలవడినచో సమాజములో ఆ వ్యక్తికి ఒక ఉన్నత స్థానం లభించును. అందుకే తల్లిదండ్రులు చిన్న వయసు నుండే ఆ బాల బాలికలకు సుగుణములైనటువంటి మన ఇతిహాస పురాణ గాథలను, ఇతిహాసములైనటువంటి రామాయణ మహాభారతాలను, భగవత్ సంబంధమైన భక్తి ఉన్న చోట భగవంతుడు ఉన్నటువంటి మహాభాగవత ఇతివృత్తాలను, అనేకమైనటువంటి కథలను నైతిక విలువలకు కట్టుబడ్డట్టుగా మంచి సుగుణముల పాత్రల ద్వారా చిన్న వయసు నుండే నైతిక విలువలు ఉండే గాథలు తెలపడం, ఇది ఒక సౌకుమార్యమైన గుణ బీజములకు చిన్న వయసు నుండే అలవడును. అందుకే అన్నారు, పూర్వకాలంలో గ్రామాల్లో నివసించేటప్పుడు సమిష్టి కుటుంబాలుగా ఉన్నప్పుడు మన అమ్మమ్మ తాతయ్యలు, నాన్నమ్మ తాతయ్యలు, పెద్దవాళ్ళు ఇటువంటి విధంగా చిన్నపిల్లలకు రాత్రిపూట సరదాగా కథలు చెప్పడం, అలాగే పాఠశాలలందు కూడా నైతిక విలువలతో కూడిన అంశములను పాఠ్యాంశములుగా జ్ఞానబోధగా తెలిపే కథలను విద్యార్థులకు ఉపాధ్యాయులు తెలపడం చాలా అవసరం. ఎందుకంటే మారల్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పి ఒక పీరియడ్ ఉంటుందన్నమాట పాఠశాలలో. నేను ఉపాధ్యాయుడిగా పనిచేశాను కాబట్టి మా పిల్లలకు కూడా మద్రాసు మహానగరంలో హిందూ థియలాజికల్ హైయర్ సెకండరీలో నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ పండిట్గా పనిచేసినప్పుడు ప్రతిరోజు కూడా పిల్లలకి ధ్యాన మార్గంలో అనేకమైన నీతి కథలను నేర్పి వాళ్ళల్లో ఒక నీతివంతమైన బీజాలు నాటడానికి ఒక మారల్ ఇన్స్ట్రక్షన్ అనేటువంటి పీరియడ్ కూడా మాకు ఉండేది. ఈ సమయంలో అది నాకు గుర్తుకు వచ్చింది. అందువలన చిన్న వయసు నుండే సుకుమారమైన గుణ గణములతో బాలబాలికల అభివృద్ధి పొందాలంటే మన భారతీయ సంస్కృతికి మూలమైన నైతిక విలువలు కలిగిన విషయములు తెలుసుకున్నచో మన యొక్క భారతీయ తత్వశాస్త్రమే ప్రపంచములో అతి పురాతనమైన వేదకాలం నుంచి చెప్పబడినటువంటి సనాతన ధర్మం. అటువంటి సనాతన ధర్మమును మనం పాటించుటయే సౌకుమార్యతగా భవిష్యత్తులో కూడా వారికి ఒక సుగుణ ఆభరణమగునని ఈ యొక్క సందేశాన్ని మనం ఇలా తెలుసుకుంటున్నాం. స్వస్తి.
1: మీరింతవరకు భావన కార్యక్రమంలో సౌకుమార్యత ఈ అంశం గురించి శ్రీ అమరవాది శేషయ్య గారి ప్రసంగం విన్నారు. భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

తరాలు మారినా తరగని విలువ, కాలం గడిచినా చెదరని గౌరవం, తెలుగు భాషకు తలమానికమై నిలిచిన ప్రజల ప్రియమిత్రం మీ అభిమాన ఆకాశవాణి.

మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో కేశవతీర్థస్వామి రచనలు అలాగే అన్నమాచార్య సంకీర్తన విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి. పొలం పనులు.

మలు అలాంటి గ్రామాల్లో వస్తే ముఖ్యంగా గ్రామీణ ప్రజలు వ్యవసాయము, వ్యవసాయ అనుబంధ రంగాల మీద వాళ్ళు ఆధారపడడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాల్లో చూసినట్లయితే జీవాల పెంపకం కానీ, పాడి పరిశ్రమ, పెరటి కోళ్ళను పెంచుకోవడము, ఆ తర్వాత టర్కీ కోళ్ళ లాంటిది పెంచుకోవడము, ఇవన్నీ కూడా చేస్తూ ముఖ్యంగా ఆనాడు నాగరిక ప్రపంచంలో చూసినట్లయితే ఈ యొక్క పెరటి కోళ్ళ పెంపకం అనేది మానవ జీవన విధానం.

అనేవి ఉండడం వల్ల ఈ దేశావళి కోళ్ళ నుంచి సంవత్సరానికి సాలీనా వచ్చేసేసి గుడ్లు 35 నుండి 40 గుడ్లు వస్తుంది. గుడ్డు సైజ్ చూసినట్లయితే 40 గ్రాముల లోపు మాత్రమే గుడ్డు సైజ్ ఉండడము, ఈ యొక్క గుడ్డు సైజు కానీ గుడ్ల సంఖ్య కానీ చూసుకుంటే చాలా తక్కువ ఉండడం వల్ల ఈ వచ్చినటువంటి 35 నుండి 40 గుడ్లలోనే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం వచ్చేసేసి వాటిని పెట్ట కింద వేసేసి పొదిగించడం వల్ల పిల్లలు తీయడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క పోషకాహారంగా చూసినట్లయితే చాలా అంటే సంవత్సరానికి వాళ్లకు అవైలబిలిటీ ఉన్నటువంటి గుడ్లు చూసుకున్నట్లయితే చాలా తక్కువ మోతాదుల్లోనే ఉంటుండే. దీంతో ముఖ్యంగా ఈ పోషకాహార లోపం అనేది గురికావడం జరుగుతుంది. ఈ పోషకాహార లోపాల గురి కాకుండా ఉన్న కొరకు సరి అయిన అధిక మొత్తంలో గుడ్ల ఉత్పత్తి చేసేటువంటి కోళ్ళ పెంపకం వెళ్ళగాని దానితోపాటు ఈ యొక్క ఆర్థికంగా కూడా చేయిత ఇవ్వడానికి ఈరోజు గ్రామీణ ప్రాంతాల అలాగనే గ్రామీణ ప్రాంతాల ఏదైతే దేశీయావళి కోళ్ళను పెంచుకుని ఎట్లాగైతే పెరుగుతున్నాయో అలాంటి వాతావరణ పరిస్థితుల్లో పెరిగేటువంటి అభివృద్ధి పరచబడినటువంటి కోళ్ళు చూసుకున్నట్లయితే ఈరోజు మనకు రాజశ్రీ అనే రకం అనేది ఈరోజు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం వారు అభివృద్ధి పరచబడిన కోళ్ళలో రాజశ్రీ రకం. ఈ రాజశ్రీ కోళ్ళతోటి దాదాపు సంవత్సరానికి వచ్చి 160 నుంచి 180 గుడ్లు ఉత్పత్తి కావడము, ఆ తర్వాత వీటి కాళ్ళు కూడా మన దేశావళి కోళ్ళ లెక్కనే పొడుగు ఉండడం వల్ల కూడా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో శత్రువుల బారిని తప్పించుకోవడానికి, దాంతోపాటు గుడ్డు సైజు కూడా తెల్లకోడి గుడ్డు సైజు అంత పరిమాణంలో ఉంటుంది. అంటే తెల్లకోడి గుడ్డు దాదాపు 50 నుండి 55 గ్రాముల వరకు ఉంటుంది. అలాగనే ఈ యొక్క కోళ్ళ యొక్క గుడ్డు కూడా దాదాపు 50 గ్రాముల దాకా కూడా ఉండడము, గుడ్డు కలర్ కూడా ఈ యొక్క గోధుమ వర్ణంలో ఉండడం వల్ల కూడా ఈరోజు ఆర్గానిక్ ఎగ్ ప్రొడక్షన్లో కూడా ఉత్పత్తి చేసుకోవడానికి ఈ రాయశ్రీ కోళ్ళని ఉపయోగించుకుంటుంది. ఇలా చాలా శ్రేష్టమైనటువంటి లక్షణాలు ఉండడం వల్ల ఇలాంటి పెంపకం చేపట్టినట్లయితే రైతాంగానికి చాలా వరకు కూడా ఆర్థికంగా చేయిత ఇవ్వడము ఈ కోళ్ళు. దాంతోపాటు ముఖ్యంగా వచ్చేసేసి పోషకాహార బద్ద అంటే అధిక మొత్తంలో ఇప్పుడు 160 గుడ్లు ఉత్పత్తి కావడం వల్ల గుడ్లను పొదిగించుకోవడంతో పాటు దాంతోపాటు ఇంటిలోనే ఉన్నటువంటి వారందరూ కూడా కుటుంబం అంతా కూడా విరివిరిగా వినియోగం చేయడం వల్ల కూడా ముఖ్యంగా ఈ పోషకాల లోపం అనేది తీసివేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం పెంపకం చేపట్టుకున్నట్లయితే ముఖ్యంగా వచ్చేసి నిరుద్యోగ యువతకు ఇది వికలాంగులైనటువంటి ఇంటి పట్టణం ఉన్నటువంటి వికలాంగులకే కానీ ఒక రకంగా జీవన ఉపాధి రంగంగా కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. ముఖ్యంగా రాయశ్రీ లాంటి కోళ్ళను కాక ఒక 20 కోళ్ళను కాక పెంచినట్లయితే ఈ యొక్క 20 కోళ్ళ ద్వారా వచ్చి ముఖ్యంగా ఒకవేళ దాంట్లో 20 కోళ్ళలో ఒక 10 పుంజులు 10 పెట్టలు అనుకుంటే ముఖ్యంగా 10 పుంజులు కాక దాంట్లో మనం సాధినట్లయితే అన్ని ఖర్చులు పోను 10 నుండి 12 వేల రూపాయల వరకు కూడా ఈ యొక్క పుంజుల నుండి రాబడి రావడం, ఆ తర్వాత పెట్టల నుండి చూసినట్లయితే ముఖ్యంగా ఈ వచ్చేటువంటి గుడ్ల ఉత్పత్తితోటి అన్ని ఖర్చులు పోను 15 నుంచి 20 వేల వరకు కూడా రాబడి అనేది వస్తూ ఉంటుంది. ఈ విధంగా మంచి అంటే ఒక రకంగా వచ్చేసి ఎలాంటి కష్టం లేకుండా వీటిని వ్యవసాయ అనుబంధం కాక ఈ పెరటి కోళ్ళ పెంపకం కాక ఈ రాయశ్రీ లాంటి రకంతో చేసుకున్నట్లయితే మంచి రైతాంగం వచ్చేసేసి ఆర్థిక పరిపుష్టితో పాటు పోషకాహారం కూడా విరివిరిగా లభ్య అయ్యేటువంటి అవకాశాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటుంది. కనుక రైతాంగం వచ్చేసేసి ఇలా దీంట్లో పెంపకంలో చూసుకున్నట్లయితే దాదాపు రాజేంద్ర నగర్లో వచ్చేసేసి కోళ్ళ పరిశోధన సంస్థ వారు ఈ కోళ్ళను వచ్చేసి ఒకరోజు పిల్లలకు ఒకవేళ ఇదివరకు కాక రైతులకు కాక అనుభవం ఉన్నట్లయితే ఈ యొక్క అనుభవం బ్రూడింగ్ మీద కానీ ఈ టీకాలు వేసుకునే విధానములు కాక అనుభవం ఉన్నట్లయితే డే ఓల్డ్ అంటే ఒకరోజు పిల్ల దొరుకుతుంది. ఆ ఒకరోజు పిల్ల వచ్చేసి 25 రూపాయల వరకు 25 రూపాయలు, ఆ తర్వాత లేదు ఒకవేళ రైతాంగం కాక అనుభవం లేకున్నట్లయితే వ్యాక్సిన్స్ అయిపోయి బ్రూడింగ్ అయిపోయి అన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఊరు కోళ్ళు కాక ఎలాగైతే మనం ఈ నూకలు తౌడు విరివిరిగా దొరికేటువంటి ఆకులు అలమలు ఇవన్నిటిని కూడా తిరిగి ఆ యొక్క పరిసర ప్రాంతాలలో తిరిగి
విరివిరిగా వీటిని వినియోగించుకునే మంచి గుడ్ల ఉత్పత్తి సాధించుకోవడానికి ఒకవేళ 5 వారాల పిల్లలను కూడా పొందుకోవడానికి అవకాశాలు అనేవి ఈ యొక్క కోళ్ళ పరిశోధన సంస్థ వారు అందించడం జరుగుతుంది. అయితే దీనికి వచ్చేసి ఒక 5 వారాల యొక్క కోడి యొక్క మనము 100 రూపాయల వరకు

దొరుకుతూ ఉంటుంది. రైతుకు ఉన్నటువంటి అనుభవము దృష్ట్యా ఒకరోజు కావాలన్నా 5 రోజులని నిర్ణయం చేసుకొని ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఇలాంటి కోళ్ళ కాక పెంపకం కాక చేపట్టినట్లయితే కూడా మంచి రాబడి పొందుకోవచ్చు. దీంతోపాటు ముఖ్యంగా ఈరోజు ఒకవేళ పండగల సీజన్ అంటే ముఖ్యంగా తెలంగాణ పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఈ బోనాల ఫెస్టివల్సే కానీ దసరే కానీ సంక్రాంతే కానీ ఈ న్యూ ఇయర్ లాంటి ఫెస్టివల్ని కాక మనము దాన్ని అనుగుణంగా కాక మనం పెంపకంగా చేసుకున్నట్లయితే ఇంకా అధిక మొత్తంలో కూడా రైతాంగం అనేది లాభాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి అవకాశాలని రైతులు అవగాహన ఏర్పరచుకోవాలంటే కూడా మీరు ఇంకా మాకు వివిధ వివరాలు కావాలనుకుంటే కూడా ఈ నెంబర్ను సంప్రదించినట్లయితే కూడా మీకు తగిన వివరాలు కూడా ఈ రాయశ్రీ కోళ్ళ పెంపకానికి సంబంధించినటువంటి వివరాలు అందించబడుతుంది. నెంబరు 8309111540 8309111540 నంబరు సంప్రదించినట్లయితే మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ మీకు ఏమైనా సందేహాలు ఉన్నా కానీ ఏమన్నా విషయాల మీద పరిజ్ఞానం కావాలన్నా కూడా వివిధ అంశాలన్నింటినీ కూడా మీకు అందించడం అనేది జరుగుతుంది.

ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో మన దక్కన్ జాతి గొర్రెల సంరక్షణ గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ బి ఏకాంబరం గారి ప్రసంగం ఉంటుంది. ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో

రాత్రి 6:50 వ్యవసాయ సూచనల్లో వివిధ పంటల అవశేషాలు, ఉపయోగాలు, వివరాలు ఉంటాయి. అలాగే 7 గంటలకు మార్కెట్ ధరలు.

ఈరోజు ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో టీటీ సీతగారి గాత్రం ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 6:45 వస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఈరోజు జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్టపతి ద్రౌపది ముర్ము. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెంచి గడువుకు ముందే పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో ఈరోజు రైతు భరోసా నిధులు విడుదల చేయనున్న ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించే పలు అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని పేర్కొన్న మంత్రి వై సత్యకుమార్ యాదవ్. రాష్టపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్లోని విశాఖ పర్యటనకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నగరంలోని ఒక హోటల్లో ఈరోజు జరిగే కేంద్రీయ

0: గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి రాష్టపతి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ స్నాతకోత్సవంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్, రాష్ట మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొననున్నారు. 2020 నుంచి 2025-26 విద్యా సంవత్సరాల వరకు వివిధ కోర్సులు పూర్తి చేసిన మొత్తం 373 మంది విద్యార్థులకు డిగ్రీ పీజీ పట్టాలను రాష్టపతి ప్రదానం చేస్తారు. అలాగే అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 13 మంది విద్యార్థులకు రాష్టపతి బంగారు పతకాలు అందజేసి సత్కరించనున్నారు. రాష్టపతి పర్యటన ఏర్పాట్లను రాష్ట హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత నిన్న పరిశీలించారు. కార్యక్రమ నిర్వహణలో ఎక్కడా లోపం తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ,
1: ట్రైబల్ యూనివర్సిటీ కాన్వకేషన్ గురించి గౌరవ రాష్ట్రపతి గారు మన విశాఖపట్నానికి రానున్నారు. మేడం కి స్వాగతం పలకడానికి ఈ రోజు అన్ని రకాలుగా కూడా సన్నాహాలు జరిగినాయి. ఒక పక్క నుంచి సెక్యూరిటీ ఆస్పెక్ట్ గాను, ఒక పక్క నుంచి అడ్మినిస్ట్రేషన్ వైడ్ గా కూడా మేడం కి ఎక్కడ ఇబ్బంది కలగకుండా గౌరవంగా ఆహ్వానించి సన్మానించుకుని కాన్వకేషన్ పూర్తి చేసుకుని మళ్ళీ తిరిగి మేడం ని గౌరవంగా వీడ్కోలు పలకడానికి ఈ రోజు విశాఖపట్నం అడ్మినిస్ట్రేషన్, ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేషన్ కూడా రెడీగా ఉంది. సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ లో కూడా అన్ని కూడా చర్యలు తీసుకున్నాం.
0: రాష్టపతి ద్రౌపది ముర్ము రేపు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవంలో కూడా పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెంచి గడువుకు ముందే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై ఆయన నిన్న అమరావతిలోని సచివాలయంలో నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. రాజధాని పనులపై ఇక నుంచి 2 నెలలకు ఒకసారి సమీక్ష నిర్వహిస్తానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం 51,000 కోట్ల రూపాయల విలువైన పనులు కాంట్రాక్టు సంస్థలకు అప్పగించామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. అభివృద్దిలో ఉన్న పనుల వివరాలను వారు ముఖ్యమంత్రికి వివరించారు. పనులు వేగంగా చేసేందుకు అవసరమైన మానవ వనరులు, యంత్రాలు, ఇతర సామాగ్రిని ముందుగానే సిద్దం చేసుకోవాలని చంద్రబాబు నాయుడు నిర్మాణ సంస్థలకు సూచించారు. తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా నిధులను ప్రభుత్వం ఈరోజు జమ చేయనుంది. సాయంత్రం శిల్పకళా వేదికలో జరిగే కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి మొదటి విడతలో 2 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో 2,482 కోట్ల రూపాయలు జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు నేరుగా జమ అయ్యేలా వ్యవసాయ ఆర్థిక శాఖలన్నీ ఏర్పాట్లు పూర్తి చేశాయి. మొదట ఈ కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా మదిరిలో నిర్వహించాలని నిర్ణయించినా ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వర్షాలను దృష్టిలో ఉంచుకుని చివరి నిమిషంలో వేదికను హైదరాబాద్కు మార్చారు. సింగపూర్, ఫిన్లాండ్ దేశాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విద్యా విధానాలను రాష్టంలో అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. గత ఏడాది 10వ తరగతి ఇంటర్మీడియట్లలో ఉత్తమ ఫలితాలు కనబరిచిన విద్యార్థులను పాఠశాల విద్యాశాఖ తరపున మంత్రి లోకేష్ నిన్న గుంటూరు జిల్లా తాడేపల్లిలో సత్కరించారు. 55 మంది 10వ తరగతి విద్యార్థులకు 30,000 రూపాయలు నగదు బహుమతిని, 61 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు ల్యాప్టాప్లను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ, భవిష్యత్తులో దేశం మొత్తం ఏపీ మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గురించే మాట్లాడాలని, వచ్చే ఏడాది 2 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు వస్తున్న పెట్టుబడుల్లో 3వ వంతు రాయలసీమకే వస్తున్నాయని, ఫలితంగా స్థానిక యువతకు వేలల్లో ఉద్యోగాలు లభించనున్నాయని ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, గడిచిన 2 ఏళ్లలో భారీ ఎత్తున పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులు, సాగునీటి పనులు చేపట్టినట్లు వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించే పలు అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ చెప్పారు. ఢిల్లీలో నిన్న జరిగిన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంరక్షణ మండలి సమావేశంలో ఆయన పాల్గొని రాష్టంలో అమలవుతున్న సంజీవని పథకం గురించి వివరించారు. డిజిటల్ వైద్య సేవలను గ్రామీణ స్థాయికి అందుబాటులోకి తీసుకురావడానికి సంజీవని పథకం ఇదోతికంగా ఉపకరిస్తోందని మంత్రి తెలిపారు. డిజిటల్ వైద్య సేవలు, ఏఐ కృత్రిమ మేధా వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని మంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 11 కోట్ల ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డుల్ని రూపొందించి

0: రాష్టం అగ్రస్థానంలో ఉందని, వీటిలో 60% గత 2 ఏళ్లలోనే రూపొందించామని మంత్రి వెల్లడించారు. ప్రజలతో నిత్యం సంబంధాలున్న శాఖలు, విభాగాల్లో ప్రభుత్వ సేవలు పొందడం సులభతరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా ఫిర్యాదుల వ్యవస్థను ప్రజలకు మరింత అందుబాటులోకి తేవాలని అన్నారు. ప్రజలు ఆన్లైన్లో ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పించాలని, వాయిస్ మెసేజ్ ద్వారా కూడా ఫిర్యాదులు స్వీకరించాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్టంలో సుమారు 3,000 ప్రాంతాల్లో కనెక్టివిటీ సమస్య ఉందని, రాబోయే 3 నెలల్లో సమస్య పరిష్కరించేలా టెలికాం సంస్థలతో మాట్లాడాలి అని ముఖ్యమంత్రి సూచించారు. బియ్యం ఉత్పత్తి సేకరణలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని రాష్ట పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, తెలంగాణలో 300 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి అవుతుండగా కేవలం 36 లక్షల టన్నులే వినియోగమవుతున్నాయని చెప్పారు. బియ్యం పరిశ్రమ అభివృద్దికి ఎగుమతులే తదుపరి పెద్ద అవకాశంగా మారాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బియ్యం మిల్లర్లు జాతీయ అంతర్జాతీయ మార్కెట్లను చేరుకునేందుకు వీలుగా ఉండేందుకు ప్రత్యేక బియ్యం ఎగుమతి విధానాన్ని రాష్ట ప్రభుత్వం రూపొందిస్తోందని, ప్రస్తుతం ఆ విధానం తయారీ దశలో ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన ఎప్సెక్ ఫలితాలను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు విడుదల చేస్తారని ఎప్సెక్ చైర్మన్ జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ సిఎస్ఆర్కే ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. మే 12 నుంచి 20 వరకు నిర్వహించిన పరీక్షలకు 3,29,000 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. షెడ్యూల్ ప్రకారం జూన్1 నాటికి ఫలితాలు వెలువడాల్సి ఉండగా ఇంటర్మీడియట్ ఫలితాలు, సీబీఎస్ఈ రివైజ్డ్ ఫలితాలు వెలువడ్డంతో ఆలస్యమైంది. ఈరోజు ఎప్సెట్ ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వాతావరణం. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ నుంచి మధ్య మహారాష్ట వరకు విస్తరించిన ద్రోణి బలహీనపడిందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి జి లక్ష్మి చెప్పారు. ఉత్తర కర్ణాటక నుంచి రాయలసీమ మీదుగా విస్తరించిన ద్రోణి బలహీనపడిందని, దీని ఫలితంగా ఈరోజు రాష్టంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వివరిస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో రాబోయే 7 రోజుల పాటు చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఈరోజు జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్టపతి ద్రౌపది ముర్ము. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెంచి గడువుకు ముందే పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో ఈరోజు రైతు భరోసా నిధులు విడుదల చేయనున్న ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించే పలు అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని పేర్కొన్న మంత్రి వై సతీకుమార్ యాదవ్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. నవదిల్ల్యాం రాష్ట్రపతిభవనె హ్యః 26వ ద్వితీయ రక్షా అలంకరణ సమారోహే రాష్ట్రపతిః ద్రౌపదీ ముర్ముర్వర్యా శౌర్య పురస్కారాన్ ప్రదత్తవతి. శౌర్య పురస్కారాః రక్షా సైన్యబలానాం, కేంద్రీయ సశస్త్ర ఆరక్షక బలానాం, కేంద్ర శాసిత ఆరక్షకాణాం, కార్మికాణాం చ కృతే ప్రదీయంతే. ఏతే పురస్కారాః సశస్త్రబలానాం, కేంద్రీయ సశస్త్ర ఆరక్షిబలానాం, అన్య సురక్షా అభికరణానాం చ కార్మికాణాం అసాధారణ శౌర్య కార్యాన్ ఉద్దిశ్య ప్రదీయంతే. రాష్ట్రపతినా సమారోహే 7

0: సర్వోత్తమ యుద్ధ సేవా పథకాని, త్రింశత్ పరమ విశిష్ట సేవా పథకాని, ద్వాదశ ఉత్తమ యుద్ధ సేవా పథకాని, షట్ పంచాశత్ అతి విశిష్ట సేవా పథకాని చ వితరితాని. ఉపరాష్ట్రపతిః సిపి రాధాకృష్ణనవర్యః, రక్షామంత్రి రాజనాథ్ సింహః, అన్యే కేంద్రీయ మంత్రిణః, సశస్త్ర సేనాయాః వరిష్ఠాః అధికారిణశ్చ అస్మిన్ అవసరె ఉపస్థితాః ఆసన్. రాష్ట్రపతిః ముర్ముః వర్యా ఇతః పూర్వం అస్మిన్ మాసే అష్టదినాంకే రాష్ట్రపతి భవనే రక్షా అలంకరణ సమారోహే ప్రథమ చరణస్య శౌర్య పురస్కారాన్ ప్రదత్తవతి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ హ్యః అవదత్ యత్ తస్య సెషెల్స్ దేశస్య యాత్రా మహత్వపూర్ణైః పరిణామైః పూరితం ఆసీత్, యేన భారత సెషెల్స్ దేశయోః మైత్రీ ప్రవర్ధితా భవిష్యతి. సామాజికాంతర్జాలీయే సందేశే ప్రధానమంత్రి అవదత్ యత్ విగత పంచదశ వర్షేషు ఉభయోః దేశయోః మధ్యే సంబంధః సుదృఢ విశ్వాసేన సంయుక్త ప్రగతినా చ చిహ్నితః అస్తి. యదా తు ఆగామి పంచాశత్ వర్షాణి నవాన్వేషణేన సుస్థిరతయా సంయుక్త సమృద్ధ్యా చ నిర్ధారితాః భవిష్యంతి. సహ సెషెల్స్ దేశస్య స్వాతంత్ర్యస్య పంచాశత్తమే వర్షే రాష్ట్రీయ దివసస్య సమారోహే భాగగ్రహణాయ హర్షం ప్రకటితవాన్. శ్రీమోదీ సెషెల్స్ దేశస్య రాష్ట్రపత్యే డాక్టర్ పాట్రిక్ హర్మిని ఇత్యస్మై సెషెల్స్ దేశస్య సర్వకారాయ జనానాం చ స్నేహాయ ధన్యవాదం అదదాత్. రాష్ట్రీయ నివేశావసంరచనా కోశస్య నీఫ్ ఇత్యస్య కృతే సర్వకారస్య సమగ్ర ప్రతిబద్ధత అధునా 60,000 కోటి రూప్యకాణి అభవత్. ఏతత్ ఉపక్రమం మూలసౌకర్యాణాం కృతే అన్యేషు రాష్ట్రీయ మహత్వపూర్ణేషు క్షేత్రేషు చ కేంద్రస్య నివేశ ప్రతిబద్ధతాం ప్రదర్శయతి. కేంద్రీయ మంత్రిమండలేన గత సప్తాహే ఆధారభూత సంరచనా నివేశస్య గతిం వర్ధయితుం దేశే సంస్థాగత మూలధనం ఉత్ప్రేరయితుం చ నిధౌ 30,000 కోటి రూప్యకాణాం అతిరిక్త నివేశ ప్రతిబద్ధతానుమోదితా. కేంద్రీయ కృషి కృషక కళ్యాణ మంత్రి శివరాజ సింహ చౌహానః అద్య ఆరభ్య పూర్వోత్తరస్య ద్విదివసీయ యాత్రాయాం భవిష్యతి. శ్రీ చౌహానః అసమరాజ్యస్య గువాహాటీనగరె ఉచ్చస్తరీయ సమీక్షా సభాయాః ఆయోజనం కరిష్యతి. సభాయాం అసమరాజ్యస్య సమీపస్థేషు క్షేత్రేషు సస్యేషు గ్రామేషు మహత్వపూర్ణ జలసంరచనాయాం చ జలప్లావస్య ప్రభావస్య సమీక్షా భవిష్యతి. వర్తమాన సహాయోద్ధార కార్యాణాం ప్రగతేః సమీక్షాపి భవితుం శక్నోతి. అసమరాజ్యస్య సమీక్షాయాః అనంతరం శ్రీచౌహానః శ్వః అరుణాచలప్రదేశస్య జలప్లావితక్షేత్రాణాం నిరీక్షణం విధాస్యతి. సహ జలప్లావితానాం గ్రామాణాం కృషిక్షేత్రాణాం సహాయోద్ధారశిబిరాణాం చ స్థిత్యాః మూల్యాంకనం కర్తుం వాయుమార్గేణ భూమార్గేణ చ సర్వేక్షణం కరిష్యతి. జులైమాసస్య తృతీయదినాంకాదారభ్యమాణస్య 57-దివసాత్మికాయాః వార్షిక అమర్నాథయాత్రాయాః ప్రాక్ సురక్షాసంస్థాః పంజాబతః జమ్మూకశ్మీరపర్యంతం తీర్థయాత్రామార్గే సజ్జతాం తీవ్రీకృతవంతః. మోక్ డ్రిల్ ఇతి ఆచరంతి, నిరీక్షణప్రణాళిం సక్రియం కుర్వంతి. సహస్రశః తీర్థయాత్రిణాం సురక్షితగమనాగమనం సునిశ్చేతుం అంతా సంస్థా సమన్వయం సుదృఢం కుర్వంతి చ ఇతి వార్తాః.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, నిర్మల్ జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీజీ సాయన్న.
2: నిర్మల్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక పరిశీలన ప్రారంభమైంది. ఓటర్ల జాబితాను సిబ్బంది పక్కాగా రూపొందించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సిబ్బందికి సూచించారు. జిల్లాలో ఓటర్ నమోదు ప్రక్రియను పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల జాబితాను ఖచ్చితంగా రూపొందించేందుకు చేపడుతున్న మ్యాపింగ్ విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడంతో పాటు ఓటర్ల జాబితాలో ఎటువంటి పొరపాట్లు చోటు చేసుకోకుండా చూడడమే ఈ ప్రత్యేక పరిశీలన లక్ష్యమన్నారు. అధికారులు సిబ్బంది అత్యంత బాధ్యతతో వ్యవహరించి ప్రతి ఇంటి నంబరు, ఓటర్ వివరాలు, ఓటర్ గుర్తింపు కార్డు సంఖ్యలు ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. ఓటర్ల జాబితా రూపకల్పనలో పారదర్శకత, ఖచ్చితత్వానికి ప్రాధాన్యతని ఇవ్వాలని, ప్రతి అర్హుడి పేరు జాబితాలో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో పేదలందరికీ చేరు.

0: నేరాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నిర్మల్ జిల్లా ప్రత్యేక అధికారి ఇలంబర్తి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో 99 రోజుల ప్రణాళిక కార్యక్రమాలపై సంబంధిత శాఖల అధికారులతో ఇలంబర్తి సమీక్షా సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా చేపట్టిన కార్యక్రమాల వివరాలు అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమగ్రంగా వివరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ అన్ని శాఖలు 99 రోజుల ప్రత్యేక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారని ప్రశంసించారు. గంజాయి నిర్మూలన, రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెరగాలని డీజీపీ సివి ఆనంద్ అన్నారు. ఇటీవల నిర్మల్ జిల్లాలో పర్యటించిన ఆయన పోలీసు శాఖ అధికారులు సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత గంజాయి ఇతర మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మాదక ద్రవ్యాలు వ్యక్తిగత జీవితాలతో పాటు కుటుంబాలు సమాజంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతాయని తెలిపారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండి లక్ష్యాలను నిర్దేశించుకుని ఉన్నతంగా స్థిరపడేలా చూడాలని సూచించారు. తినుబండారాల దుకాణదారులంతా తప్పనిసరిగా ఆహార పదార్థాల ప్రమాణాలకు సంబంధించిన నిబంధనలను పాటించాలని జిల్లా ఇన్ఛార్జ్ ఫుడ్ సేఫ్టీ అధికారి టి సునీత అన్నారు. జిల్లాలోని మిఠాయి దుకాణాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో పలు దుకాణాల్లో గడువు తీరిన మిఠాయిలు, చాక్లెట్లు, లేబుళ్లు లేని ఆహార పదార్థాలను గుర్తించారు. ఆయా మిఠాయి దుకాణాలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. దుకాణదారులంతా ఆహార పదార్థాలకు సంబంధించి లేబుళ్లు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలన్నారు. వాతావరణ శాఖ అంచనా ప్రకారం నిర్మల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు తక్కువగా ఉన్నందున ప్రజలందరూ ఆరుతడి పంటలు వేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్ అన్నారు. ఇటీవల నిర్మల్ జిల్లా వ్యాప్తంగా రైతు వేదికల్లో విత్తన మేళాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులందరూ ఈ వర్షాకాలంలో పెసర, మినుము, కంది పంటలు వేసుకోవాలని రాష్ట ప్రభుత్వం సూచించిన 7 రకాల సన్నరకం ధాన్యాలు వేసుకోవాలి అన్నారు. రైతులు రసాయనిక ఎరువులు తగ్గించి సేంద్రియ వ్యవసాయం చేయాలని అన్నారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ జిల్లా వైద్యాధికారి రాజేందర్ అన్నారు. ఇటీవల జిల్లాలో ఉన్న ప్రాథమిక వైద్య అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సమయంలో టైఫాయిడ్, డయేరియా, మలేరియా, విష జ్వరాలు వచ్చే అవకాశం ఉందని, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నింటిలో మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా మందులు కొరత ఉన్నట్లయితే తన దృష్టికి తీసుకొస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు ఈ సమయంలో కాచి చల్లార్చిన నీటిని తీసుకోవాలని సూచించారు. మాదక ద్రవ్యాల ముప్పు నుండి యువతను రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని జిల్లా సూపరింటెండెంట్ పోలీస్ జానకి షర్మిల పిలుపునిచ్చారు. మిషన్ పరివర్తన్, నషా ముక్త్ భారత్ సప్తాహ కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లాలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. డ్రగ్ వ్యసనానికి బానిసైతే బంగారు భవిష్యత్తు చిన్న భిన్నం కావడమే కాకుండా కుటుంబాలు రోడ్డును పడతాయని అన్నారు. ప్రస్తుతం డ్రగ్స్ మహమ్మారి రూపంలోనే పెద్ద ముప్పు పొంచి ఉందని ఆమె అన్నారు. దీనిని అడ్డుకునేందుకు గ్రామ స్థాయిలో యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని, ఆరోగ్య పాఠశాల విధానంలో భాగంగా ప్రతి గురువారాన్ని డ్రగ్స్ వ్యతిరేక అవగాహన దినంగా కేటాయించామన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను గమనిస్తూ అవసరమైతే పోలీస్ సంక్షేమ శాఖల ద్వారా కౌన్సిలింగ్ ఇప్పించాలని, జిల్లాను డ్రగ్స్ రహితంగా మార్చేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని అన్నారు.
1: నిర్మల్ జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05. ఇప్పుడు తెలుగులో వార్తలు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారు. చట్టబద్ధమైన పాలన అనేది ఒక సంక్షేమ పథకమో లేదా ఆర్థిక విధానమో కాదని, అది అధికార దుర్వినియోగాన్ని అరికడుతుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ విక్రయాలపై విధించిన తాత్కాలిక నియంత్రణలను రేపటి నుండి పూర్తిగా ఎత్తివేస్తూ కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భారత మహిళల క్రికెట్ జట్టు లాస్ ఏంజల్స్లో 2028లో జరిగే ఒలింపిక్స్కు అర్హత సాధించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి ఆంధ్రప్రదేశ్లో 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఈరోజు విజయనగరంలోని సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ

0: యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్నాతకోత్సవ వేడుకకు హాజరవుతారు. అనంతరం రేపు అనంతపురంలోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్నాతకోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. స్వీడన్లోని స్టాక్హోమ్లో జరిగిన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్ సదస్సులో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కీలక ప్రసంగం చేశారు. రూల్ ఆఫ్ లాను రక్షించడం భారత్ స్వీడన్ అనుభవాలు అనే ఇతివృత్తంతో జరిగిన ఈ సదస్సులో మాట్లాడుతూ ఆయన, చట్టబద్దమైన పాలన అనేది ఒక సంక్షేమ పథకమో లేదా ఆర్థిక విధానమో కాదని, అది తనంతట తానుగా ఉపాధిని సృష్టించలేదని, పేదరికాన్ని నిర్మూంచలేదని, కానీ అంతకంటే ప్రాథమికమైన అధికార దుర్వినియోగాన్ని అరికడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వాలు తమ ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోకుండా నిరోధిస్తూ ప్రజలందరినీ చట్టం ముందు సమానులుగా చూసేలా, నిరంకుశ పాలన వల్ల ఏ ఒక్కరూ బలహీన పడకుండా ఉండేలా చట్టబద్దమైన పాలన క్రమశిక్షణ నేర్పిస్తుందని వివరించారు. వ్యక్తిగత స్వేచ్ఛను రక్షించడంలో న్యాయ వ్యవస్థ స్వతంత్రత, రాజ్యాంగ ప్రజాస్వామ్యం ఎంతో కీలకమని జస్టిస్ సూర్యకాంత్ ఉద్ఘాటించారు. న్యాయ సమీక్ష అనేది న్యాయస్థానాలకున్న అధికారం మాత్రమే కాదని, అది కోర్టులకు అప్పగించబడిన రాజ్యాంగపరమైన బాధ్యత అని స్పష్టం చేశారు. దేశంలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయి ఆరోగ్య సేవలను విస్తరిస్తూ వైద్య రంగాన్ని బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 16వ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ సదస్సులో మాట్లాడుతూ మంత్రి, ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించే తొలి కేంద్రాలుగా దేశవ్యాప్తంగా 186,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం ప్రాథమిక, ద్వితీయ కేంద్రాల అనుసంధానాన్ని మెరుగుపరిచామన్నారు. అలాగే వెనుకబడిన వైద్య సేవలు సరిగా అందని జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి దేశంలో కొత్తగా 23 ఎయిమ్స్, 157 కంటే ఎక్కువ వైద్య కళాశాలలు నిర్మించి తృతీయ శ్రేణి వైద్య సంరక్షణను బలోపేతం చేశామని నడ్డా వివరించారు.
1: The National Health Authority and PM Jai Pradhan Mantri Jan Arogya Yojana has expanded the health facility and made it accessible and affordable throughout the length and the breadth of the country and incorporates 62 crore people and now India is the world's largest digital public infrastructure healthcare.
0: Kendra Vyavasaya Raitu Sankshema Shaka Mantri Shivraj Singh Chauhan ఈ రోజు నుండి ఈశాన్య రాష్ట్రాల్లో 2 రోజుల పాటు పర్యటిస్తారు. అస్సాంలోని గౌహటిలో ఈరోజు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి వరదల వల్ల పంటలు, గ్రామాలు, మౌలిక సదుపాయాలపై పడిన ప్రభావాన్ని, సహాయక చర్యల పురోగతిని అంచనా వేస్తారు. రేపు అరుణాచల్ ప్రదేశ్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పంట పొలాలు, సహాయక శిబిరాలను వైమానిక, భూతల సర్వేల ద్వారా పరిశీలిస్తారు. ఈ సందర్భంగా బాధితులైన రైతులు, స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటారు. అనంతరం అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వ మంత్రులు, అధికారులతో సమావేశమై పంట నష్టపరిహారం, బీమా చెల్లింపులు, దెబ్బతిన్న రోడ్లు, వంతెనల పునర్నిర్మాణం వ్యూహాలపై మంత్రి చర్చిస్తారు. పెట్రోల్, డీజిల్ విక్రయాలపై విధించిన తాత్కాలిక నియంత్రణలను రేపటి నుండి పూర్తిగా ఎత్తివేస్తూ కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు భారీగా పెరిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దేశీయ రీటైల్ ధరలను స్థిరంగా ఉంచి సామాన్య వినియోగదారులను కాపాడింది. అయితే దీనివల్ల సాధారణ రీటైల్ ధరలకు, పరిశ్రమలు కొనే బల్క్ ధరలకు మధ్య పెద్ద వ్యత్యాసం ఏర్పడింది. ఈ ధరల తేడాను ఆసరాగా చేసుకుని జరిగే అక్రమ రవాణా, బ్లాక్ మార్కెటింగ్, నిల్వలను అరికట్టడానికి ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన కొన్ని తాత్కాలిక ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగా రిటైల్ బంకుల్లో ఒక వాహనానికి లేదా ఒక వినియోగదారుడికి రోజుకు గరిష్టంగా 200 లీటర్ల డీజిల్ను మాత్రమే పరిమితం చేసింది. ఈ నియంత్రణలు దేశవ్యాప్తంగా సామాన్యులకు ఇంధన కొరత లేకుండా చేయడంలో పంపిణీని క్రమబద్ధ

0: స్వీకరించడంలో విజయవంతంగా తోడ్పడ్డాయి. ప్రస్తుతం దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా పరిస్థితి పూర్తిగా మెరుగుపడి సరఫరా వ్యవస్థ మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇంధన నిల్వలను సమీక్షించిన ప్రభుత్వం ఇకపై ఈ తాత్కాలిక నియంత్రణలు కొనసాగించాల్సిన అవసరం లేదని భావించి వీటిని పూర్తిగా ఉపసంహరించుకుంది. ఢిల్లీ కేబినెట్ నూతన ఎలక్ట్రిక్ వెహికల్ ఈవీ విధానానికి ఆమోదం తెలిపింది. రేపటి నుండి 4 దశల్లో అమలు జరగనున్న ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ను కేటాయించింది. మార్చి 31, 2030 నాటికి ఢిల్లీలో రవాణా వ్యవస్థను పూర్తిగా ఉద్గారరహితంగా మార్చడమే దీని ముఖ్య ఉద్దేశం. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా మాట్లాడుతూ, నగర ప్రజల శ్రేయస్సు కోసం ఢిల్లీని కాలుష్యరహిత నగరంగా మార్చడమే ఈ విధానం ముఖ్య ఉద్దేశమన్నారు. వచ్చే 4 ఏళ్లలో దీనిని దశల వారీగా అమలు చేయడానికి సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసినట్టు తెలిపారు.
1: इस राज्य को मिलेगी बल्कि पूरी दिल्ली को सस्टेनेबल अफोर्डेबल और फ्यूचर रेडी ट्रांसपोर्टेशन के क्षेत्र में पूरे देश में सबसे आगे लेकर के जाएगी.
0: భారత మహిళల క్రికెట్ జట్టు 2028లో జరిగే లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్కు అర్హత సాధించింది. ప్రస్తుత ప్రపంచకప్లో అత్యుత్తమ స్థానంలో నిలిచిన ఆసియా జట్టుగా భారత్ విశ్వ క్రీడలకు క్వాలిఫై అయింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి నిన్న ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. మహిళల విభాగంలో భారత్తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్లు కూడా ఒలింపిక్ బెర్త్లను ఖరారు చేసుకున్నాయి. ప్రతి ఖండం నుండి ఒక జట్టు చొప్పున నేరుగా కేటాయించారు. ఐసీసీ ర్యాంకింగ్స్తో సంబంధం లేకుండా ప్రస్తుతం జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆధారంగా ఈ 4 ఖండాల జట్లను ఎంపిక చేశారు. మరోవైపు భారత పురుషుల క్రికెట్ జట్టు ఒలింపిక్స్కు నేరుగా అర్హత సాధించాలంటే ఈ ఏడాది చివరి నాటికి ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో ఆసియా ఖండంలోనే అగ్రస్థానంలో నిలవాల్సి ఉంటుంది. ఈశాన్య భారతం, బీహార్, కొంకణ్, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. వాయువ్య భారతంలో రాబోయే 4 రోజుల్లో ఉష్ణోగ్రతలు 4 నుండి 5 డిగ్రీల వరకు తగ్గుతాయని కూడా ఐఎండి పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారు. చట్టబద్దమైన పాలన అనేది ఒక సంక్షేమ పథకమో లేదా ఆర్థిక విధానమో కాదని, అది అధికార దుర్వినియోగాన్ని అరికడుతుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ విక్రయాలపై విధించిన తాత్కాలిక నియంత్రణలను రేపటి నుండి పూర్తిగా ఎత్తివేస్తూ కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి ఉదయ తరంగిణి.

శ్రోతలకు నమస్కారం. ఉదయ తరంగిణికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా ఈరోజు జూన్

అంతర్జాతీయ గ్రహశకలాల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశాలు అలాగే లక్ష్యాన్ని మనం తెలుసుకుందాం. అంతరిక్షంలో భూమికి చేరువుగా వచ్చే వస్తువులు, వాటి వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించడం ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే జూన్30ని ఎందుకు ఎంచుకున్నారు అంటే, 1908 జూన్ 30 రష్యాలోని సైబీరియాలో జరిగిన తుంగుష్కా ఈవెంట్ జ్ఞాపకార్థం ఐక్యరాజ్య సమితి ఈ తేదీని ఖరారు చేసింది. చరిత్రలో రికార్డైన అతిపెద్ద ఆస్ట్రాయిడ్ పేలుడిది. అలాగే అవగాహన కార్యక్రమాలు ఏంటి అంటే, భూమిని పరిరక్షించుకోవటం, అంతరిక్ష పరిశోధనలు చేయటం, అలాగే నాసా డార్ట్ వంటి అంతరిక్ష ప్రయోగాల ప్రాముఖ్యతను ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా చర్చిస్తారు. ఇంకా భారతదేశంలో కూడా నేషనల్ స్పేస్ క్లబ్, వివిధ సైన్స్ సెంటర్లు ప్రత్యేకంగా ఆన్లైన్ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నాయి. అలాగే అంతర్జాతీయ గ్రహశకలాల దినోత్సవం అంటే 2026 అధికారిక థీమ్ ఏంటి అంటే, గ్రహరక్షణ అలాగే గ్రహశకలాల ప్రభావ ప్రమాదాలు. ఈ థీమ్ ఏంటంటే, గ్రహశకలాలను గుర్తించటం, శాస్త్రీయ పరిశోధన చేయటం, అంతరిక్ష ప్రమాదాల నుంచి భూమిని రక్షించడం కోసం అంతర్జాతీయ సహకారాన్ని నొక్కి చెప్తుంది.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: అలాగే ఈరోజు మరో ప్రత్యేకత కూడా ఉంది. జూన్ 30 అంతర్జాతీయ పార్లమెంటరిజం దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. అంటే పౌరుల ప్రజాస్వామ్య హక్కులకు, ముఖ్యంగా వాటిని పరిరక్షించడంలో పార్లమెంటు పాత్రను, అలాగే ప్రాముఖ్యతను గుర్తించడానికి ఈ దినోత్సవాన్ని మనం పాటిస్తున్నాం. ఈ దినోత్సవం 2018 యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ తీర్మానం ద్వారా అధికారికంగా స్థాపించబడింది. దీనిని ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ నాయకత్వంలో నిర్వహిస్తున్నారు. ప్రజాస్వామ్య పాలనను ప్రోత్సహించడం, అలాగే జవాబుదారీతనం పెంపొందించడం, జాతీయ పార్లమెంట్ల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడం ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ సంవత్సరం అంతర్జాతీయ పార్లమెంటరిజం దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏంటి అంటే మానవ హక్కులను దృష్టిలోకి తీసుకురావడం, అంటే మానవ హక్కులపై దృష్టిని సారించడం అన్నమాట ప్రధాన దృష్టి. ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ నేతృత్వంలో జరిగే 2026 ఆచరణ ప్రపంచ మానవ హక్కుల ప్రచారాన్ని ప్రముఖంగా తెలియజేస్తోంది. అలాగే మానవ హక్కులను ముందుకు తీసుకువెళ్లి పరిరక్షించే కార్యక్రమాలను నిర్వహించాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పార్లమెంట్లను ప్రోత్సహిస్తున్నారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు ఉదయతరంగిణి వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఆరోగ్య జీవనం. ఈనాటి కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలలో దంత సమస్యలు, ఈ అంశం గురించి డాక్టర్ సీను నాయక్ గారితో పరిచయం విందాం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన గర్భిణుల్లో దంత సమస్యలు, ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ శ్రీను నాయక్ గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ శ్రీను నాయక్.
1: నమస్కారం.
0: మామూలుగా దంత సమస్యలు అనగానే మనము సామాన్యమైన పరిజ్ఞానంలో పిల్లలకు పెద్దలకు వస్తుంది అనుకుంటుంటారు. పిల్లలకి ఎందుకంటే వాళ్ళ పాల పళ్ళు ఊడిపోయి కొత్త పళ్ళు రావడం, చాక్లెట్లు ఎక్కువగా తిని పిప్పి పళ్ళు రావడం, అలాగే వయసురీత్యా వృద్ధులైన తర్వాత పళ్ళల్లో పటుత్వం తగ్గిపోయి ఆ సమస్యలతో వస్తుంటారు. ముఖ్యంగా డాక్టర్ గారు గర్భిణి అనగానే ఒక మాట చెప్తుంటారు, గర్భిణి అంటే కదిలే దేవాలయంగా అభివర్ణిస్తుంటారు. ఆ వాళ్ళు ఏమి తిన్నా ఏమి విన్నా కూడా ఆ గర్భస్థ శిశువుపై ప్రభావం చూపిస్తుంది అని అంటుంటారు. అయితే ఈ గర్భిణిగా మారే ముందు, గర్భిణిగా మారినప్పుడు ఆ తర్వాత కూడా ఏ రకమైన జాగ్రత్తలు పాటించాలి దంత సమస్యల విషయంలో?
1: ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే, డెంటల్ ట్రీట్మెంట్ అంటేనే చాలా మందికి నెగ్లిజెన్సీ ఉంటుందండి. సో ఇంకోటి ఏమంటే, ఎవరైతే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత చాలా మందికి ఈ డెంటల్ ప్రాబ్లంతో సఫర్ అవుతుంటారు. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 23 ఇయర్స్ నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, చాలా మంది ఈ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వాళ్ళకు డెంటల్ ప్రాబ్లం వచ్చి డెంటల్ డాక్టర్ చూపించుకోవడం జరిగింది. కానీ ముందే అంటే మేము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నామండి, ఏమైనా డెంటల్ ప్రాబ్లం ఉందా అని చూపించుకున్న వాళ్ళు ఇప్పుడు దాకా లేరు. సో ఇప్పుడు ఏమైనా కార్డియాక్ సర్జరీ అయినప్పుడు, అంటే గుండెకి సంబంధించిన ఆపరేషన్ అయినప్పుడు, లేకపోతే కంటికి సంబంధించిన ఆపరేషన్ అయినప్పుడు వాళ్ళు ప్రీ అనెస్టిక్ చెకప్ లాగా ప్రీ ఆపరేషన్ డెంటల్ చెకప్ చేయించుకుంటున్నారు. ఎందుకు అంటే, సో నోట్లో ఉన్న ఇన్ఫెక్షన్ ఏవైతే

0: ఇన్ఫెక్షన్ ఉన్నాయో అవి వేరే అవయవాలకు వెళ్లకుండా మనకు ముందే ఏమన్నా డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నా డెంటల్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా మౌత్ లో ఉన్న ఇన్ఫెక్షన్ ని వాటిని ముందే మనం ట్రీట్మెంట్ చేసిన తర్వాతనే మేమంతా దాన్ని సర్టిఫైడ్ చేసిన తర్వాతనే ఆపరేషన్ చేయడం జరుగుతుంది ఈ మధ్యన.
1: డాక్టర్ గారు, మనము మామూలుగా గర్భం దాల్చిన తర్వాత గైనకాలజీ దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని పరీక్షలు రాస్తుంటారు, రొటీన్ గా కొన్ని పరీక్షలు చేయిస్తూ ఉంటారు, అల్ట్రాసౌండ్ స్కాన్ అని, బ్లడ్ శాంపిల్స్ అని. అందులో కూడా సామాన్యుడు జనరల్ గా డెంటల్ సంబంధించిన పరీక్షలు చేయించరు. సో డెంటల్ పరీక్షల ఆవశ్యకత ఏమిటి, ఏ సమయంలో చేయించుకోవాలి?
0: సో ప్రెగ్నెన్సీ ముందు మామూలుగా అయితే ఏ గైనకాలజిస్ట్ అయినా యాక్చువల్లీ సో ఇది మ్యాండేటరీ పెట్టుకుంటే చాలా బెటర్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఎందుకంటే టూత్ పెయిన్ వచ్చిన తర్వాత ఈ ప్రెగ్నెన్సీ 9 మంత్స్ పీరియడ్ లో ఎవరికైనా టూత్ పెయిన్ వస్తే మాత్రం అది చాలా భయంకరంగా పెయిన్ ఉంటుంది. సో అదొకటి. టూత్ పెయిన్ లో కూడా వీళ్ళు తెలియకోకుండా, అంటే డెంటల్ డాక్టర్ తెలియకుండా లేదా గైనకాలజిస్ట్ తెలియకోకుండా కొన్ని పెయిన్ కిల్లర్స్ వాడతారు. మనం మెడికల్ షాప్ కి వెళ్ళేసి వాళ్ళకి ఐడియా ఉండదు. సో ఏ మెడిసిన్ చేసుకోవాలి, ఏ మెడిసిన్ చేసుకోవద్దు అని చెప్పేసి వాళ్ళకి ఐడియా ఉండదు. ఐడియా లేకపోవడం వల్ల ఈవెన్ చెప్పండి పన్ను నొప్పి వచ్చిందండి, సో పెయిన్ క్లియర్ ఇవ్వండి అంటారు మెడికల్ షాప్కి వెళ్ళేసి. సో మెడికల్ షాప్ కూడా ఏం చేస్తాడు, వాడికి నచ్చిన ఒక పెయిన్ కిల్లర్ ఇచ్చేస్తాడు. సో ఆ పెయిన్ కిల్లర్ తీసుకోవడం వల్ల మనకు పుట్టబోయే బిడ్డకు ప్రాబ్లం అవుతుంది. ఒక్కోసారి మిస్క్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏమంటే పుట్టబోయే బిడ్డ హెల్త్ మీద కూడా మనకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని ప్రెగ్నెన్సీ లో బాగా చూజీగా మెడికేషన్ ఇస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే ఈ ప్రెగ్నెన్సీ వీళ్ళు ప్లాన్ చేసుకుంటారో ఒక్కసారి డెంటల్ చెకప్ చేయించుకుంటే ఎలాంటి డెంటల్ సమస్యలు ఉన్నా ముందే వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకుని ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటే మంచిదండి.
1: అంటే ఈ దంపతులు తల్లిదండ్రులుగా మారాలన్న సంకల్పం వచ్చినప్పుడే ఇతరత్ర మిగతా టెస్టులతో పాటు దంత పరీక్షలు కూడా చేయించుకున్నట్లయితే ఏదైనా సమస్య ఉన్నట్లయితే తొలుతనే దాన్ని
0: ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది.
1: అలా ట్రీట్మెంట్ చేసుకుని ఆ సమస్య నుంచి బయటపడ్డ తర్వాతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. డాక్టర్ గారు, ఏ రకమైన టెస్టులు చేయించాలంటారు?
0: సో యూజువలీ అంటే ఒకసారి డెంటల్ చెకప్ చేసుకున్న తర్వాత టోటల్ గా ఓవరాల్ గా మనకు ఏమన్నా క్యావిటీస్ ఉన్నాయా, సో క్యావిటీస్ ఉంటే వాటిని ఫిల్లింగ్ చేసుకోవడం, అంటే పిప్పల్ అంటారు కదా, సో డెంటల్ కెరీస్ అంటారు మా దాంట్లో. సో క్యావిటీస్ అవన్నీ అలా పిప్పలు ఉంటే వాటిని ఫిల్లింగ్ చేసుకోవడం. తర్వాత ఇంకోటి ఏమిటంటే కామన్ గా చూసే సమస్య అంటే పంటి మీద గార పట్టి చిగుళ్ళ సమస్యలు వస్తూ ఉంటాయి. సో ఆ చిగుళ్ళ సమస్యలు ఉండడం వల్ల మనకు ఈ బ్లీడింగ్, నోటి నుంచి దుర్వాస రావడం, బ్లీడింగ్ రావడం జరుగుతుంటది. సో ఇది చాలా మంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఈ ఏదైతే చిగుళ్ళ సమస్య ఉంటుందో ఇది పెయిన్ కి రిలేటెడ్ సమస్య కాదు చాలా మటుకు. సో అలా పెయిన్ లేకపోతే చాలా మంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. సో అలాంటి పేషెంట్స్ మనం క్లీనింగ్ చేసుకుని కొన్ని మౌత్ వాష్లు వాడడము. థర్డ్ ఏమంటే మనకు ఈ తిన్న ఆహారం ఎక్కడన్నా ఇరుక్కుపోవడం జరుగుతుంది అనుకుంటే అక్కడ మరి ఈ చిగుళ్ళ ఇన్ఫెక్షన్ రావడం జరుగుతూ ఉంటుంది. ఫోర్త్ సమస్య ఏమంటే మనకు ఈ విజ్డమ్ టూత్ ఎలా ఉన్నాయి, అంటే ఈ 9 మంత్స్ పీరియడ్ లో వీళ్ళకి ప్రాబ్లం క్రియేట్ చేసేటట్టు ఉన్నాయా లేదా అని చెప్పేసి అసెస్ చేసి అన్నిటికీ ఈ పంటికి సంబంధించిన అన్ని ఎక్స్రే తీసి సో దానికి ఏమైనా రిలేటెడ్ ఉంటే దానికి ట్రీట్మెంట్ చేసుకోవడం మంచిదండి. సో ఇలాంటి చిన్న చిన్నవి మనం చేసుకుంటే ఈ 9 మంత్స్ లో వాళ్ళ ఇలాంటి పంటి సమస్యలు ఎదుర్కోకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది.
1: ఒక నిష్ణాతులైన డాక్టర్ దగ్గర ఒక కన్సల్టేషన్ ఇచ్చేస్తే ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా తొందరగా నిర్ణయం చేయడానికి వీలవుతుంది. ఒకవేళ ఉన్నట్లయితే దానికి సరైన ట్రీట్మెంట్ కూడా ప్లాన్ చేసి ఆ సమస్య గర్భిణిగా ఉన్నప్పుడు ఇబ్బంది కలగకుండా ఉండేటట్టుగా ప్లాన్
0: చేసుకోవాలి.
1: డాక్టర్ గారు, ఒకవేళ గర్భం దాల్చిన తర్వాత ఆ 9 నెలల సమయాల్లో కనుక ఏదైనా దంత సమస్యలు వచ్చే అవకాశం ఉందా, వస్తే ఏం చేయాలి?
0: సో వస్తే మాత్రం ఎవరైతే పట్టి సమస్యలతో వస్తే మా దగ్గర ఫస్ట్ ఏం చేస్తామంటే మినిమం టు మినిమం ఏదైతే ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఉంటుందో అలాంటి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ చేయడం మాత్రమే జరుగుతుంటది. కొన్ని ఎలెక్టివ్ ప్రొసీజర్ అని ఉంటారు, ఎప్పుడన్నా చేసుకోవచ్చు, అది అంత ఎమర్జెన్సీ కాదు. అలాంటి డెంటల్ ట్రీట్మెంట్ ని మేము పోస్ట్ పోన్ చేయడం జరుగుతుంటది. సో ఈ డెంటల్ ట్రీట్మెంట్ కూడా ఏవైతే ఎమర్జెన్సీ డెంటల్ ట్రీట్మెంట్ ఉంటుందో అది కూడా సెకండ్ ట్రైమెస్టర్ అంటే 4వ నెల 5వ నెల 6వ నెలలో ఈ ప్రొసీజర్ చేయడం జరుగుతుంటది. అది కూడా చిగుళ్ళ సంబంధించిన ప్రాబ్లం ఉంది, పంటిని క్లీనింగ్ చేయించుకోవడము, లేకపోతే పిప్పళ్లతోటి టూత్ పెయిన్ తోటి వచ్చాడు దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోవడము, కొంతమందికి ప్రెగ్నెన్సీలో ప్రెగ్నెన్సీ డయాబెటిక్ వస్తుంటది కొంతమందికి, కొంతమంది కూడా పళ్ళు లూజ్ ఉంటాయి, అలాంటి ఆ లూజ్ ఉన్న పన్ను ఎప్పుడు మనకు తినేటప్పుడు ఇబ్బంది పెడుతున్నప్పుడు అది పెయిన్ వస్తున్నప్పుడు అలాంటి వాటిని రిమూవ్ చేయడము. సో ఇలాంటి కొన్ని ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ మాత్రము ఈ సెకండ్ ట్రైమెస్టర్ లో చేయడం జరుగుతుంటది.
1: అంటే 4వ నెల 5వ నెల 6వ నెల 3 నెలలో
0: ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది.
1: డాక్టర్ గారు, మనం మీరు అన్నారు జెస్టేషనల్ డయాబెటీస్ లాగా, అంటే కొంతమంది గర్భిణీ కాలంలో ఆ 9 నెలల్లో ఒక్కోసారి కొంతమందికి డయాబెటీస్ రావడము, హైపర్ టెన్షన్ రావడము, తర్వాత మళ్ళీ డెలివరీ అయిన తర్వాత అది తగ్గిపోవడం జరుగుతుంటుంది. అలాగా దంత సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశం ఉందా?
0: ఉంటదంటే ఒకటేమో ప్రెగ్నెన్సీ జింజివైటిస్ అంటారు, ఈ ప్రెగ్నెన్సీ పీరియడ్ లోనే

0: మనకు ఈ జింజివైటిస్ వస్తుంటది. సో ఎందుకు అంటే ప్రెగ్నెన్సీ పీరియడ్ లో వీళ్ళు చాలా మటుకు బ్రష్ అనేది అవాయిడ్ చేస్తూ ఉంటారు. చేసినా కూడా మాని ఒకసారి చేయడం మీద అలా చేసుకోవడం, దాంతో ఈ ప్రెగ్నెన్సీ జింజివైటిస్ వస్తుంటది. సెకండ్ ఏమంటే ప్రెగ్నెన్సీ ట్యూబర్ లాగా ఒకటి వస్తుంటది అనమాట. చిగుళ్ల పైన అంటే పంటి పంటి మధ్యన చిగుళ్ల మీద ఒక లంప్ లాగా, ఒక గడ్డలాగా ఏర్పడి దాన్ని ప్రెగ్నెన్సీ ట్యూమర్ అంటారనమాట. ట్యూమర్ అంటే దట్ ఈస్ నాట్ ఎ క్యాన్సర్. సో ఆ పీరియడ్ లో మనకు ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల ఈ ప్రెగ్నెన్సీ అప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ బాగా ఎక్కువ ఉంటుంది. అలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల లేకపోతే చిగుళ్ళు సరిగా మనకు వీళ్ళు బ్రష్ చేసుకోకపోవడం వల్ల, పళ్ళని సరిగా బ్రష్ చేసుకోకపోవడం వల్ల, పంటి మీద ఉన్న పాచితోటి, దాంతో ఈ ప్రెగ్నెన్సీ జింజివైటిస్, ప్రెగ్నెన్సీ ట్యూమర్ అనేది వస్తూ ఉంటుంది. సో ఒకసారి ఈ డెలివరీ అయిపోయిన తర్వాత ఈ ప్రెగ్నెన్సీ ఏదైతే ప్రెగ్నెన్సీ ట్యూమర్ ఉంటుందో అది ఆటోమేటిక్ గా చాలా మటుకు పోతుంటది. చిన్న చిన్నవి ఉంటాయి, పెద్ద సైజ్ లో ఉంది అనుకుంటే మాత్రం అప్పుడు డెంటల్ డాక్టర్ దాన్ని చిన్న ఆపరేషన్ చేసి తీయడం జరుగుతూ ఉంటది.
1: కాబట్టి నోటి పరిశుభ్రత అనేది నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ పాటించాలి, గర్భిణులు మటుకు ఇంకా శ్రద్ధతో పాటించాలి. డాక్టర్ గారు, ఇలాంటి సమయంలో కొంతమంది తెలిసి తెలియకుండా పర్వాలేదులే, మీరు అన్నట్టుగా ఈ చిగుళ్ళలోంచి కొద్దిగా రక్తం కారడం గానీ, పళ్ళ సందుల్లో వస్తువులు తిన్న వస్తువులు ఇరకడం గానీ, ఇలాంటిని చాలా చిన్న సింపుల్ గా నెగ్లెక్ట్ చేస్తుంటారు. అలాంటప్పుడు కుటుంబ సభ్యుల బాధ్యత ఏంటంటారు, అంటే ఏ రకంగా అంటే ఇంట్లో పెద్దవాళ్ళు కానీ, భర్త కానీ, లేకపోతే ఇతరత్ర ఇంట్లో వాళ్ళ తోడుగా ఉండేవాళ్ళు ఏ రకమైన సింప్టమ్స్ని గుర్తించి ఇది డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పవలసిన సమయం ఏంటంటారు?
0: ఒకటేమంటే ఎవరైతే ప్రెగ్నెన్సీ ఉమెన్ ఉంటారో వాళ్ళు సరిగ్గా ఆహారం తీసుకోవట్లేదు అనుకుంటే డెఫినెట్లీ పంట లోపల కొంత సమస్య ఉన్నట్టే. అది బ్లీడింగ్ గమ్స్ కావచ్చు, లేకపోతే టూత్ పెయిన్ కావచ్చు, లేకపోతే విజ్డమ్ టూత్ పెయిన్ కావచ్చు, ఏదన్నా కావచ్చు. సరిగా ఆహారం తీసుకోవట్లేదు అనుకుంటే మాత్రం డెఫినెట్లీ ఆమె పంటి సమస్యలతో బాధపడుతున్నట్టు, అదొకటి.
1: సరైన ఆహార లోపం కారణంగా గర్భస్థ శిశువు అభివృద్ధి కూడా, గ్రోత్ కూడా తగ్గే అవకాశం
0: ఉంటుంది.
1: సో అది మామూలుగా వికారము, వాంతుల వల్ల తినలేకపోతుంది అనే విషయాన్ని పక్కన పెట్టి ఒకసారి దంత సమస్య ఏదైనా ఉందా అనేది
0: చెక్ చేయించుకో. ఇంకోటి ఏమంటే మార్నింగ్ సిక్నెస్ చాలా మందికి ఉంటుంది. చాలా మంది బ్రషింగ్ అవాయిడ్ చేస్తారు. ఎందుకు బ్రషింగ్ అవాయిడ్ చేస్తారంటే ఒక టూత్ పేస్ట్ వాడడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది వాళ్ళకి పడదు. సో అలాంటి ఏం చేస్తారంటే వీళ్ళు బ్రషింగ్ చేయడమే మానేస్తారు చాలా మటుకు. ఎందుకంటే ఆ పేస్ట్ మనం బ్రష్ చేసుకోవడం వల్ల వాళ్ళకి మార్నింగ్ వామిటింగ్ రావడము, లేకపోతే మార్నింగ్ సిక్నెస్ ఉండడము, అలా వికారంగా ఉండడము, దాంతో ఏమంటే వీళ్ళు బ్రషింగ్ చేయడం అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే వీళ్ళు అలాంటి మార్నింగ్ సిక్నెస్ ఉంది, లేదా వీళ్ళకి ఏమైనా అలర్జీ ఉంది అలాంటి టైప్ ఉంటే మాత్రం, సో వాళ్ళు దే హ్యావ్ టు చేంజ్ దట్ పేస్ట్ అనమాట. ఆ బ్రాండ్ ని చేంజ్ చేయాలి. సో కొన్ని ఫ్లేవర్స్ కొంతమందికి పడతాయి, కొంతమంది పడవు. అలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి టూత్ పేస్ట్ లో కూడా. సో ఆ ఫ్లేవర్ మార్చి రెండు సార్లు బ్రష్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏమంటే
1: ఉదయం లేవగానే ఒకసారి, పడుకునే ముందు ఒకసారి.
0: ఇంకోటి ఏమంటే ఈ బ్రషింగ్ తో పాటు యాంటీ మైక్రోబియల్ ఏదైతే మౌత్ వాష్ ఉంటుందో, యాంటీ మైక్రోబియల్ మౌత్ వాష్ ఉంటుందో, ఎనీ మౌత్ వాష్, ఏ కంపెనీ ఉండొచ్చు, ఏ మౌత్ వాష్ అని వాళ్ళు నోరు ఈ బ్రషింగ్ చేసుకున్న తర్వాత ఈ పుక్కిలించుకోవడం కూడా ఈ ప్రెగ్నెన్సీ పీరియడ్ లో చాలా మంచిది.
1: డాక్టర్ గారు, వేడి నీళ్ళతో పుక్కిలించడం ఏమైనా ఉపయోగకరంగా ఉంటుంది అంటారా?
0: డెఫినెట్లీ అండి. వేడి నీళ్ళతో కొద్ది గోరువెచ్చి నీళ్ళలో మీరు హోమ్ రెమెడీస్ గా మనం కొన్ని చెప్తుంటాము. సో యూజువలీ మనము ఈ ప్రెగ్నెన్సీ జింజివైటిస్ వచ్చింది, లేకపోతే టూత్ పెయిన్ వచ్చింది, ఏదైనా ఉన్నప్పుడు ఏం చేయాలంటే, సో మార్నింగ్ ఒకసారి, రాత్రికి ఒకసారి గోరువెచ్చి నీళ్ళలో కొద్ది సాల్ట్ వేసి పుక్కిలించుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దీనివల్ల సగాని సగం ఇన్ఫెక్షన్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం సాల్ట్ యాడ్ చేస్తామో అది ఒక యాంటీ మైక్రోబియల్ ఏజెంట్ గా పనిచేస్తుంది. సో దానివల్ల మనకు ఈ జింజివైటిస్ ప్రాబ్లం తగ్గడం, లేకపోతే టూత్ పెయిన్ తగ్గడం అనేది జరుగుతూ ఉంటది. సో అది డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ ఇన్ ద హౌస్.
1: అది ఎలాగూ కడుపులోకి తీసుకోవడం లేదు కాబట్టి దాని పట్ల, సాల్ట్ వాటర్ పట్ల వచ్చే బీపీకి సంబంధించిన ప్రభావం కూడా ఏముండదు. నోటి పరిశుభ్రతలో ఒక భాగంగా కొంచెం గోరువెచ్చని నీటిలో కొంచెం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసి గట్టిగా పుక్కిలించి ఉమ్మించినట్టయితే ఆ సందుల్లో ఎక్కడైనా మిగిలిపోయినా ఉన్నా గానీ, ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉన్నా గానీ క్లియర్ అయిపోతుంది
0: డెఫినెట్లీ.
1: గృహ వైద్యంగా మీరు చెప్పారండి, ఇది కాకుండా ఇతరత్ర ఇంకేదైనా మార్గాలు ఉన్నాయా నొప్పి వచ్చినప్పుడు గానీ?
0: నొప్పి వచ్చినప్పుడు ఎస్పెషలీ అంటే నొప్పి వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే, మనం ఇదివరకు చెప్పినప్పుడు కొద్ది గోరువెచ్చని నీళ్ళలో మనం సాల్ట్ వేసుకుని పుక్కిలించితే కొంతవరకు రిలీఫ్ ఉంటుంది. సెకండ్ థింగ్ అంటే మనకు హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది మనకు దొరుకుతుంది, మనకు మెడికేటెడ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ దొరుకుతుంది. ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా ఒక 50% వాటర్ లో మిక్స్ చేసి 2-3 నిమిషాలు నోట్లో వేసుకుని పుక్కిలిస్తే కూడా మనకు ఈ కొంత ఈ టూత్ పెయిన్ తగ్గడం జరుగుతుంటది. ఇంకోటి ఏమంటే చాలా మందికి ఈ హోమ్ రెమెడీగా ఈ పిప్పి పళ్ళతోటి కానీ, ఈ

చిగుళ్ళ వ్యాధితోటి కానీ, లేకపోతే ఈ విజ్డమ్ టూత్ కొని చాలా మంది పెయిన్ వచ్చి కొంత వాపు వచ్చే అవకాశం ఉంటుంది, వాపు కూడా ఉంటుంది. అలా వాపు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఈ జండు బామ్ పెట్టడము లేకపోతే వేడితోటి కాపడం చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏమంటే టెంపరీగా మనకు పెయిన్ తగ్గినా కూడా వాపు అనేది ఇంకా ఎక్కువైతుంది. అలా కాకుండా ఎప్పుడైనా కూడా మనకు అలా టూత్ పెయిన్ వచ్చినప్పుడు లేకపోతే స్వెల్లింగ్ వాపు వచ్చినప్పుడు ఐస్ ప్యాక్ తోటి ఏమైనా ఐస్ తోటి తీసుకొని బయట నుంచి కాపడం, ఎవరీ హాఫ్ అన్ అవర్ ఒకసారి కాపుతుంటే మనకు పెయిన్ తగ్గుతుంది, పెయిన్ తో పాటు ఈ స్వెల్లింగ్ కూడా వాపు కూడా తగ్గడం జరుగుతూ ఉంటుంది. ఇంకోటి ఏమంటే నెక్స్ట్ ఇంకో హోమ్ రెమెడీ ఏమంటే టూత్ పెయిన్ వచ్చినప్పుడు క్లోవ్ ఆయిల్ అని దొరుకుతుంది, క్లోవ్ ఆయిల్ అని చెప్పి లవంగంది, ఆ ఆయిల్ ని మనం కాటన్ మీద తీసుకుని ఎక్కడైతే క్యావిటీ ఉందో పన్ను మీద రంధ్రం ఉందో అక్కడ ఆ రంధ్రంలో మనం పెడితే అది అక్కడ టూత్ పెయిన్ తగ్గే అవకాశం ఉంటుంది క్లోవ్ ఆయిల్ తో కూడా తాత్కాలికంగా. సో ఇంకోటి ఏమంటే మనకు కొన్ని ఈ జెల్స్ కూడా దొరుకుతాయండి, అస్టోమెఫెన్ బెంజోకేన్ చెప్పేసి ఒక ఆయింట్మెంట్ కూడా దొరుకుతుంది,

0: అక్కడ ఆ రంధ్రంలో మనం పెడితే అది అక్కడ టూత్ పెయిన్ తగ్గే అవకాశం ఉంటుంది క్లోవ్ ఆయిల్తో కూడా తాత్కాలికంగా. సో ఇంకోటి ఏమంటే మనకు కొన్ని ఈ జెల్స్ కూడా దొరుకుతాయండి, అస్టోమెఫెన్ బెంజోకేన్ చెప్పేసి ఒక ఆయింట్మెంట్ కూడా దొరుకుతుంది. ఆ ఆయింట్మెంట్ కూడా మనం మెడికల్ షాప్లో తీసుకొచ్చిన తర్వాత ఎక్కడైతే నొప్పి ఉంటుందో ఆ ఏరియాలో మనకు లోకల్గా అప్లై చేస్తే సో తాత్కాలికంగా మనం పెయిన్ రిలీఫ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. సో ఏదేమైనా కూడా ఇవన్నీ ఓన్లీ టెంపరీ మెడికేషన్సే, టెంపరీగా రిలీవ్ చేస్తాయమని, పర్మనెంట్ రెమెడీ అయితే కాదు. సో పర్మనెంట్ రెమెడీ కావాలి అన్నప్పుడు డెఫినెట్లీ వీళ్ళు దంత వైద్యం దగ్గర వెళ్ళేసి ఆ ప్రాబ్లం ఏంటో చూసి, ఆ కాజ్ ఏంటో చూసి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ చేయించుకుంటేనే పర్మనెంట్ రెమెడీ దొరుకుతుందండి.
1: కాబట్టి శ్రోతలందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ దంపతులు తల్లిదండ్రులుగా మారాలన్న ఆలోచన వచ్చిన నాడే మిగతా అన్ని పరీక్షలతో పాటు దంత వైద్యం సంప్రదించినట్టయితే, ఏదైనా దంత సంబంధిత వ్యాధులు ఏమైనా ఉన్నట్లయితే వాటిని ఫిక్స్ చేసి ట్రీట్మెంట్ తీసుకుని తర్వాత వెళ్ళాలి. ఆ తర్వాత గర్భధారణ సమయంలో గర్భాన్ని ధరించి ఉన్న 9 నెలల పాటు కూడా ఓరల్ హైజీన్, నోటి పరిశుభ్రత ఖచ్చితంగా పాటించాలి. ఏదైనా సమస్య తీవ్రతరం అనిపించినప్పుడు వైద్యుడి సలహా మేరకే అత్యవసర ట్రీట్మెంటే తీసుకోవాలి. తప్పిస్తే ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ తీసుకోకూడదు, సొంత వైద్యం చేసుకోకూడదు. అది కేవలం వీరి మీదే కాకుండా వారి గర్భస్థ శిశువు పైన కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు. నమస్కారం.
0: నమస్తే అండి.

0: మీరింతవరకు ఆరోగ్య జీవనం ఈనాటి కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలలో దంత సమస్యలు ఈ అంశం గురించి డాక్టర్ సీను నాయక్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: శ్రోతలు ఉదయ తెరగని వింటున్నారు కార్యక్రమంలో. ఇప్పుడు కొన్ని సినీ గీతాలు. ముందుగా 100% లవ్ చిత్రం కోసం హరిణి ఆలపిస్తున్న గీతాన్ని విందాం. దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యం, రామజోగేశాస్త్రి రచన.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కార్యక్రమంలో ఇప్పుడు సిరివెన్నెల రచనకు ఆర్పి పట్నాయక్ సంగీతం అందించగా ఉషా ఆలపిస్తున్న గీతం చిత్రం నీ స్నేహం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వేటూరి రచనకు కెఎం రాధాకృష్ణన్ సంగీతం అందించగా గాయత్రి ఆలపిస్తున్న గీతం విందాం. చిత్రం గోదావరి.

0: మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాస్మేట్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324045 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.
1: సఖీ చిత్ర నుండి పాట వింటున్నారు.

0: శ్రోతలు సినీ గీతాలు విన్నారు.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొయ్యో, ఏది అర్థం కాదు పైకి చేతల్లో,
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్
3: 2324085.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

అఠాళ రాగంలో సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారి కృతి అది. కార్యక్రమంలో ఇప్పుడు మాయామాళవగౌళ రాగంలో పొన్నయ్య పిళ్ళై రచన విందాం. రూపకతాళం మాయాతీత స్వరూపిణి.

మీరింతవరకు కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి టిటి సీతగారి గాత్రాన్ని విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 9 గంటలకు వస్తోంది. కొద్ది క్షణాల్లో వార్తా ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు రేపు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారు. ఇందులో భాగంగా ఈరోజు విశాఖపట్నంలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ వేడుకకు హాజరవుతారు. 373 మంది డిగ్రీ పీజీ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేస్తారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ సర్ ప్రక్రియ ప్రారంభమైన 4 రోజుల్లోనే 1.73 కోట్ల ఎన్యూమరేషన్ పత్రాలను పంపిణీ చేసినట్టు రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఓటరు హెల్ప్ లైన్ నెంబరు 1950 హెల్ప్ డెస్క్ నెంబర్లపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల సంఘం చేపట్టిన సర్పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. సర్పై పిటిషనర్ లేవనెత్తిన అభ్యంతరాలపై సమగ్ర వివరణతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వారానికి వాయిదా వేసింది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు ఎవరికీ వ్యతిరేకం కాదని, ఎవరికీ అన్యాయం జరగకుండా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అభివృద్ధి కార్యక్రమాల కారణంగా ఎవరి జీవితాలు దెబ్బతినకుండా ప్రతి నిర్ణయాన్ని మానవీయ కోణంలో తీసుకుంటామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమం ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజనలో భాగంగా ఎంకాడ్వామ్ కింద రాష్ట్రంలో ఆయకట్టు అభివృద్ధి నీటి నిర్వహణ పథకం అమలుకు ప్రభుత్వం కమిటీలను ఏర్పాటు చేసింది. పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు వద్ద తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన చేస్తున్న నిరుద్యోగులను అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామని బీఆర్ఎస్ నేత టి హరీష్ రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయడంతో పాటు 20,000 పోలీసు పోస్టులకు తక్షణం నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం టాస్ పరిధిలో 2026-27 విద్యా సంవత్సరానికి 10వ తరగతి ఇంటర్మీడియట్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేశామని, ఆగస్టు 29వ తేదీ వరకు అభ్యర్థులు చేరవచ్చని టాస్ సంచాలకులు కందిమళ్ల లింగయ్య ఒక ప్రకటనలో తెలియజేశారు. ఫుట్బాల్ ప్రపంచకప్లో బ్రెజిల్ జట్టు ప్రీ క్వార్టర్ ఫైనల్కు చేరుకుంది. హోస్టన్ నగరంలో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో బ్రెజిల్

మిస్సిల్ 2-1 గోల్స్ తేడాతో జపాన్పై విజయం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీగీతాలు కార్యక్రమంలో ముందుగా వేటూరి రచనకు ఎంఎం కీరవాణి సంగీతం అందించగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్పీ శైలజ బృందం ఆలపించిన గీతం విందాం. చిత్రం శుభ సంకల్పం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కార్యక్రమంలో ఇప్పుడు చంద్రబోస్ రచనకు ఎంఎం కీరవాణి సంగీతం అందించగా ఎస్పీ చరణ్ మాళవిక ఆలపిస్తున్న గీతాన్ని విందాం. చిత్రం గంగోత్రి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కార్యక్రమంలో ఇప్పుడు కేవీ మహాదేవన్ సంగీత సారథ్యంలో సిరివెన్నెల రచించిన గీతానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు చిత్రం సిరివెన్నెల.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: శ్రోతలు స్నేహితాలు వింటున్నారు కార్యక్రమంలో. ఇప్పుడు గురుశరణ్ రచనకు కెవి మహాదేవన్ సంగీతం అందించగా కెజేఎస్ దాస్ చిత్రాలపిస్తున్న గీతాన్ని విందాం. చిత్రం అల్లుడు గారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కార్యక్రమంలో ఇప్పుడు రాజశ్రీ రచనకు ఇళయరాజా సంగీతం అందించగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపిస్తున్న గీతం చిత్రం ఓ పాపాలాలి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వింటున్న పాట కలుసుకోవాలనే చిత్రం కోసం దివి శ్రీప్రసాద్ ఆలపిస్తున్న గీతాన్ని వింటున్నారు.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: కులశేఖర్ రచనకు ఎంఎం శ్రీలేఖ సంగీతం అందించగా చరణాల్పిస్తున్న గీతాన్ని విందాం. చిత్రం అమ్మాయి బాగుంది.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
2: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
1: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పీఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
2: ఈ ఎన్పీఎస్ సంచయ్ అంటే ఏంటి?
1: ఎన్పీఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పీఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి. ఎన్పీఎస్ సంచయ్తో.
3: శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు సిరివెన్నెల రచనకు ఇళయరాజా సంగీతం అందించగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపిస్తున్న గీతాన్ని విందాం. చిత్రం 1 ఏప్రిల్ విడుదల.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతుల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: మన జనరంజన్.
1: కార్యక్రమంలో ఇప్పుడు నిర్ణయం చిత్రం కోసం మను ఎస్ జానకి అల్పిస్తున్న గీతాన్ని విందాం. వేటూరి రచన.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వింటున్న పాట మహాత్మా. చిత్రం కోసం కార్తీక్ సంగీతాలపిస్తున్న గీతం సిరివెన్నెల రచన, విజయ్ అంతోని సంగీత సారథ్యం.

0: చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 10 గంటలకు వస్తుంది. కొద్ది క్షణాల్లో వార్తా ముఖ్యాంశాలు.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రైతు భరోసా వానాకాలం సీజన్ పంట పెట్టుబడి సాయంలో భాగంగా ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 73.32 లక్షల మంది రైతులకు చెందిన మొత్తం 1.25 కోటి ఎకరాలకు 9,000 కోట్ల రూపాయలను దశల వారీగా విడుదల చేయనున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విబిజీరామ్జీ చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సూచించారు. కొత్త చట్టంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలను స్పష్టం చేస్తూ న్యూఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు వినతి పత్రం సమర్పించారు. హైదరాబాద్ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపడుతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పర్యాటక, ఉపాధి, ఆర్థికాభివృద్ధికి కేంద్రంగా దీనిని మార్చాలన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని చెప్పారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ అమలుకు వారి మూల వేతనం నుంచి 1.5% సొమ్మును మినహాయించాలని ఆర్థిక శాఖ ఉత్తర్వులిచ్చింది. దంపతులిద్దరూ ఉద్యోగులైనా లేక ఒకరు పింఛన్దారులైనా వారిలో ఒకరికి మినహాయింపు ఇవ్వాలని సూచించింది. పదోన్నతి వల్ల గౌరవంతో పాటు బాధ్యత మరింత పెరుగుతుందని డీజీపీ సివి ఆనంద్ అన్నారు. ఇటీవల సిఐల నుంచి డిఎస్పీలుగా పదోన్నతి పొందిన 36 మందికి పోస్టింగ్స్ ఇచ్చారు. పదోన్నతితో పోలీసు శాఖ తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టేలా ప్రతి అధికారి నిజాయితీ, క్రమశిక్షణ, నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని సూచించారు. నర్సుల్లో నైపుణ్యాలు పెంచడానికి కృషి చేసే అడ్వాన్స్డ్ స్టిమ్యులేషన్ కేంద్రం హైదరాబాద్లో నిన్నటి నుంచి అందుబాటులోకి వచ్చింది. శిక్షణ పొందిన నర్సుల సంఘం టీఎన్ఏఐ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని అకాడమిక్ డిఎంఈ డాక్టర్ శివరాం ప్రసాద్ ప్రారంభించారు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ప్రతి వారం ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రాక్టికల్స్ నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. మరో 15 రోజుల్లో ప్రాక్టికల్స్కు సంబంధించిన విధి విధానాలతో మాన్యువల్ను విడుదల చేసి బోర్డు వెబ్సైట్లో పెడతామని బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ తెలియజేశారు. అటవీ శాఖలో పలువురు ఐఎఫ్ఎస్ అధికారులకు పోస్టింగ్లు, మరికొందరిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విఎస్ఎన్వి ప్రసాద్ను హైదరాబాద్లోని పీసీసీఎఫ్ కార్యాలయంలో కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్గా నియమించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ _HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు కార్యక్రమంలో ముందుగా వాన చిత్రం కోసం కమలాకర్ సంగీతం అందించగా సిరివెన్నెల రచనకు కార్తీక ఆలపిస్తున్న గీతాన్ని విందాము.

శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు బాహుబలి చిత్రం కోసం కార్తీక్ దామిని ఆలపిస్తున్న గీతాన్ని విందాం. అనంత శ్రీరామ్ రచన, ఎంఎం కీరవాణి సంగీత సారథ్యం.

చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 11 గంటలు దాటి 5 సెకండ్లు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 2 రోజుల ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ మధ్యాహ్నం విశాఖపట్నం చేరుకుంటారు. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై డిగ్రీ పీజీ పూర్తి చేసిన 373 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వంలో పార్టీలు మారినా కొనసాగుతున్న విధాన స్థిరత్వం, సులభతర వాణిజ్య నిర్వహణ పెట్టుబడిదారులకు భరోసా ఇస్తున్నాయని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. నియంత్రణాధికారిగా కాకుండా సహాయకారిగా తమ ప్రజాప్రభుత్వం వ్యవహరిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చిన రైతులు 5 జూలైలోపు సమీప వ్యవసాయ విస్తరణాధికారిని కలిసి బ్యాంకు ఖాతా వివరాలు సమర్పిస్తే వారు కూడా పంట పెట్టుబడి సాయం, రైతు భరోసా పొందే అవకాశం లభిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తెలంగాణ దక్షిణ కొరియా మధ్య పర్యాటక సాంస్కృతిక సహకారం పెంపొందించుకునేందుకు మరిన్ని చర్యలు చేపట్టాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. 25 అక్టోబర్ హైదరాబాద్లో తెలంగాణ కొరియా సాంస్కృతిక మహోత్సవం నిర్వహించాలని తెలంగాణ కొరియన్ కల్చరల్ సెంటర్లు నిర్ణయించాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విబిజీరామ్జీ చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతూ మంత్రి సీతక్క న్యూఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు వినతి పత్రం సమర్పించారు. ఈఎస్ఐసిలో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన తప్పనిసరి బదిలీలకు వ్యతిరేకంగా 2 జూలై నుంచి నిరవధిక సమ్మె చేయనున్నట్టు అఖిల భారత ఈఎస్ఐసి నర్సింగ్ ఆఫీసర్స్ ఫెడరేషన్ తెలిపింది. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖకు సమ్మె నోటీసు ఇచ్చినట్టు వెల్లడించింది. సాకర్ ప్రపంచకప్లో మాజీ ఛాంపియన్ జర్మనీపై పరాగ్వే సంచలన విజయం సాధించింది. బోస్టన్ స్టేడియంలో ఈ ఉదయం జరిగిన మ్యాచ్లో పరాగ్వే పెనాల్టీ షూటౌట్లో 4-3 గోల్స్ తేడాతో జర్మనీని ఓడించి ప్రీ క్వార్టర్ ఫైనల్ రౌండ్కు చేరుకుంది. రాష్ట్రంలో రాబోయే 4 రోజుల పాటు పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @ANNewsHVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి యువవాణి సంగీత కార్యక్రమంలో ఆర్ జయలక్ష్మి వైష్ణవి గారి గాత్రం వింటారు. వాద్య సహకారం వయోలిన్ శ్రీ మహమ్మద్ జియాద్దీన్, మృదంగం శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ముందుగా పంతవరాలి రాగంలో త్యాగరాజస్వామి వారి కృతి సుందరతర దేహం ఆదితాళం

0: ఇంతవరకు యువవాణి సంగీత కార్యక్రమంలో ఆర్ జయలక్ష్మి వైష్ణవి గారి గాత్రం విన్నారు. వాద్య సహకారం వయోలిన్ శ్రీ మహమ్మద్ జియాఉద్దీన్, మృదంగం శ్రీ పి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఇప్పుడు వినండి చిత్రగీతాలు. కార్యక్రమంలో ముందుగా ఆంధ్రుడు చిత్రం కోసం శ్రేయా ఘోషల్ గానం చేసిన గీతం విందాం. గీత రచన చంద్రబోస్, సంగీతం కళ్యాణి మాలిక్.

0: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవి విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పీఎఫ్ఆర్డీఏ చే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,00,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవి విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
1: ముకుందా చిత్రం కోసం శ్వేతా పండిట్ గానం చేసిన సిరివెన్నెల గీతం, సంగీతం మిక్కీజే మేయర్.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సుగమ్ సంగీత్. ఈనాటి కార్యక్రమంలో శ్రీ అశ్విని కుమార్ వర్మ గారిచే గజల్స్ వింటారు.

సుగమ్ సంగీత్ కార్యక్రమంలో ఇంతవరకు శ్రీ అశ్విని కుమార్ వర్మ గారిచే గజల్స్ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: సుప్రభాత వేళ భక్తిభావం.
1: కర్షక జనావళికి తారక మంత్రం.
0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్తుంగ తరంగం.
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
2: కొంతకాలం కొంతకాలం
1: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్ని తానై,
0: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి.
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
4: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: Dear students listening to this program, isn't it amazing that just with a few clicks you can learn a new language? Attend lectures by renowned experts or explore scientific discoveries from around the world. Digital platforms have tuned learning into a continuous journey where knowledge knows no boundaries. Healthcare too has embraced digital transformation. Telemedicine allows patients to consult doctors remotely. Medical records are becoming digitalized, making healthcare services more efficient. People can access health information, book appointments, and receive reminders for medications through mobile applications. These innovations have made healthcare more accessible, especially for those living in the remote areas.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: And what about banking? Dear listeners, do you still carry large amounts of cash while traveling? Probably not. Digital payments have changed the way we conduct financial transactions. Whether it is paying for groceries, booking tickets, or transferring money to your friends and family, digital payment systems have made life easier and more convenient. Remember the excitement of receiving your first online payment or making your first UPI transaction. Today, even small roadside vendors and local shops accept digital payments. This transformation has empowered businesses and encouraged financial inclusion. It has truly brought convenience into your pockets.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితా.

0: ఇస్ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్. ఎవ్రీ డే కౌంట్లెస్ న్యూస్ స్టోరీస్, వీడియోస్ అండ్ ఒపీనియన్స్ ఫ్లడ్ అవర్ స్క్రీన్స్. ఇన్ సచ్ ఎ వరల్డ్ క్రిటికల్ థింకింగ్ బికమ్స్ ఇంపార్టెంట్. నాట్ ఎవ్రీథింగ్ వి రీడ్ ఆన్లైన్ ఇస్ ట్రూ. ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు వెరిఫై ఇన్ఫర్మేషన్ అండ్ రిలై ఆన్ ట్రస్ట్వర్ది సోర్సెస్. Artificial intelligence, robotics, and automation are shaping the future. Jobs are evolving, industries are transforming, and new opportunities are emerging. The future belongs to those who are willing to learn and adapt. Lifelong learning is no longer a choice, it is a necessity. Dear listeners, perhaps one of the greatest lessons Digital India has taught us is that technology is not just about machines and devices. It is about people. It is about empowering citizens, improving lives, creating opportunities, and building a more inclusive society. As we embrace digital transformation, let us remember that human values should remain at the center of progress. Kindness, empathy, honesty, and compassion can never be replaced by technology. No matter how advanced the world becomes, a smile, a heartfelt conversation, and genuine human connections will always hold a special value.
1: కాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
2: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
1: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పీఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
2: ఈ ఎన్పీఎస్ సంచయ్ అంటే ఏంటి?
1: ఎన్పీఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పీఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి ఎన్పీఎస్ సంచయ్తో.
0: బిఫోర్ వి కంక్లూడ్, లెట్ మీ ఆస్క్ యు అ సింపుల్ క్వశ్చన్. కెన్ యు ఇమేజిన్ స్పెండింగ్ ఎన్ ఎంటైర్ డే వితౌట్ యువర్ స్మార్ట్ ఫోన్స్? సమ్ ఆఫ్ యు మైట్ సే yes, while others might laugh and say impossible. But perhaps the answer lies not in rejecting technology, but in using it wisely. Technology is a wonderful servant, but it should never become our master. Dear listeners, Digital India is not just a campaign. It is a journey of transformation. It is changing the way we live, learn, work, and connect. The future is digital, and each one of us have a role to play in shaping that future responsibly. As we come to the end of today's program, I encourage each of you to embrace technology with awareness, curiosity, and balance. Learn new skills, stay informed, protect yourself online, and most importantly, cherish the relationships and experiences that make life meaningful. Thank you for joining me on this wonderful journey through Digital India and changing lifestyles. Until we meet again, stay curious, stay connected, and stay inspired. This is Tanisha signing off.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారు. విశాఖపట్నంలో ఈరోజు జరిగే కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ వేడుకకు రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరవుతారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ది చేయకుండా వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించలేమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. వీధి కుక్కల దాడికి సంబంధించి సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను ఈరోజులోగా ఖచ్చితంగా పాటించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలను సంస్థలను ఆదేశించింది. ఆపరేషన్ అమిస్తాద్ పేరిట వెనిజులాలో సహాయక చర్యలను ముమ్మరం చేసినట్టు వెనిజులాలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. 2 రోజుల ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ మధ్యాహ్నం విశాఖపట్నం చేరుకుంటారు. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ వేడుకకు రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరై డిగ్రీ పీజీ పూర్తి చేసిన 373 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేస్తారు. రేపు అనంతపురంలోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్నాతకోత్సవ వేడుకలో రాష్ట్రపతి పాల్గొంటారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ది చేయకుండా వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించలేమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. హర్యానాలోని హిస్సార్లో ఈరోజు జరిగిన ఖేత్ బచావ్ అభియాన్ ముగింపు సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి, నేల స్వభావం, దానికి ఏ మోతాదులో ఎరువులు అవసరమవుతాయి అనే పూర్తి సమాచారాన్ని అందించే ఒక మొబైల్ యాప్ను రూపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. భూసారాన్ని కాపాడుకోవడం కోసం రైతులు తమ పొలాల్లో రసాయన ఎరువులు, కీటకనాశనులను సమాన పద్ధతిలో వాడాలని, అలాగే సేంద్రియ వ్యవసాయం వైపు రైతులు మొగ్గు చూపాలని మంత్రి సూచించారు.
1: हम संतुलित खाद डालें, संतुलित कीटनाशक जितनी जरूरत है, जिन तत्वों की आवश्यकता वही डालें. अत्यधिक केमिकल फर्टिलाइजर के उपयोग से हमारी धरती बीमार हो रही है, हमारी मिट्टी खराब हो रही है और उसमें उत्पादित जो फल सब्जी और अनाज है उसके कारण कई तरह की बीमारियां मानव शरीर में भी घर कर रही है. अलनीनो का प्रभाव यहां भी है, बारिश नहीं हो रही है, तो इस प्राकृतिक संतुलन को हमको बना के रखना पड़ेगा ताकि हमारी धरती सुरक्षित रहे तो हम भी सुरक्षित रहेंगे.
0: ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం తగ్గితే దానివల్ల కలిగే నష్టాన్ని ఎలా ఎదుర్కోవాలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తోందని పేర్కొన్నారు. భారత వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో, ఆహార ధాన్యాల నిల్వలను సమృద్దిగా ఉంచడంలో హర్యానా రైతులు అందిస్తున్న సహకారాన్ని ఈ సందర్భంగా చౌహాన్ కొనియాడారు. పెట్రోల్, డీజిల్ విక్రయాలపై విధించిన తాత్కాలిక నియంత్రణలను రేపటి నుండి పూర్తిగా ఎత్తివేస్తూ కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు భారీగా పెరిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దేశీయ రీటైల్ ధరలను స్థిరంగా ఉంచి సామాన్య వినియోగదారులను కాపాడింది. అయితే దీనివల్ల సాధారణ రీటైల్ ధరలకు, పరిశ్రమలు కొనే బల్క్ ధరలకు మధ్య పెద్ద వ్యత్యాసం ఏర్పడింది. ఈ ధరల తేడాను ఆసరాగా చేసుకుని జరిగే అక్రమ రవాణా, బ్లాక్ మార్కెటింగ్, నిల్వలు అరికట్టడానికి ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన కొన్ని తాత్కాలిక ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగా రిటైల్ బంకుల్లో ఒక వాహనానికి లేదా ఒక వినియోగదారుడికి రోజుకు గరిష్టంగా 200 లీటర్ల డీజిల్ మాత్రమే పరిమితం చేశారు. ఈ నియంత్రణలు దేశవ్యాప్తంగా సామాన్యులకు ఇంధన కొరత లేకుండా చేయడంలో, పంపిణీని క్రమబద్దీకరించడంలో విజయవంతంగా తోడ్పడ్డాయి. ప్రస్తుతం దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా పరిస్థితి పూర్తిగా మెరుగుపడి సరఫరా వ్యవస్థ మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇంధన నిల్వలను సమీక్షించిన ప్రభుత్వం ఇకపై ఈ తాత్కాలిక నియంత్రణలు కొనసాగించాల్సిన అవసరం లేదని భావించి వీటిని పూర్తిగా ఉపసంహరించుకుంది. అంతర్జాతీయ పార్లమెంటరిజం దినోత్సవం సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రజాప్రతినిధులకు, ప్రపంచ ప్రజాస్వామ్య సంస్థలకు శుభాకాంక్షలు తెలిపారు. పార్లమెంటు ప్రజల ఆకాంక్షలు, హక్కులకు అత్యున్నత ప్రతీక అని, దేశ భవిష్యత్తును నిర్ణయించే వేదిక అని అన్నారు. భారతదేశంలో పార్లమెంట్

జాతీయ సమగ్రతకు, రాజ్యాంగ విలువలకు అద్దం పడుతుందని, ఇక్కడ ప్రతి పౌరుడి మాటకు స్థానం ఉంటుందని అన్నారు. ప్రస్తుత యుగంలో చట్టాలు చేయడంతో పాటు ప్రభుత్వ జవాబుదారీతనాన్ని నిర్ధారించడం, ప్రజా ప్రయోజనాలపై చర్చించడం పార్లమెంటు ముఖ్య బాధ్యతలని ఓం బిర్లా చెప్పారు. ఈ దినోత్సవం చర్చలు, పారదర్శకతను బలోపేతం చేసేందుకు ఒక మంచి అవకాశమని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వీధి కుక్కల దాడికి సంబంధించి సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను ఈరోజులోగా ఖచ్చితంగా పాటించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలను, సంస్థలను ఆదేశించింది. ప్రజల భద్రతను మెరుగుపరచడం, కుక్కల నుండి వాటి దాడుల నుండి అరికట్టడం, న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయడం కోసం అధికారులు చర్యలను ముమ్మరం చేశారు. నిర్ణీత గడువులోగా ఈ మార్గదర్శకాలు అమలు జరిగేలా చూడాలని సంబంధిత శాఖలను కోరారు. ముఖ్యంగా ప్రతిరోజు ప్రభుత్వ ప్రాంగణాలకు వచ్చే రోగులు, పిల్లల రక్షణ కోసం ఈ బహిరంగ ప్రదేశాలను సురక్షితంగా మార్చాలనే ఉద్దేశంతో గత ఏడాది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఈ తాజా ఆదేశాలను జారీ చేసింది. గ్రీస్కు చెందిన యూరోబ్యాంక్ ఎన్పీసీఐ భాగస్వామ్యంతో గ్రీస్ నుండి భారతదేశానికి నగదు బదిలీల కోసం యూపీఐ ఆధారిత సేవలను ప్రారంభించింది. భారత డిజిటల్ చెల్లింపుల అంతర్జాతీయ విస్తరణలో ఇదొక కీలక మైలురాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హర్షం వ్యక్తం చేశారు. దీనివల్ల కస్టమర్లు చాలా తక్కువ ఖర్చుతో సురక్షితంగా క్షణాల్లో నగదును బదిలీ చేసుకోవచ్చని తెలిపారు. సాంకేతికత ద్వారా సరిహద్దులు దాటిన సంబంధాలను బలోపేతం చేయాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజన్కు యూపీఐ గ్లోబల్ గుర్తింపే నిదర్శనమని అన్నారు. ఆఫ్ఘనిస్తాన్లోని ఫక్తియా, పక్తికా, కునార్ ప్రాంతాలపై పాకిస్తాన్ సైన్యం జరిపిన వైమానిక దాడులను పలువురు ప్రపంచ దేశాల నాయకులు అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండించాయి. మహిళలు, పిల్లలతో సహా అనేక మంది పౌరులు ఈ దాడుల్లో మరణించడం, గాయపడ్డంపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నెల 28 రాత్రి జరిగిన ఈ వైమానిక దాడుల్లో 36 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, 163 మంది గాయపడ్డారని, నివాస గృహాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని తాలిబాన్ ఉప ప్రతినిధి హమ్దుల్లా ఫ్రితత్ వెల్లడించిన నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం స్పందించింది. ఈ హింసాకాండపై ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శత్రుత్వానికి తక్షణమే ముగింపు పలకాలని పిలుపునిచ్చిన ఆయన పౌరులను రక్షించాలని ఇరుపక్షాలను కోరారు. యూరోపియన్ యూనియన్ స్పందిస్తూ ఉద్రిక్తతలను వెంటనే తగ్గించుకోవాలని, సంయమనం పాటించాలని కోరింది. అంతర్జాతీయ మానవతా చట్టాలను ఎల్లప్పుడూ గౌరవించాలని, ప్రజల రక్షణను నిర్ధారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈయు స్పష్టం చేసింది. మంగళూరు తీరంలో చేపట్టిన సముద్ర శోధన సహాయక చర్యల్లో భాగంగా ప్రమాదంలో చిక్కుకున్న మంజుమాత అనే భారతీయ మత్స్యకార పడవ నుండి 6 మత్స్యకారులను భారత తీర రక్షక దళం నౌక సచేత్ విజయవంతంగా రక్షించింది. నిన్న సముద్రం అల్లకల్లోలంగా ఉండడం వల్ల మంజుమాత పడవ అడుగు భాగం దెబ్బతిని అందులోకి నీరు చేరిందని ఐసీజీ సామాజిక మాధ్యమ వేదికగా తెలిపింది. రక్షించిన మత్స్యకారులకు అవసరమైన సహాయం అందించి స్థానిక అధికారులకు అప్పగించడానికి న్యూ మంగళూరుకు తీసుకొస్తున్నట్టు ఐసీజీ స్పష్టం చేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2 పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారు. విశాఖపట్నంలో ఈరోజు జరిగే కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ వేడుకకు రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరవుతారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ది చేయకుండా వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించలేమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. వీధి కుక్కల దాడికి సంబంధించి సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను ఈరోజులోగా ఖచ్చితంగా పాటించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలను, సంస్థలను ఆదేశించింది. ఆపరేషన్ అమిస్తాద్ పేరిట వెనిజిలాలో సహాయక చర్యలను ముమ్మరం చేసినట్టు వెనిజిలాలోని భారత రాయబార కార్యాలయం

0: తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: अभी आप सुन रहे थे श्रोताओं कार्यक्रम एकल खोर पपीहा। आशा है कि आपको जरूर पसंद आया होगा। और अब इसी के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है। तो अब अपने मित्र अजीत
1: और विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ कल तक के लिए आज्ञा दीजिए।
0: नमस्कार।
2: उमंग उमंग उमंग उमंग।
3: NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 1:10 కావస్తుంది. మరిక దక్షిణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. భారత్లో ఏరోస్పేస్ రక్షణ రంగ ఉత్పత్తుల తయారీకి తెలంగాణ ఒక ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట రైతులకు పంట పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా వానాకాలం సీజన్ నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం శిల్పకళా వేదికలో విడుదల చేస్తారు. సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు.

0: పెంచడం అవగాహన లేమికి నిదర్శనమని మంత్రి వివేక వెంకటస్వామి విమర్శించారు. రాష్ట్రంలో రాబోయే 4 రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. భారత్లో ఏరోస్పేస్ రక్షణ రంగ ఉత్పత్తుల తయారీకి తెలంగాణ ఒక ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రత్యేక పారిశ్రామిక పార్కులు, చిన్న మధ్య తరహా పరిశ్రమల విస్తృత నెట్వర్క్ను సద్వినియోగం చేసుకోవడం ద్వారా తెలంగాణ ఇంజనీరింగ్కు ఒక కీలక కేంద్రంగా నిలిచిందన్నారు. హైదరాబాద్లోని చేసేసిలో ఏరో మార్ట్ హైదరాబాద్ 2026ను మంత్రి ఈరోజు ప్రారంభించారు. వైమానిక రక్షణ రంగాలకు సంబంధించిన ఈ అంతర్జాతీయ వ్యాపార సదస్సులో భాగంగా వివిధ దేశాలకు సంబంధించిన కంపెనీల ప్రదర్శన స్టాల్స్ను కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ
1: Our state is home to more than 1500 specialized MSMEs and precision engineering suppliers serving the aerospace, defense and space industries. The state's new MSME policy is designed to help more enterprises enter precision engineering and allied industries. With a strong network of DRDO laboratories, defense PSUs and industry partners, Hyderabad is a national center for innovation and maintenance, repair and overhaul.
0: ఈ కార్యక్రమంలో బీసీఐ ఏరోస్పేస్ సీఈఓ స్టెఫాన్ పియర్ కాస్టెట్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు సభ్యులు డాక్టర్ సతీష్ రెడ్డి, తెలంగాణ ఏరోస్పేస్ డిఫెన్స్ డైరెక్టర్ ప్రవీణ్తో పాటు ఇటలీ కాన్సల్ జనరల్, ఫ్రాన్స్ కాన్సల్ జనరల్ కూడా పాల్గొన్నారు. ఈ 3 రోజుల సదస్సుకు 20 దేశాల నుంచి 400 పైచిలకు సంస్థల తరఫున 1200 అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొంటారు. సదస్సులో 10,000 పైగా ముందస్తు B2B వ్యాపార సమావేశాలు నిర్వహిస్తారు. బోయింగ్, ఎయిర్బస్, లాక్హీడ్ మార్టిన్, జీఈ ఏరోస్పేస్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో పాటు భారతీయ MSMEలు పాల్గొంటున్న ఈ సదస్సు భారత్ను ప్రపంచ వైమానిక తయారీ కేంద్రంగా నిలిపే లక్ష్యంతో జరుగుతోంది. రాష్ట రైతులకు పంట పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా వానాకాలం సీజన్ నిధులను ప్రభుత్వం ఈరోజు విడుదల చేస్తుంది. తొలి విడత కింద 2 ఎకరాల వరకు భూమి ఉన్న 41,37,000 మంది రైతుల ఖాతాల్లో సుమారు 2,482 కోట్ల రూపాయల నిధులు జమ కానున్నాయి. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఈ సాయంత్రం జరిగే రైతు భరోసా పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీట నొక్కి విడుదల చేస్తారు. ఖమ్మం జిల్లా మధురలో ఈ కార్యక్రమం నిర్వహించవలసి ఉన్నప్పటికీ అక్కడ భారీ వర్షాల కారణంగా సభ రద్దయింది. దేశవ్యాప్తంగా దారిద్ర్య దిగువ రేఖకు దిగువన ఉన్న 25 కోట్ల మంది ప్రజలకు కేంద్ర ప్రభుత్వం పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చిందని, దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆశయాలకు అనుగుణంగా పేదల సంక్షేమానికి కృషి చేస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ అన్నారు. అనేక రాష్ట్రాల్లో అవినీతికి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తోందని చెప్పారు. మేడ్చల్ మల్కాజ్గిరి ఘట్కేసర్లో జరుగుతున్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నితిన్ నవీన్ మాట్లాడారు.
2: कि जब हमारी सरकार यहाँ बनेगी, हम इस धर्म के आधार पे आरक्षण को खत्म करेंगे और उसका लाभ हमारे SC, BC और हमारे ST समाज के लोगों को मिलेगा, क्योंकि हम उन लोगों को आगे लाना चाहते हैं. देश के 25 करोड़ आबादी को हमने गरीबी रेखा से बाहर लाया तो हमने उस संकल्प को पूरा किया जो हमारे प्रेरणा पुरुष दीनदयाल उपाध्याय जी ने कहा था.
0: ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ లీటల రాజేందర్, టీకే అరుణ, డాక్టర్ కె లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. హ్యామ్ రోడ్లతో పాటు ప్రతిపాదిత రహదారుల నిర్మాణంతో రాష్ట రూపురేఖలు మారిపోతాయని, అందుకే తమ ప్రభుత్వం విద్యా వ్యవసాయంతో పాటు రోడ్ల అభివృద్దిపై ప్రత్యేకంగా దృష్టి సారించిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన 2 సంవత్సరాల కాలంలోనే ప్లాన్, నాన్ ప్లాన్ కింద 7,110 కోట్ల నిధులు మంజూరు చేయించి రోడ్డు పనులు చేపట్టినట్టు వెల్లడించారు. హైదరాబాద్ విజయవాడ రహదారి విస్తరణతో పాటు సుమారు 11,000 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ప్రతిష్టాత్మక రీజనల్ రింగ్ రోడ్ పనులకు సైతం టెండర్లు పిలిచినట్లు మంత్రి తెలియజేశారు. వన్యప్రాణులకు ఇబ్బంది లేకుండా నల్లమల అటవీ ప్రాంతం గుండా నిర్మించ తలపెట్టిన మన్ననూరు శ్రీశైలం 52 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్ నిర్మాణానికి 3 నెలల్లో DPR ఖరారవుతుందని కూడా ఆయన చెప్పారు. కేబినెట్ ఆమోదం లభించిన వెంటనే పనులు ప్రారంభిస్తామని వివరించారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట రైతాంగానికి సరిపడా ఎరువుల కోటాను కేటాయించేలా బీజేపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. రైతులకు సన్నవడ్ల బోనస్, ఎరువులు, విత్తనాలు, విద్యుత్ సరఫరాలో ఎలాంటి కొరత లేకుండా చూస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట ప్రభుత్వం ఈవేళ నుంచే రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు విడుదల చేస్తుందని, ఈసారి కూడా 9 రోజుల్లోనే రైతు భరోసా పంపిణీ ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రభాకర్ చెప్పారు. హుస్నాబాద్ పట్టణంలో జరుగుతున్న

0: నా ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని మంత్రి ఈ ఉదయం స్వయంగా పరిశీలించారు. సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించడం అవగాహన లేమికి నిదర్శనమని కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి మాట్లాడుతూ 2 సంవత్సరాల్లో బొగ్గు అమ్మకాల ద్వారా సింగరేణికి 11,000 కోట్ల రూపాయల లాభాలొచ్చాయని, బొగ్గు మాయమైతే లాభాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. గత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు బీఆర్ఎస్ నాయకులు సింగరేణి సొమ్ము వాడుకుని కార్మికులకు అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని చెప్పారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథక నిధులు తనకు వ్యవసాయ అవసరాలకు చాలా ఉపయోగపడ్డాయని, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం పోసిట్టిపల్లి గ్రామానికి చెందిన తోట శేఖర్ చెప్పారు. ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: నా పేరు తోటశేఖర్, రాజన్న సిరిసిల్ల జిల్లా. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 23వ విడుదల నిధులు నా బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. ఈ పథకం ద్వారా నాకు సంవత్సరానికి 3 సార్లు 2,000 చొప్పున మొత్తం 2-3 విడతలుగా 46,000 రూపాయలు జమ అయ్యాయి. ఈ యొక్క డబ్బులతో నాకు వ్యవసాయ అవసరాలకు చాలా ఉపయోగపడ్డాయి. ముందుగాను కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
0: ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ ఎస్ఆర్లో భాగంగా ఓటర్లు ఉన్న ప్రతి ఇంటికి ఎన్యూమరేషన్ ఫార్మ్స్ అందించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ చెప్పారు. కలెక్టరేట్లో ఎస్ఐఆర్ ప్రక్రియపై అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీతో కలిసి సమీక్ష నిర్వహించారు. నల్గొండ జిల్లాలో ఎస్ఐఆర్ను వేగవంతంగా పారదర్శకంగా పూర్తి చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని నకరికల్ నల్గొండ మండలాల్లో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. ఎస్ఐఆర్లో భాగంగా హనుమకొండ జిల్లాలో ఎన్యూమరేషన్ ఫామ్ల పంపిణీ వేగవంతంగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ చెప్పారు. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై జిల్లాలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఎన్యూమరేషన్ ఫామ్స్ పంపిణీ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ స్నేహ శబరేష్ చెప్పారు. జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో నియమించిన సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫామ్స్ పంపిణీ చేస్తున్నారని ఆమె తెలియజేశారు. నిర్మల్ జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో విద్యార్థులందరికీ మెరుగైన వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. నిన్న రాత్రి నిర్మల్ గ్రామీణ మండలం అనంతపేట గ్రామంలో కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి వారి సామర్థ్యాలను పరీక్షించారు. దేశవ్యాప్తంగా రైతాంగంతో పాటు దాదాపు 14 కోట్ల కుటుంబాలు ఏదో ఒక రూపంలో సహకార వ్యవస్థతో ముడిపడి ఉన్నాయని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ లిమిటెడ్ నాఫ్స్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్రావు పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్యాక్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన సహకార వారోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని 122 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 5 ఏళ్ల క్రితం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. రాష్టంలో రాబోయే 4 రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఈరోజు, బుధవారం ఆదిలాబాద్, కొమరం భీమ, సిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లోనూ పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని యెల్లో అలర్ట్ జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఇంటింటికి సర్వే పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం 99.49% పూర్తయిందని జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ ఏంజెల్ ఆల్ఫ్రెడ్ చెప్పారు. జిల్లాలో 5 సంవత్సరాల్లోపు ఉన్న చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయడం విజయవంతంగా కొనసాగుతోందన్నారు. విశేషాలు మరొకసారి. భారత్లో ఏరోస్పేస్ రక్షణ రంగ ఉత్పత్తుల తయారీకి తెలంగాణ ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రైతు భరోసా వానాకాలం సీజన్ నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం శిల్పకళా వేదికలో విడుదల చేస్తారు. సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించడం అవగాహన లేమికి నిదర్శనమని మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. రాష్ట్రంలో రాబోయే 4 రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: అనాది హరిత పుష్పం ఈ ప్రకృతి, ఆద్యంతాలు తెలియని అద్భుత సౌందర్య రాశి ఈ ప్రకృతి, అందరికీ అన్నీ అందించి ఆదరించే మాతృమూర్తి ఈ ప్రకృతి. దీని ఒడిలో లక్షల సంవత్సరాల నాడు తొలి ఊపిరి పీల్చాడు మానవుడు. ప్రకృతిలో ఒకడై ప్రకృతికే చెందినవాడై జీవించాడు. కాలక్రమంలో ఒక స్వప్నాన్ని మోస్తూ మోస్తూ మోస్తూ అడవిని దాటి మనిషి ఆధునికుడయ్యాడు. నాగరికత నేర్చాడు, ప్రకృతిపై అధికార పాదముద్రలు వేశాడు. అంతా తానే అన్నాడు, ప్రకృతి సమస్తం తనకే చెందాలన్నాడు. తనకు చెందని దాన్ని విధ్వంసం చేశాడు. ఆ విధ్వంస ప్రక్రియలో అంతరించిపోతున్న మృగజాతుల్లో, పక్షిజాతుల్లో చిన్నారి పిచ్చుకల జాతి కూడా ఒకటి. ఆ జాతిలో చివరికి మిగిలిన ఒకనొక పిచ్చుకల జంట విషాద జీవన గీతం విందాం.
1: ఆ చిన్నారి పిచ్చుక ఎంత ఒయ్యారంగా ఎగురుతోందో. జత కడితే ఇలాంటి పిచ్చుకతోనే జత కట్టాలి. అడిగితే చీపమ్మంటుందేమో. అమ్మో, అలా అయితే బతకగలనా? ఎంతైనా మగ పిచ్చుకని నేనే చొరవ చూపించాలే. ఓ చిన్నారి పిచ్చుక, నీ పేరేంటి?
2: నా పేరుతో నీకేం పని?
1: పోని, నిన్ను పికిలి అని పిలవనా? మరే, ఈ ప్రపంచంలో నాకెవ్వరూ లేరు, నేను ఒంటరి పిచ్చుకును, నాతో జత కట్టవా?
2: నువ్వెక్కడుంటున్నావు?
1: చెట్లు, చావిళ్ళు, లోగిళ్ళు అన్ని నావే.
2: అయితే వెళ్ళిరా, ఒక గూడంటూ లేని మగ పిచ్చుకతో ఏ ఆడపిచ్చుకైనా జత కడుతుందా?
1: అయ్యో, తుర్రు నెగిరిపోయింది. అవునులే, పికిలి అన్న మాటలో తప్పే ఉందని తల్లిపిట్ట ఏనాడో చెప్పింది మగపిట్టలే గూడు కట్టాలని. గూడు కట్టే తెలివిని బట్టి ఆడపిచ్చుకలు మచ్చుకవుతాయని చెప్తూ ఉండేది. ఇప్పుడు పికిలి తెలివిగా నా బాధ్యతని గుర్తు చేసిందిలే. పికిలి, ఓ నా ఒయ్యారి పికిలి, నీకోసం అందమైన గోడు కట్టాను రా చూడు గాని.
2: బల్లే బల్లే, గట్టి మడివే, పది చూద్దాం.
1: ఆ, ఇదిగో దా, ఈ పూరింట్లోనే ఉంది గోడు. నచ్చిందా పికిలి?
2: మెత్తగా ఎంత బాగుందో, వెచ్చగా కూడా ఉంది. మొత్తానికి మంచి పనివాడివే సుమా. ఇక నువ్వే నా జతగాడివి, ఇక్కడే ఉండిపోతాను.
1: నా బంగారు పికిలి. పికిలి, నలతగా ఉన్నట్టున్నావే.
2: నేను తల్లిని కాబోతున్నాను.

0: మంచి వార్త చెప్పు పిక్లీ, నాకు ఎంత ఆనందంగా ఉందో.
1: మరి ఇక నుంచి నువ్వు గూడు కదలొద్దు.
2: అల్లరి చేయకండి, ఆకలికి కాస్త ఓర్చుకోలేరు. మీ తిండి కోసమే కదా తండ్రి వెళ్ళాడు, వచ్చారు. ఆకలంటూ ఒకటే గోల.
0: ఇదిగో ఏరేరి తెచ్చాండ్రా, లేలేత గింజలు, చిన్న చిన్న పురుగులు. మరే కొట్టుకోకుండా తినండి.
1: పిక్కిలి, పిల్లలు ఎంత ముచ్చటగా ఉన్నారో చూడు.
2: అవును, నా కడుపు పంటలు. పిల్లలు తినటం అయింది గాని వెళ్ళి తాగటానికి 4 చుక్కలు తెచ్చి వాటి గొంతుల్లో పోదు.
0: ఇదిగో ఒక్క క్షణంలో రాను.
1: పిక్కిలి, పిల్లలకు పొద్దుననగా ఇంత పెట్టొచ్చాం, ఆకలికి ఎంత గోల చేస్తున్నాయో ఏంటో. ఎంతో దూరం తిరిగితే గాని 4 గింజలు దొరకటం లేదు ఈ మధ్య.
2: అందుకేక నేను సాయంగా వచ్చింది. ఈ గింజలు వెతకటానికి ఎన్ని వేల సార్లు రెక్కలు అల్లార్చి ఉంటామో కదా.
1: ఎందుకో పొలాల్లో గింజల పంటలు తగ్గిపోతున్నాయి పూర్తిగా. ఏవో పొగ తోటలు, పత్తి మొక్కలు, మిరప చెట్లు ఎక్కువైపోయాయి. లోకం మారిపోతుందేమో.
2: అమ్మయ్యా, ఇంటి దగ్గరకు వచ్చేసాం. అయ్యయ్యో, అది చూడండి, మనం ఉండే పూరిల్లంతా పీకి పారేస్తున్నారు.
0: అయ్యో అయ్యో, మన గూడు, అయ్యో మన పిల్లలు, అయ్యో ఎవరు కనపడటం లేదు. ఏరి మన పిల్లలేరి, అయ్యో మన గూడు. పక్షులు, కసిరి విసిరి రెండు చేతుల జీవులు, వలలు విసిరి వేటగాళ్ళు ఉన్న లోకం ఇది. ఈ విపరీత ప్రపంచంలో మన బుల్లి పిచ్చుకమ్మల చావు ఎవరికి పట్టింది చెప్పు.
2: వాళ్ళకి మనం ఏం అపకారం చేసాం?
0: అవును,
2: మన కూడా మనకి కాకుండా మన పిల్లలు మనకి లేకుండా చేశారు.
0: అవును, ఏం చేద్దాం.
3: ఏంది మామా ఇల్లంతా పీకి పారేస్తున్నావు?
4: ఏం లేదు అల్లుడు, పిల్లలు పెళ్లిడికొచ్చారుగా, ఈ పూరి కొంపేవిటనే అంత గోల పెడుతున్నారు. ఒక డాబా ఇల్లు వేసుకుంటే 4 గౌరవంగా ఉంటది కదా.
1: విన్నావుగా పికిలి, వాళ్ళిల్లు వాళ్ళిష్టం, మన గోడెవరికి పడుతుంది చెప్పు. పద పోదో, తలదాచుకొని ఇంత చోటు ఎక్కడైనా దొరుకుతుందేమో వెతుక్కుందాం పద. పిక్కిలి, ఈ బావి చూడు, అడుగునెక్కడో నీళ్లున్నాయి. కొంత లోతు దాకా చుట్టూ రాతి కట్టుబడి ఉంది, మట్టి పెళ్ళలు విరిగి పడవు. లోపల వెచ్చగా ఉంది, ఇక్కడే ఒక సందులో గూడు కట్టుకుందామా. పుట్టబోయే బిడ్డలకి ఏ జంతువుల వల్ల ప్రమాదం ఉండదు పిక్కిలి.
2: నిజమే, కానీ బావిలో గూడు కట్టడం మంచిదేనా అని నా అనుమానం.
0: అమ్మో, నీకెంత తెలివితేటలో. అందుకే నువ్వంటే నాకు ప్రాణం. తల్లి పిట్ట కూడా బావిలో గూడు ప్రమాదం చిన్నా అని చెప్పేది. అందుకని ముందటేడు నీళ్ల అరవడి ఎంత వరకు ఉందో చూసుకోవాలి. పసికందులు నీళ్లలోకి దొర్లి పడిపోకుండా కనుగలిగి ఉండాలి పిక్కిలి.
2: ఏ పిల్లలు, ఒకళ్ళనొకళ్ళు నెట్టుకోకండి, పక్కకి జారి పడ్డారు, ప్రాణాలకే ప్రమాదం.
1: అడుగున నీళ్ళెక్కడ విలేదు. ఇప్పుడు నీళ్ల చుక్క కోసం ఎంత దవ్వ తిరగాల్సి వస్తోంది. మేత కూడా ఇంతకు ముందులాగా తేలిగ్గా

0: గింజల పైర్లు పోయి ఏవేవో కొత్త కొత్త పంటలు పత్తని మిరపని వచ్చేస్తున్నాయి. ముందు ముందు మన సంతతి బతికేది ఎట్లానో.
1: ఇంకా ఆలోచన బావెందుకు, తలా ఒక చెయ్యి వేయండి, సాయంత్రానికల్లా పూర్తి చేయాలి, తెలిసిందా?
0: మనకంత బలం దేవుడు ఇవ్వలేదు.
2: అయ్యో
0: ఏంటో పిక్లీ, ఇదంతా

0: ఈ విశాల ప్రపంచంలో చిన్నారి పిచ్చుకల గూడు ఎవరికి పట్టింది? మూడు పిచ్చుక పిల్లలు కళ్ళు తెరవక ముందే కన్ను మూసినందువల్ల లోకానికే లోటు కలిగింది. కన్నుల తడియారని ఆ పిచ్చుకల జంట మాత్రం గూడు కోసం కూడు కోసం ఆరాటపడుతూనే ఉన్నాయి. ప్రకృతి కన్నతల్లిలాగా ఎప్పటి మాదిరి జీవులన్నింటినీ కడుపులో దాచుకుంటుంది. కానీ మానవ ప్రకృతి మారిపోయింది. అది తన మహామేధాశక్తిలో ఒక్కొక్క ప్రాణి అస్తిత్వాన్ని అల్లకల్లోలం చేస్తోంది.
1: ఎక్కడా గోడు నిలవటం లేదు. ఏదో ఒక ప్రమాదం మనల్ని చుట్టుముడుతూనే ఉంది. ఈ పొద్దు ఎంత తిరిగినా నాలుగు గింజలు కూడా దొరకలేదు కదా.
2: అవును, చాలా ఆకలిగా ఉంది. ఇంకా తిరిగే ఓపిక కూడా లేదు. చుక్క నీటి కోసం రెక్కలు ముక్కలవుతున్నాయి. ఏమిటి మార్పు?
1: బంగారు కాలం దాటిపోయింది పికిలి. నా చిన్నప్పుడు మా తల్లి నన్ను తీసుకుని పొలాల మీదకి వెళ్ళేది. ఎన్ని రకాల పైర్లో, ఆ చేలో నాలుగు గింజలు, ఈ చేలో ఆరు గింజలు, అట్లా అట్లా మైళ్ళ పర్యంతం ఎగురుకుంటూ వెళ్ళేవాళ్ళం. అదిగో ఆ మంచి మీద చేతులు జీవించి చూసావా? దాని చేతిలో ఒక వడిసెలుంది చూడు. అందులో రాయి పెట్టి గురి చూసి వదులుతుంది. అది తగిలిందంటే గిలగిలా కొట్టుకుని కింద పడిపోవాల్సింది. గాలికి ఊగే జొన్నకర్రతో ముచ్చెట్లాడుతూ గింజలు పొడుచుకు తిన్న కాలం, ధాన్యం కళ్ళాల మీద రెక్క విప్పిన కాలం, ఇళ్ల వాసాలకి మన కోసం ధాన్యం కంకులు వేళ్లాడుతూ ఉండేవి, అది బంగారు కాలం. పికిలి, ఇప్పుడు ఆ పైర్లు లేవు, కళ్ళాలు లేవు, కంకులు లేవు, అంతా వెతుకులాటే.
2: అంత మంచి కాలం ఎట్లా దాటిపోయింది జతగాడా?
1: అదేమో నాకు తెలీదు. కానీ ఒకసారి రెండు చేతుల జీవిని చూపించి తల్లి పెట్టి చెప్పింది, ఏదో ఒక నాటికి ఈ చేతుల జీవి వల్లే మన జాతి అంతరిస్తుందేమోనని. అదిగో చూడు, దూరంగా వాగు కనిపిస్తోందా?
2: కనపడుతూనే ఉంది. అక్కడక్కడ నీటి తడి కూడా ఉన్నట్టుంది.
1: దాని ఒడ్డున కంచెలు తుమ్మలు చూసావా? తుమ్మ చెట్లకి పచ్చ పిట్టల గుళ్ళు వేళ్లాడుతున్నాయి.
2: ఎంత ముచ్చటగా ఉన్నాయో, అంత చక్కగా నువ్వు గూడు అల్లగలవా?
1: పచ్చ పిట్టల నేర్పు మనకెన్ని జన్మలెత్తినా రాదు పికిలి. ఇంతకీ అక్కడ గూడు కడితే ఎట్లా ఉంటుందా అని ఆలోచిస్తున్నా. రెండు చేతుల జీవులకు దూరంగా ఉంటాం కదా.
2: అయితే వెళ్ళి చూద్దాం పద.
1: పద పద.

0: ఎప్పుడైతేనే గోడ పూర్తయింది. పిక్కిలి, కొంతకాలం ఇక్కడ హాయిగా బతకవచ్చు. ఇక్కడ మనకు రెండు చేతుల ప్రాణం నుండి ప్రమాదం అస్సలు లేదు కదా. ఇక తోడంటావా? పిట్టకి చెట్టే తోడు.
1: మంచి మాటన్నావు మగపిచ్చుక.
0: ఎవరది? ఓ, నువ్వా చెట్టు మావా?
1: అవును, నేనే తుమ్మ చెట్టుని. నా కొమ్మలకున్న ముళ్ళు, ఈ కంచెలు మిమ్మల్ని శత్రువుల నుంచి కాపాడతాయిలే. అయితే మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది.
0: ఎందుకని?
1: ఋతువుల తారుమారు గమనించారా? నా చూపు అందినంత వరకు ఎక్కడా పిచ్చుకల జాడ కనిపించలేదు. ఒకప్పుడు ఎన్నెన్ని జంటలు నా మీద వాలేవో, ఇప్పుడు మీ జంట తప్ప కనబడలేదు. మీ జాతిలో మీరే చివరి జంటేమో. జాగ్రత్త.
0: నిజమే, ఎక్కడా తోటి పిచ్చుకల జాడే లేదు. ఇంతలో ఇంత మార్పు ఎట్లా వచ్చింది చెట్టు మావా?
1: ఇంతకు ముందు నేలంతా నా అన్నదమ్ములు వ్యాపించి ఉండేవాళ్ళు. నాలుగు వేళ్ళు అట్లా లోనికి చాపితే నీటి పొరలు అందేవి. ఇప్పుడా కాలం లేదు. గొడ్డళ్ళు నా రక్త బంధువులందరినీ నరికేస్తున్నాయి. మా మొక్కల పిల్లలు విష రసాయనాలు ఉగ్గుపాలుగా తాగి ప్రమాదకరంగా పెరుగుతున్నారు. ప్రమాదం ముంచుకొస్తోంది. జాగ్రత్త, జాగ్రత్త. అసలే బుల్లి ప్రాణులు మీరు.
0: అబ్బా, ఎంత దూరం వచ్చేసానో. పొద్దున్నీ ఒకటే ఎగురుడు. గింజలన్నవి కనబడలేదు కదా. పాపం పిక్కిలి, గూట్లో ఒంటరిగా ఉండి ఆకలితో అల్లాడిపోతూ ఉండుంటుంది. అసలే కడుపుతో ఉంది కదా. దాని కడుపు పండిన ప్రతి పర్యాయం పుట్టిన పిల్లలు పుట్టినట్టే కాలం చేశాయి. ఈశారన్న తన ముచ్చట తీరేలాగా పిల్లాజల్లతో గూడు కళకళలాడిపోవాలి. చూద్దాం, చేనంతా ఏవో ద్రావకాలు చల్లినట్టు తెల్లగా ఉంది. ఇక్కడేవో పచ్చ పురుగులు చచ్చి పడున్నాయి. పోన్లే, ప్రాణాలు నిలుపుకోవడానికి ఏదో ఒకటి. ముందు నాలుగు పురుగులు మొక్కను కరుచుకుని వెళ్ళాలి నా పిక్కిలీ కోసం. నా చిన్నారి పిక్కిలి, రావడం చాలా ఆలస్యమైంది కదూ. ఏం చేయను, ఎంత గాలించినా గింజలు దొరకలేదు. చివరికి నాలుగు పురుగులు పట్టి తెచ్చాను. తిను తిను, నువ్వు ముందు తిను. ఎంత ఆకలిగా ఉన్నావో ఏంటో.
2: ఆకలికి ఏ తిండి అయితేనే.
0: నేను ఇంతలోకి వాగు చివరి రెండు చుక్కలు నీళ్లు ముక్కును పట్టుకుని తెస్తానే. జాగ్రత్త.
2: ఇంతకీ చెత్తగాడు తిన్నాడో లేదో నమ్మది మండ అడగనే లేదు.
0: లోకంతో పనేంటి? తోడు లేక

లేకుండా, నా జాతికి మనుగడ లేకుండా ఇక్కడ నేను ఎలా జీవించగలను? ఎక్కడ స్వార్థపూరితమైన రెండు చేతుల ప్రాణులకు తావు లేదో ఆ సార్థక లోకానికి ఎగిరిపోయే రోజు వచ్చింది. అవును, ఎగిరిపోయే రోజు వచ్చింది, ఎగిరిపోయే రోజు వచ్చింది. నేల తల్లి, నేల తల్లి, ఇదే నీకు నా కడపట్టి వందనం.

ఆ చివరి పిచ్చుక సమస్త శక్తుల్ని రెక్కల్లో మోహరించి పైకి గురుతోంది. ఈ లోకానికి దూరంగా దూర దూరంగా

0: ఆ చివరి పిచ్చుక సమస్త శక్తుల్ని రెక్కల్లో మోహరించి పైకి గురుతోంది. ఈ లోకానికి దూరంగా దూరంగా తనకే తెలియని మరో లోకం వైపు ఆ చివరి పిచ్చుకకి తాను ఆశించిన సార్థక లోకం కనపడుతుందా? పక్షుల్ని పశువుల్ని అగాధం అంచులకు నెట్టేస్తున్న రెండు చేతుల జాతి తానొక్కటే ఈ నేల మీద ఊపిరి పీల్చగలుగుతుందా? సమాధానం కాలమే చెప్పాలి.
1: చివరి పిచ్చుక రూపకం విన్నారు.
2: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: చిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా మనసారా చిత్రం కోసం గీతామాధురి గానం చేసిన భాస్కర భట్ల గీతం, సంగీతం శేఖర్ చంద్ర.

చివరిగా వినండి అన్వేషణ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట. గీత రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

0: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవి విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పీఎఫ్ఆర్డీఏచే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవి విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
1: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
2: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
3: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
2: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పీఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
3: ఈ ఎన్పీఎస్ సంచయ్ అంటే ఏంటి?
2: ఎన్పీఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన పీఎఫ్ఆర్డీఏ నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పీఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి. ఎన్పీఎస్ సంచయ్తో.
4: నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం, భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛభారతికి రథసారథులవుదాం.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు ఓటర్స్ .eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి.

0: ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇప్పుడు ఒక చిత్ర గీతం విందాం. ఆంధ్రా కింగ్ తాలూకా చిత్రం కోసం మెర్విన్ సోలోమన్ సత్యయామిని గానం చేసిన కృష్ణకాంత్ గీతం, సంగీతం వివేక్ మెర్విన్.
2: ఈ గాలి, ఆ హోరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
3: ఉండిపోదాం.
2: ఎలా? టైం అయిపోతుంది కదా.
3: ఆపేద్దాం.
2: అలా సినిమాల్లోనే అవుతుంది.
3: అయితే అక్కడికే వెళ్దాం.
2: ఏ హీరో, అలా ఎలా?
3: ఓ హీరోయిన్, ఇలా

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొద్దిసేపటితో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం చేరుకున్నారు. రాష్ట్రపతి ముర్ముకు ఐఎన్ఎస్ డేగా వద్ద ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈరోజు ద్రౌపది ముర్ము గిరిజన విశ్వవిద్యాలయం మొదటి కాన్వకేషన్లో పాల్గొంటారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఈ సాయంత్రం జరిగే రైతు భరోసా పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులు విడుదల చేస్తారు. తొలి విడత కింద 2 ఎకరాల వరకు భూమి ఉన్న 41,37,000 మంది రైతుల ఖాతాల్లో సుమారు 2,482 కోట్ల రూపాయల నిధులు జమ అవుతాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా కొట్టడమే కాకుండా మళ్లీ సభల పేరిట తప్పు దారి పట్టిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేశారు. ఒక బటన్ నొక్కి వేయాల్సిన రైతు భరోసా కూడా బహిరంగ సభ ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. హైదరాబాద్లోని హెచ్ఎస్ఎస్సీలో ఎరోమార్ట్ హైదరాబాద్ 2026ను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లి ప్రారంభించారు. భారత్లో ఏరోస్పేస్ రక్షణ రంగ ఉత్పత్తుల తయారీకి తెలంగాణ ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిందన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి ఘట్కేసర్లో జరుగుతున్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ పాల్గొన్నారు. తెలంగాణలో మూసి రివర్ ఫ్రంట్ పేరుతో పేదలను ఇబ్బంది పెడుతూ ప్రజాధనాన్ని రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. భారత 31వ సైన్యాధిపతిగా జనరల్ ధీరజ్ సేత్ బాధ్యతలు చేపట్టారు. జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో ఆయన నియమితులయ్యారు. ఇంతవరకు ధీరజ్ సేత్ ఆర్మీ ఉప సైన్యాధిపతిగా పనిచేశారు. 1986లో సైన్యంలో చేరారు. ఖడక్ వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో సైనిక విద్యాభ్యసించారు. హర్యానాలోని హిసార్లో ఈవేళ జరిగిన ఖేత్ బచావ్ అభియాన్ ముగింపు సదస్సులో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. నేల స్వభావం, దానికి ఏ మోతాదులో ఎరువులు అవసరమవుతాయనే పూర్తి సమాచారం అందించే ఒక మొబైల్ యాప్ను రూపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో రాబోయే 4 రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 3:03 దాటి 10 సెకండ్లు. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెడ్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై తర్వాతి ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్ డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై ఈ సాయంకాలం మా ప్రసారాలు ప్రారంభం. సమయం 5 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్లో ఎయిర్టెల్ డిజిటల్ క్లౌడ్ సైబర్ సెక్యూరిటీ ఏఐ కార్యకలాపాలపై దృష్టి పెట్టాలని ప్రముఖ పారిశ్రామికవేత్త భారతీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఈరోజు ఎంసీఆర్ హెచ్ఆర్డి బోధి పెవిలియన్లో సునీల్ భారతి మిట్టల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఏకపక్షం విజయం సాధించడమే తక్షణ కర్తవ్యమని, 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కమలం జెండా ఎగరడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో కదలాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు ఈరోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. పెట్రోల్ డీజిల్ విక్రయాలపై విధించిన తాత్కాలిక నియంత్రణను రేపటి నుంచి పూర్తిగా ఎత్తివేస్తూ కేంద్ర పెట్రోలియం ఖనిజవాయు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఈ సాయంత్రం జరిగే రైతు భరోసా పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులు విడుదల చేస్తారు. తొలి విడత కింద 2 ఎకరాల వరకు భూమి ఉన్న 41,37,000 మంది రైతుల ఖాతాల్లో సుమారు 2,482 కోట్ల రూపాయల నిధులు జమ కానున్నాయి. సింగరేణిలో 40 లక్షల టన్ల బొగ్గు మాయమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పీఆర్ స్టంట్లు చూసి రైతులు అసహించుకుంటున్నారని, ఎకరానికి 15,000 రూపాయల స్థాన గ్యారంటీల గారడీ చేసి చివరికి ఉన్నది ఊడగొట్టే దుస్థితి తెచ్చినందుకు ముక్కు నేలకు రాయాలని విమర్శించారు. ఫీజు రీఎంబర్స్మెంట్ పిటిషన్లపై విచారణను హైకోర్టు సోమవారం వాయిదా వేసింది. సోమవారం వరకు మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయి. విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేయవద్దని తీసుకొచ్చిన GO 9లోని 4 నిబంధనలపై స్టే కొనసాగనుంది. రాష్ట్రంలో రాబోయే 4 రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది. ఈవేళ రేపు పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని యెల్లో అలర్ట్ జారీ చేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి కొలుపుల భారతమ్మ బృందంచే జానపద గీతాలు.

ఇప్పుడు

0: మీద కుంకుమంత యోలవాసిరి శంకర, పుట్ట మీద కుంకుమంత,
1: పుట్ట మీద కుంకుమంత యోలవాసిరి శంకర, పుట్ట మీద కుంకుమంత,
0: పుట్ట మీద కుంకుమంత యోలవాసిరి శంకర, పుట్ట మీద
1: పుట్ట మీద కుంకుమంత.

మీరింతవరకు జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి కొలుపుల భారతమ్మ బృందం వారిచే జానపద గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: ధన్యవాదములు.
1: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పినా మేడం. హలో హలో. అరే రాజు, రాజు.
2: బాబాయ్,
1: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా, కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా, జరగట్టే రాదురా.
2: బాబాయ్ కొంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
1: లేదురా గబాని, నాకేం తెలుస్తాయి, నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూల మీద పాండపకాడ శంకరన్ ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లనే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారంట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
1: అట్లా చేసిండారా?
2: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినామనుకో పైసలన్నీ పోతాయి. ఎంబడే 1930 నెంబర్ కి ఫోన్ చేయాలే.
3: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయండి, సత్వర పరిష్కారం పొందండి.
4: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
5: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 5:30. ఇప్పుడు చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా 8 వసంతాలు ఈ సినిమా కోసం కేఎస్ చిత్రగానం చేసిన వనమాలి గీతం వినండి.

0: హలో
1: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
0: ఆ చెప్పండి మేడం.
1: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు.

మీరింతవరకు చిత్రసీమ కార్యక్రమాన్ని విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసార విశేషాలు. ముందుగా ఈ పూట మేం ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలు. ఈ సాయంత్రం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. ఇందులో వివిధ పంటల అవశేషాలు, ఉపయోగాలు ఈ అంశం ఉంటుంది. ఇల్లు వాకిలి కార్యక్రమంలో మన దక్కన్ జాతి గొర్రెలు సంరక్షణ గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల హెడ్ ప్రొఫెసర్ బి ఏకాంబరం గారి ప్రసంగం 7:15 వినవచ్చు. 7:45 వికసిత్ భారత్లో పేదరిక నిర్మూలన, సాంఘిక సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన కార్యక్రమం ఉంటుంది. అతిథులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆహార పంపిణీ శాఖ అధికారి శ్రీ కడప ఉదయ భాస్కర్, ఇంకా విశాఖపట్నం జిల్లా సాంఘిక సంక్షేమ సాధికార్య శాఖ ఉప సంచాలకులు శ్రీ కంచరాన రామారావు పాల్గొంటారు. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. 8:03 లలిత సంగీతం ఉంటుంది. 9:15 స్పాట్ లైట్. 9:30 మనీ టాక్ మంథన్. 10:00 హరికథ గద్వాల్ కాశీనాథ్ భాగవతార్చే ఉంటుంది. ఇవి ఈ పూట మేము ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి మా కార్యక్రమాలు. ఉదయం 6:10 భావనలో భావోద్వేగాలు డాక్టర్ కె లక్ష్మీ అన్నపూర్ణ గారి లఘు ప్రసంగం ఉంటుంది. 6:15 భక్తి రంజని కార్యక్రమంలో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి సుప్రభాతం వింటారు. పొలం పనులు కార్యక్రమంలో పచ్చిరొట్ట పంటల సాగు వివరాలు 6:35. 7:00 నిజామాబాద్ జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు శ్రీ డి రాజ్ కుమార్. ఉదయ తరంగిణి కార్యక్రమం 7:15. ఇందులో వన మహోత్సవం వారం సందర్భంగా ప్రత్యక్ష వ్యాఖ్యానం, ఇంకా ఇది మన చట్టం, ఇందులో డౌరీ ప్రొహిబిటేషన్ యాక్ట్ గురించి హైకోర్టు న్యాయవాది శ్రీ పొన్నం అశోక్ గౌడ్ గారిచే పరిచయం, పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పి లక్ష్మీ శ్రేయ గారి వీణావాద్యం వింటారు. 8:30 ఈ కార్యక్రమం కర్ణాటక శాస్త్రీయ సంగీతం. ఇది భక్తి రంజని కార్యక్రమంలో పి మేఘనా సాయిశ్రీ గారి గాత్రం, వాద్య సహకారం వయోలిన్ శ్రీ బి సాయి భార్గవ్, మృదంగం శ్రీ వి కాళీప్రసాద్. ఈ కార్యక్రమం 11:00 ఉంటుంది. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ అరవింద్ పరేఖ్ గారి సితార్ వాద్యం ఉంటుంది. 12:10 యువవాణి కార్యక్రమం ఉంటుంది. ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం 12:40. 1:20 చేను కబుర్లు గృహ విజ్ఞాన జ్యోతి ప్రాయోజిత కార్యక్రమాన్ని వినవచ్చు. 2:30 నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం ఉంటుంది. ఇక సాయంత్రం కార్యక్రమాల్లో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో గుణాచారి ఒగ్గు కథ 1వ భాగం వినిపిస్తారు శ్రీ ధీకొండ మనోజ్ కుమార్ బృందం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం 6:30 వినవచ్చు. 6:50 వ్యవసాయ సూచనలో వరి సాగు విధానం గురించి శాస్త్రవేత్త డాక్టర్ బి లక్ష్మి గారి వివరాలు ఉంటాయి. ఇల్లు వాకిలి కార్యక్రమం 7:15 ఇందులో శాస్త్రీయ పద్ధతిలో పాడి పశువుల పోషణ గురించి రాజేంద్ర నగర్ పశు పోషణ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సుధీర్ బాబు గారి ప్రసంగం, ఇంకా పాడి పశువుల మురుపాలు ఆవశ్యకత గురించి రాజేంద్ర నగర్ కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సి వినయశ్రీ గారు అందించే వివరాలు ఉంటాయి. వికసిత్ భారత్ 7:40

0: In the FIFA World Cup, Morocco and Paraguay have advanced to the round of 16. Morocco defeated Netherlands 3-2 on penalties after a thrilling 1-1 draw in Guadalupe, Mexico. Tonight, Ivory Coast will take on Norway in Texas, United States. The match is scheduled to begin at 10:30 p.m. Indian time. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 6:10. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. సమానత్వంతో కూడిన సమగ్రమైన సమాజాన్ని నిర్మించడానికి విద్యను సాధనంగా ఉపయోగించుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విద్యార్థులకు పిలుపునిచ్చారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ది కోసం తిరుమలలో అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కమలం జెండా ఎగరడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో పనిచేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో సుమారు 30,000 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులను నిలిపివేసి రైతులను మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఆరోపించారు. వార్తల్లోని వివరాలు. సమానత్వంతో కూడిన సమగ్రమైన సమాజాన్ని నిర్మించడానికి విద్యను ఒక సాధనంగా ఉపయోగించుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈరోజు విశాఖపట్నంలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మొదటి స్నాతకోత్సవానికి రాష్ట్రపతి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, చదువుకున్న యువత తమ స్వంత పురోగతి కోసమే కాకుండా బలహీన వర్గాల అభ్యున్నతికి, దేశ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్య కేవలం ఉపాధిని పొందడానికే పరిమితం కాకుండా సమాజం, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆర్థిక పురోగతిని బలోపేతం చేయడానికి సహాయపడాలని, విద్యార్థులు సామాజిక మార్పుకు వాహకులుగా మారాలని రాష్ట్రపతి ఉద్బోధించారు. చదువుకున్న ప్రతి యువకుడు వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావడానికి సహాయపడాలని, 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించడంలో తమవంతు సహకారాన్ని అందించాలని ముర్ము తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో కలిసి ఎంసీఆర్ హెచ్ఆర్డీలో యాదగిరిగుట్ట ఆలయ అభివృద్దిపై సమీక్ష నిర్వహించారు. హరేరామ హరే కృష్ణ ఫౌండేషన్కు మార్కెట్ ధరలకే భూమి కేటాయించాలని అధికారులను ఆదేశించారు. మఠాలు, కమ్యూనిటీ సంస్థల కోసం నిబంధనలను రూపొందించడానికి తిరుమల విధానాలను అధ్యయనం చేయాలని, తద్వారా యాజమాన్య హక్కులు ఆలయం వద్దే ఉండేలా చూడాలని సూచించారు. భూసేకరణ నిధులను వెంటనే విడుదల చేయాలని, వారం రోజుల్లో ఇంజనీరింగ్ నివేదికను సమీక్షించాలని, దశలవారీగా గెస్ట్ హౌస్లు, పబ్లిక్ ప్రైవేట్ టూరిజం సర్క్యూట్స్ను సిద్దం చేయాలని ఆయన ఆదేశించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త సునీల్ భారతి మిట్టల్, మరీ చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది సంస్థ ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ప్రభుత్వ పాఠశాలల అప్గ్రేడేషన్, స్కిల్ యూనివర్సిటీ స్థాపన, ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చడం వంటి రాష్ట్ర విద్యారంగ సంస్కరణలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వివరించారు. చందన్వెల్లి డేటా సెంటర్ పనులను వేగవంతం చేయాలని, హైదరాబాద్లో భారీ ఏఐ ఇన్ఫ్రాస్టక్చర్ క్యాంపస్ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి మిట్టల్ను కోరారు. విద్యార్థుల కోసం భారతీ ఫౌండేషన్ స్కాలర్షిప్స్ను అందిస్తోందని మిట్టల్ హామీ ఇచ్చారు. అలాగే డేటా సెంటర్లు, ఫైబర్ కనెక్టివిటీని విస్తరించడానికి కట్టుబడి ఉన్నామని, ఎయిర్టెల్ సంస్థ హైదరాబాదును తన 2వ ప్రధాన కార్యాలయంగా భావిస్తోందని పేర్కొన్నారు. హైదరాబాద్ తార్నాకలోని పరిశోధన సంస్థ సిఎస్ఐఆర్, ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో నూతన పరిశోధన సౌకర్యాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని, పరిశోధనలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో నిర్మించిన అత్యాధునిక ల్యాబ్లను కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఉన్న 37 సీఎస్ఐఆర్ ల్యాబ్లు సరికొత్త ఆవిష్కరణలతో సరికొత్త పుంతలు తొక్కుతున్నాయని కొనియాడారు. ముఖ్యంగా వన్ వీక్ వన్ ల్యాబ్, వన్ వీక్ వన్ థీమ్ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలలో ఆదరణ పెరిగిందని స్పష్టం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఏకపక్ష విజయం సాధించడమే తక్షణ కర్తవ్యమని, 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కమలం జెండా ఎగరడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో కదలాలని బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ పిలుపునిచ్చారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్లో ఈరోజు నిర్వహించిన రాష్ట బీజేపీ కార్యవర్గ సమావేశానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణులు

0: కు కీలక దిశానిర్దేశాలు చేశారు. అనంతరం జరిగిన ఈ సదస్సులో మాట్లాడుతూ కాంగ్రెస్ హామీల అమలులో జరుగుతున్న ఆలస్యంపై ప్రజా పోరాటాలు చేయాలని, రాష్ట్రంలో పార్టీ సంస్థాగత కమిటీల పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని ఈ సమావేశంలో ఏకగ్రీవంగా రాజకీయ తీర్మానం చేశారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని పంజాగుట్ట తండా నుంచి రాస్ తండాను అనుసంధానించే 2.10 కోట్ల రూపాయల బీటీ రోడ్డుకు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. గిరిజన తండాల అభివృద్దికి రోడ్డు, మౌలిక సదుపాయాలు అత్యంత కీలకమని చెప్పారు. నిర్ణీత గడువులోగా నాణ్యమైన నిర్మాణాన్ని పూర్తి చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఓటర్ల జాబితాల ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అర్హులైన ప్రతి పౌరుడు నమోదయ్యేలా ఇంటింటికీ వెళ్లి సర్వే చేయాలని అధికారులకు సూచించారు. టీపీసీసీ అధ్యకుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఈరోజు మేయర్ ఉమారాణి అధ్యక్షతన జరిగిన నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో నగర అభివృద్ది, ప్రజల సమస్యలు, మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థలపై ప్రధానంగా చర్చించారు. పౌరులకు మెరుగైన సేవలు అందించడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. మహబూబ్ నగర్ జిల్లాలో విద్యుత్ సేవలను మరింత బలోపేతం చేసి వినియోగదారులకు అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్ అందించేందుకు టీజీఎస్పీడీసీఎల్ ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఆ సంస్థ సీఎండీ జితేష్ పాటిల్ తెలిపారు. జిల్లా కేంద్రంలో సుమారుగా 53 లక్షల రూపాయలతో నిర్మించనున్న నూతన విజిలెన్స్ కార్యాలయ భవనానికి ఎమ్మెల్యే ఎంఎం శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎండీ జితేష్ పాటిల్ మాట్లాడుతూ,
1: మహబూబ్ నగర్ పట్టణానికి అవసరం ఉన్న అన్ని మెటీరియల్స్ గురించి ఈజీఎస్పీడీసీఎల్ సంస్థ పూర్తి అందుబాటులో తీసుకొచ్చి ఇంకా నెట్వర్క్ కి ఇంప్రూవ్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ రోజు కట్టిన భవనం అంటే యాంటీ పవర్ థెఫ్ట్ స్క్వాడ్ అని ఒక మా దగ్గర వింగ్ ఉంటుంది. అందరికి మంచి సేవలు అందిస్తూ నాణ్యత ఉన్న విద్యుత్ సరఫరా చేసే ఉద్దేశంతో పాటు ఇంకా ఎక్కడైనా లోపాలు జరుగుతున్నాయో దానికి సరి చేసుకోవడానికి కూడా ఈ భవనం ద్వారా ఈజీఎస్పీడీసీఎల్ లో కూడా పోలీస్ అధికారులు ఎవరితో ఉంటారో వాళ్ళు దీని ద్వారా మంచిగా సేవలు అందించగలుగుతారు.
0: ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసుల విచారణ న్యాయస్థానం నాంపల్లి కోర్టు కేంద్ర మంత్రి బండి సంజయ్ను నిర్దోషిగా ప్రకటిస్తూ హుజూరాబాద్ పోలీసులు ఆయనపై నమోదు చేసిన కేసును కొట్టివేసింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ డబ్బులు పంచిపెట్టిందని ఆరోపించిన నేపథ్యంలో వివిధ ఐపీసీ సెక్షన్లు, ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద ఈ కేసు నమోదైంది. విచారణ అనంతరం కోర్టు ఆయనపై ఉన్న అన్ని ఆరోపణలు కొట్టివేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో సుమారుగా 30,000 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులను నిలిపివేసి రైతులను మోసం చేసిందని ఆరోపించారు. యూరియా కొరత, పంట కొనుగోలు వైఫల్యాలు, రుణమాఫీ అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రభుత్వం బహిరంగ సభలను పీఆర్ స్టంట్స్గా నిర్వహిస్తోందని విమర్శించారు. గతంలో 11 సీజన్లలో కేసీఆర్ 73,000 కోట్ల రూపాయల నిధులను ఎలాంటి ఆటంకాలు లేకుండా రైతుల ఖాతాల్లో జమ చేశారని తెలిపారు. ఏరోస్పేస్, రక్షణ రంగాలకు తెలంగాణ సరికొత్త గ్లోబల్ హబ్గా మారిందని పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఏరోమార్ట్ హైదరాబాద్ 2026 సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఐఏఎఫ్ ఫైటర్ పైలట్గా తనకున్న అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ గ్లోబల్ దిగ్గజాలైన ఐటీపీ ఏరో, ఎఫ్టీజీ ఏరోస్పేస్ సంస్థలు ఇక్కడ అపాచీ స్ట్రక్చర్, F-16 వింగ్స్ వంటి కీలక భాగాలను తయారు చేస్తున్నాయని చెప్పారు. రాష్ట ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు ఈరోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించిన కె రామకృష్ణారావు ఈరోజు పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో 1992 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి సంజయ్ జాజును రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలో గల 4 ప్రధాన రహదారుల అభివృద్ది కోసం హామ్లో భాగంగా రాష్ట ప్రభుత్వం 203.76 కోట్లు కేటాయించినట్లు సిర్పూరు బీజేపీ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జడ్చర్లలో జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి హరీష్రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతు సదస్సులు మోసపూరితమైన మాటలను కొట్టిపారేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమానత్వంతో కూడిన సమగ్రమైన సమాజాన్ని నిర్మించడానికి విద్యను సాధనంగా ఉపయోగించుకోవాలని రాష్టపతి ద్రౌపది ముర్ము విద్యార్థులకు పిలుపునిచ్చారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ది కోసం తిరుమలలో అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్

0: రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కమలం జెండా ఎగరడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో పనిచేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. యూరోబ్యాంక్ సంస్థయా గ్రీసతః భారతం ప్రతి యూపీఐ ఆధారిత ధనప్రేషణ సేవా సమారబ్ధా. ఉపక్రమోయం ఐతిహాసికః వర్తతే ఇతి వాణిజ్యోద్యోగ మంత్రి పీయూష గోయలః సబలం అవోచత్. పాకిస్తానస్య FATF సంస్థాయాః గ్రే లిస్ట్ ఇత్యస్య నిరీక్షణస్య ఆలోచనాయాః అనంతరం భారతేన ఏతాం సంస్థాం ప్రతి స్వీయ దృఢ సమర్థనం పునః ప్రకటీకృతం. జనరల్ ధీరజ్ సేఠః జనరల్ ఉపేంద్ర ద్వివేదితః భారతీయ సేనాయాః ఏకత్రింశత్తమ సేనాధ్యక్షత్వేన పదభారం గృహీతవాన్. అమెరికా ఇరానయోః శాంతి వార్తాయాః భవిష్యం ప్రతి అనిశ్చితతా వర్తతే యతో హి తెహరాన్ ప్రశాసనేన అమెరికా రాష్ట్రపతినః ట్రంపస్య దోహా నగరే మేలనస్య విషయః దృఢతాపూర్వకం ఖండితః. భారతీయ ఋతువిజ్ఞాన విభాగేన ఉత్తరప్రదేశ్ బిహార్ మధ్య మహారాష్ట్ర కొంకణ్ గోవా రాజ్యేషు అతివృష్టేః పూర్వానుమానం ప్రఖ్యాపితం. అపి చ క్రీడా వార్తాసు ఫీఫా విశ్వకప్ స్పర్ధా మాలికాయాం మొరకో దేశేన నీదర్లాండ్ దళం పరాభూయ రౌండ్ ఆఫ్ 16 ఇత్యత్ర ప్రవేశం అవాప్తం. అథ వార్తాః విస్తరేణ. గ్రీస్ దేశస్య యూరోబ్యాంక్ ఇతి సంస్థయా భారతె సీమాపార ధన ప్రేషణాయ యూపీఐ ఆధారిత సేవా సమారబ్ధా. యేన భారతీయ గ్రాహకాః అత్యల్పవ్యయేన అతీవ తీవ్రగత్యా ధనం స్థానంతరితం కర్తుం శక్నువంతి. అయం అభినవ పదక్షేపః యూరోబ్యాంక్ సంస్థాయాః భారతస్య నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇత్యస్య చ అంతారాష్ట్రియ శాఖయా సహ కృతేన రణనీతిక సహయోగేన సంభవో జాతః. సామాజికాంతర్జాలీయపటలే ప్రసృతే సందేశే భారతస్య వాణిజ్యోద్యోగ మంత్రీ పీయూష గోయలః సంసూచయత్ యత్ యూరోబ్యాంక్ సంస్థాయాం అస్యాః సేవాయాః ఉద్ఘాటనం భారతస్య అంకీయ పారిస్థితికీ తంత్రస్య వైశ్విక విస్తారే ఏకం అపరం మహత్వపూర్ణం ఐతిహాసికం సోపానం వర్తతే. తేన అగ్రే గదితం యత్ గ్రీస్ దేశే యూపీఐ సేవాయాః సాక్షాత్ ప్రసారణేన సహ అధునా అర్హాః గ్రాహకాః సురక్షితరూపేణ నిర్బాధం తత్క్షణమేవ ధనం ప్రేషయితుం శక్ష్యంతి. యస్మాత్ పారంపరిక స్థానాంతరణ వ్యయస్య అపేక్షయా వ్యవహార శుల్కం న్యూనీభూయ కేవలం లఘుభాగః ఏవ అవశిష్యతే. భారతేన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF ఇతి సంస్థాయాః ప్రతి స్వస్య దృఢ సమర్థనం పునః ప్రకటీకృతం. సా చ సంస్థా ఆతంకవాదీ విత్త పోషణస్య అథ ధన శోధనస్య విరుద్ధం వైశ్విక సంఘర్షే ఏక అపరిహార్య ఆధార స్తంభత్వేన వర్తతే. ఇదం వక్తవ్యం తదా ఆగతం యదా పాకిస్తానేన తీవ్ర నిరీక్షణార్థం సంస్థాయాః గ్రే లిస్ట్ ఇత్యత్ర FATF ఇత్యస్య ఆలోచనా కృతా. संयुक्तराष्ट्रसंघस्य एकस्मिन् कार्यक्रमे सम्भाषणं कुर्वन् भारतस्य प्रतिनिधिः पी हरीशः अवोचत् यत् FATF संस्थायाः विश्वसनीयतायाः उपरि आक्षेपं कर्तुं प्रयासाः वास्तविकचिन्तां न अपि तु निष्पक्षसमीक्षायाः भयमेव जनयति. తేన స్పష్టీకృతం యత్ యే దేశాః FATF మూల్యాంకనే ప్రతికూల స్థితిం ప్రాప్నువంతి తైః ఆతంకవాదీ విత్తపోషణస్య విరుద్ధం స్వీయ నీతయః సుదృఢాః కరణీయాః. సేనాధ్యక్షః జనరల్ ఉపేంద్ర ద్వివేదీ ఉక్తవాన్ యత్ భారతీయ సైన్యబలేషు శక్తిః కస్యాపి ఏకస్య వ్యక్తేః న అపి తు సైనికానాం సేనానాయకానాం భూతపూర్వ సైనికానాం పరివారాణాం దేశస్య నాగరికాణాం చ అవిచలిత శ్రద్ధాయాః కారణాత్ భవతి. అద్య నవదిల్ల్యాం సేనాధ్యక్ష పదా

0: सुरक्षितवन्तौ। मैक्सिको देशस्य ग्वाडालूप नगरे आयोजिते रमणीये द्वन्द्वे मोरक्को दलेन नीदरलैंड दलं 3-2 इत्यंकैः पराजितम्। अद्य रात्रौ अमेरिका देशस्य टेक्सास प्रान्ते आइवरी कोस्ट तथा नॉर्वे इत्यनयोः मध्ये स्पर्धा भविष्यति इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు ఫస్ట్ సెమీఫైనల్ ప్రపంచకప్ మహిళా ఐసీసీ T20 క్రికెట్ మ్యాచ్ ఆస్ట్రేలియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య లండన్లోని కెన్నింగ్టన్ ఓవెల్లో జరుగుతున్న మ్యాచ్ ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ ఆంగ్లంలో ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు, ట్రాన్స్మిటర్పై వింటారు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కార్యక్రమాలు యథాతథంగా వినవచ్చు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రెజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్, ఏ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్.
3: ఇప్పుడు మీరు బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ నుండి డ్రామా టీచింగ్ మోడ్స్ అనే పాఠం వింటారు. ఈ పాఠ్యాంశాన్ని జి మాధవి లత గారు వివరిస్తారు.
4: హలో స్టూడెంట్స్, హియర్ ఐఎమ్ షేరింగ్ బేసిక్స్ అబౌట్ ద డ్రామా అండ్ ఇట్స్ యూసేజ్ ఇన్ టు ద క్లాస్ రూమ్ సిచ్యువేషన్ యాజ్ వెల్ యాజ్ స్పెషల్ టీచింగ్ లెర్నింగ్ సిచ్యువేషన్. అంటే డ్రామా అంటే ఏంటి, అది కళలో ఏ కేటగిరీ కిందికి చేరుతుందో మనం ఇప్పుడు మొదట తెలుసుకుందాం. ఈ యొక్క కళలను, ఆర్ట్స్ని 3 రకాలుగా విభజించవచ్చు. 1, లెర్నింగ్ ఆర్ట్స్, అంటే సాహిత్య కళలు. నవల, కథ, కథానిక, కవిత అనునవి సాహిత్య కళల కిందికి చేరతాయి. అలాగే 2, విజువల్ ఆర్ట్స్, అంటే దృశ్య కళలు. ఈ చిత్రలేఖనం, శిల్పకళ అనునవి ఈ యొక్క దృశ్య కళల కిందికి చేరతాయి. చిత్రలేఖనం అంటే డ్రాయింగ్ అండ్ పెయింటింగ్. అలాగే 3, పర్ఫార్మింగ్ ఆర్ట్స్. పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అంటే ప్రదర్శన కళలు. సంగీతము, నృత్యము, నాటకం అనునవి ప్రదర్శన కళల కిందికి వస్తాయి. మన యొక్క డ్రామా కూడా ఈ ప్రదర్శన కళల కిందికే చేరుతుంది. ముఖ్యంగా మనం ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, మొత్తంగా ఆర్ట్స్ని 3 ప్రధాన విభాగాలుగా విభజించినప్పటికీ, తిరిగి ఆ ప్రధాన విభాగాలను అనేక విధాలుగా వర్గీకరించినప్పటికీ, ఇవన్నీ ఒకదానితో ఒకటి పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయి. అంటే మనం గనక డ్రామాను కనుక చూస్తే కనుక ఆ డ్రామాలో స్క్రిప్ట్ లేకుండా, మ్యూజిక్ లేకుండా, డైలాగ్ లేకుండా మనము చూడలేము. అలాగే డాన్స్ను కనుక చూస్తే మ్యూజిక్ లేని డాన్స్ను కూడా మనము చూడలేము. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, ఈ కళారూపాలన్నీ ఒకదానితో ఒకటి సంబంధం కలిగిన ఈ కళారూపాలు ఒకదానితో ఒకటి కలిపి గనక మనం ప్రదర్శిస్తే ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. ఇప్పుడు మనం డ్రామా అంటే ఏంటి, అవి ఎన్ని రకాలు, క్రియేటివ్ డ్రామా అంటే ఏంటి, క్లాస్ రూమ్లో మనం దాన్ని ఏ రకంగా ఉపయోగించవచ్చో మనం ఇప్పుడు చూద్దాము. డ్రామా అంటే రీక్రియేషన్ ఆఫ్ ఫిక్షనల్ అండ్ నాన్ ఫిక్షనల్ ఈవెంట్స్ త్రూ పర్ఫార్మింగ్ అండ్ రిటర్న్ డైలాగ్ ఈస్ కాల్డ్ డ్రామా. ఆ డ్రామా బేసికల్గా 3 కేటగిరీస్గా మనము చూడవచ్చు. 1, హిస్టారికల్ ప్లేస్, అంటే చారిత్రక నాటకాలు, రాజులు, వీరులు, వీరందరి గురించి నా కథలను గనక డ్రామాగా ప్రదర్శిస్తే దానిని చారిత్రక నాటకాలు అని అంటారు. అలాగే 2, ట్రెడిషనల్ ప్లేస్, అంటే పౌరాణిక నాటకాలు. పద్య నాటకాలు అనేవి తెలుగు నాట చాలా ప్రసిద్ధి కదా, అలాగే అట్లాంటి పద్య నాటకాలు, తర్వాత పురాణ ఇతిహాస నాటకాలు, వీటన్నిటిని పౌరాణిక నాటకాలు అని అంటారు. తర్వాత సోషల్ ప్లేస్, అంటే సాంఘిక నాటకాలు, సమకాలీన ఇతివృత్తాలు, అంటే కాంటెంపరీ ప్లేస్ ని కనుక తీసుకొని దాన్ని కనుక నాటకంగా ప్రదర్శిస్తే దాన్ని సాంఘిక నాటకాలు అని అంటారు. ఇలా ఎన్ని రకాలైన డ్రామాలు ఉన్నప్పటికీ తరగతి గదిలో, అంటే క్లాస్ రూమ్ లో ప్రదర్శించే డ్రామాను, ఆ యొక్క డ్రామా యాక్టివిటీస్ ని, అంటే కళాకృత్యాలను క్రియేటివ్ డ్రామాగా మనం చెప్పవచ్చు. మరి ఈ క్రియేటివ్ డ్రామా అంటే ఏంటి, అసలు డ్రామాకి క్రియేటివ్ డ్రామాకి ఉన్నటువంటి భేద సాదృశ్యాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాము. డ్రామా. డ్రామాకి రిక్వైర్డ్ స్టేజ్, ఆడిటోరియం, లైట్స్, ఆడియో సిస్టమ్ అండ్ స్పెషల్ ఎఫెక్ట్స్. అంటే డ్రామాని ఒక ప్రొఫెషనల్ డ్రామాని కనుక ప్రదర్శించాలి అంటే ప్రాపర్ పెద్ద స్టేజ్ ఉండాలి, లేదా పెద్ద పెద్ద ఆడిటోరియం అన్న కావాల్సి ఉంటుంది ఆ యొక్క కథను బట్టి. తర్వాత లైట్స్ ఉండాలి, ఆ లైట్స్ లో కూడా స్పాట్ లైట్స్ ఉంటాయి, మూన్ లైట్స్ ఉంటాయి, డిమ్ లైట్స్ ఉంటాయి. తర్వాత మంచి ఆడియో సిస్టమ్ ఉండాలి, మైకులు ఉండాలి. తర్వాత స్పెషల్ ఎఫెక్ట్స్ అంటే వర్షం పడుతున్నట్టు, కార్లు వెళ్తున్నట్టు, ఏదన్నా చప్పుళ్ల కోసం అనేసి స్పెషల్ ఎఫెక్ట్స్

సో అట్లాంటివన్నీ కూడా ప్రొఫెషనల్ డ్రామాకి అవసరమవుతుంది. కానీ అదే క్రియేటివ్ డ్రామా అంటే క్లాస్ రూమ్ లో ప్రదర్శించే క్రియేటివ్ డ్రామా, దేర్ ఈస్ నో రిక్వైర్మెంట్ ఆఫ్ స్టేజ్. క్రియేటివ్ డ్రామా కెన్ పర్ఫార్మ్ ఇన్ ఆల్ అవైలబుల్ ప్లేస్ దట్ కుడ్ బి క్లాస్ రూమ్ ఆర్ ఎనీ అదర్ స్మాల్ గ్రౌండ్. అంటే తరగతి గదిలో ప్రదర్శించే డ్రామాకి, ఆ క్రియేటివ్ డ్రామాకి ఎటువంటి స్టేజ్ కానీ మైకులు కానీ ఇటువంటి హంగు ఆర్భాటాలు ఏమీ అవసరం లేదు. రెండో పాయింట్, ఇన్ డ్రామా యాక్టర్స్ హ్యాస్ టు బై హార్ట్ ద డైలాగ్స్ స్ట్రిక్ట్లీ, దే హ్యావ్ టు ఫాలో ద లైన్ బై లైన్. అంటే ఈ యొక్క డ్రామాలో ప్రదర్శించేటప్పుడు, ప్రొఫెషనల్ వాళ్ళు యాక్టర్స్ ప్రదర్శించేటప్పుడు తప్పకుండా ఆ యొక్క డైలాగ్లని కంఠస్థం చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళు లైన్ బై లైన్ అలాగే ఖచ్చితంగా ఫాలో కావాల్సి ఉంటుంది. కానీ అదే క్రియేటివ్ డ్రామా, డైలాగ్స్ అండ్ యాక్షన్స్ కెన్ బి ఇంప్రొవైజ్డ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. అదే క్రియేటివ్ డ్రామాని కనుక మనం క్లాస్ రూమ్ లో ప్రదర్శించేటప్పుడు ఎటువంటి డైలాగులు కానీ బైహార్ట్ చేయాలి అన్నా బాధ ఉండదు. అప్పటికప్పుడు దాన్ని టైమ్ టు టైమ్ ఇంప్రొవైజ్ చేసి చెప్పవచ్చు. తర్వాత, మన డ్రామాకి రిక్వైర్డ్ స్పెసిఫిక్ డైరెక్టర్. అదే క్రియేటివ్ డ్రామా కెన్ బి గైడెడ్ బై ద టీచర్ ఆర్ లీడర్. అంటే దానికి డైరెక్టర్ అవసరము, ఇక్కడ మనకి డైరెక్టర్ గా టీచరే ఆ పని చేస్తుంది. తర్వాత, ఇన్ డ్రామా కాస్ట్యూమ్స్ స్టేజ్ మేకప్ అండ్ ప్రాప్స్ ఆర్ ప్లేడ్ బై బిగ్ రోల్. అంటే డ్రామా గనక ప్రదర్శించాలంటే మేకప్ కానీ, తర్వాత ఆహార్యం అంటారు కదా, మేకప్ కాస్ట్యూమ్స్ స్టేజ్, తర్వాత స్టేజ్లకి కావలసినటువంటి ప్రాప్స్. ప్రాప్స్ అంటే ఒక మంచుకొండ, పౌరాణిక నాటకాలు వేస్తున్నారు, ఒక శివుని యొక్క వృత్తాంతం చెప్తున్నారు, అంటే మంచుకొండలు ఇట్లాంటివన్నీ ఆ సెట్టింగ్ అక్కడ వేయాల్సి ఉంటుంది. అదే క్రియేటివ్ డ్రామాలో ఇట్స్ ఆల్ దిస్ ఆర్ అన్ఇంపార్టెంట్. ట్రూ క్యారెక్టరైజేషన్ ఈస్ కమ్ టు త్రూ మూమెంట్ అండ్ యాక్టింగ్. అంటే ఇది ఇట్లాంటి ప్రాప్స్ ఉండాల్సిన అవసరమేమీ లేదు. ఒక రుద్రమదేవి కనుక కథ చెప్తున్నారు అనుకోండి పిల్లలు, ఆ యొక్క వేషాన్ని కనుక ధరించాలి అంటే ఒక చిన్న తలపాగా కట్టేసి ఒక స్కేల్ ఇచ్చేస్తే అదే కథ అవుతుంది. అంటే ఇదే ప్రాప్స్, ఇంతే స్టేజ్, ఈ మేకప్ ఉండాలన్నది క్రియేటివ్ డ్రామాకి అవసరం లేదు. అంటే ఒక్కొక్కసారి క్లాస్ రూమ్ లో ఉన్న టేబులే కొండ అవుతుంది, చేరే చెట్ అవుతుంది. ఇట్లా ఈ రకంగా ఉన్నటువంటి రెడీ అవైలబుల్ మెటీరియల్ తోనే మనం క్లాస్ రూమ్ లో అనేక ప్రాప్స్ ని మనం క్రియేట్ చేయవచ్చు. అదే క్రియేటివ్ డ్రామాకు ఉన్నటువంటి వెసులుబాటు. తర్వాత, ఇన్ డ్రామా ప్లేయర్స్ అండ్ ఆడియన్స్ ఆర్ సపరేటెడ్. డ్రామా పర్ఫార్మ్ ఫర్ ద ఆడియన్స్. అంటే ఈ యొక్క డ్రామా అన్నది ప్రేక్షకులు, తర్వాత యాక్ట్ చేసే వాళ్ళు సపరేట్ గా ఉంటారు. ఆ యొక్క డ్రామా అన్నది ప్రేక్షకుల కోసమే ప్రదర్శింపబడుతుంది. కానీ అదే క్లాస్ రూమ్ లో దెర్ ఈస్ నో డిస్టెన్స్ బిట్వీన్ ప్లేయర్స్ అండ్ ఆడియన్స్. ఇన్ ద క్లాస్ రూమ్ ఆల్ ద స్టూడెంట్స్ విల్ బికమ్ ఆడియన్స్ అండ్ ప్లేయర్స్. అంటే క్లాస్ రూమ్ లో ఒక రౌండ్ గా కనుక స్టేజ్ ప్రదర్శిస్తున్నారు అనుకోండి, పిల్లలు మధ్యలో నిలబడి ప్రదర్శిస్తున్నారు అనుకోండి, ప్రతి పిల్లవాడు ప్రేక్షకుడు అవుతాడు, ప్రతి పిల్లవాడు యాక్టర్ అవుతాడు. అది ఈ యొక్క క్రియేటివ్ డ్రామాకు ఉన్నటువంటి స్పెషాలిటీ. అందుకనే క్లాస్ రూమ్ లో ఈ యొక్క ఇంత పెద్ద డ్రామాలు గనక మీరు చూసి ఎట్లా ప్రదర్శించాలి అని అవసరం లేకుండా, మీకున్నటువంటి సృజనాత్మక శక్తితో క్రియేటివ్ డ్రామాగా ఒక పాఠ్యాంశాన్ని గాని దేనైనా మలచి ఒక మంచి డ్రామాగా మనం చెయ్యవచ్చు. అయితే అది ఎట్లా చెయ్యాలి, ఈ డ్రామాని ఎడ్యుకేషన్ రూపంలో ఎలా తీసుకురావాలి అన్నది మనం ఇప్పుడు చూద్దాం. ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ద డ్రామా ఇన్ టు ద ఎడ్యుకేషన్, ఫస్ట్ టీచర్ హ్యాస్ టు ఫాలో ద ఫ్యూ స్టెప్స్. కొన్ని రకాలైనటువంటి చిన్న చిన్న అంశాలని టీచర్ పరిగణలో ఉంచుకోవాలి. ఫస్ట్, టీచర్ ఒక స్టోరీని కానీ, ఒక కాన్సెప్ట్ కానీ, ఒక లెసన్ ని కానీ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ యొక్క సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆ యొక్క స్టోరీని, ఆ యొక్క కాన్సెప్ట్ కి తగ్గట్టుగా ఎటువంటి పాత్రలను నిర్ధారించుకోవాలి. ఆ నిర్ధారించుకున్న పాత్రలని తగ్గట్టుగా ఆ యొక్క స్టోరీకి తగ్గట్టుగా డైలాగ్స్ కానీ సాంగ్స్ కానీ రాసుకోవాలి. తర్వాత, ఇదంతాని 10 నిమిషాలకు మించి ఉండకూడదు. ఎందుకంటే పిల్లలు తమ యొక్క ఏకాగ్రతను 10 నిమిషాలకన్నా ఎక్కువగా ఒక చోట కేంద్రీకరించలేరు. అందుకనే టీచరు రాసేటప్పుడు, ఒకసారి ప్రదర్శించేటప్పుడు 2 పాత్రలు మాత్రమే స్టేజ్ మీద ఉండేటట్టుగా, 2 పాత్రలే యాక్టివ్ రోల్ ప్రాక్టీస్ చేసేటట్టుగా ఉండి, ఆ తర్వాత 10 నిమిషాలకి మించకుండా గమనంలో పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత, టీచర్ స్టూడెంట్స్ యొక్క ఎబిలిటీకి తగ్గట్టుగా, టీచర్ ఏం చేయాలి అంటే తను రచించినటువంటి క్యారెక్టర్లకి తగ్గట్టుగా పిల్లల యొక్క ఎబిలిటీస్ ని బట్టి ఆ యొక్క స్టూడెంట్ ని ఎంచుకోవాలి. తర్వాత, టీచర్ ఫస్ట్ తను ఏదైతే చెప్పదలుచుకుందో, ఏదైతే తను ప్రదర్శింప చేయదలుచుకుందో తాను ఫస్ట్ డెమాన్స్ట్రేట్ చేసి, తను మొదట యాక్ట్ చేసి పిల్లలకి చూపించాలి. చూపించి బాగా రిహార్సల్స్ చేయించాలి, తర్వాత ప్రదర్శింపజేయాలి, తర్వాత ఎవాల్యుయేట్ చేయాలి. ఇది డ్రామాలో టీచర్ పాటించవలసినటువంటి చిన్న చిన్న నియమాలు. ఈ యొక్క అంశాలను గనక గమనించుకుంటే క్లాస్ రూమ్ ని లైవ్లీగా మార్చుకోవచ్చు. అయితే ఇంత కష్టపడితే ఎటువంటి ఫలితాలను సాధించవచ్చు ఈ డ్రామా ద్వారా అని గనక మనం చూస్తే, క్రియేటివ్ డ్రామా ప్రొవైడ్స్ చైల్డ్స్ ఇండివిజువల్ డెవలప్మెంట్ అలాంగ్ విత్ ద గ్రూప్. అంటే ఈ యొక్క క్రియేటివ్ డ్రామా పార్టిసిపేట్ చేసినటువంటి పిల్లవాడు తప్పకుండా తన ఇండివిజువల్ డెవలప్మెంట్ ని పొందుతాడు. అంటే గ్రూప్ లో ప్రదర్శించినప్పటికీ ఇండివిజువల్ గ్రోత్ అనేది మనం చూడవచ్చు. అలాగే క్రియేటివ్ డ్రామా డెవలప్స్ కోఆర్డినేషన్ బిట్వీన్ మైండ్ అండ్ బాడీ ఆఫ్ ద చైల్డ్.
ఈ క్రియేటివ్ డ్రామా వలన పిల్లవాడి యొక్క మైండ్ అండ్ బాడీ

0: బాడీకి కోఆర్డినేషన్ పెరుగుతుంది. అంటే పిల్లలకి మనం చూస్తాం కదా, సూక్ష్మ కండరాలు, స్థూల కండరాలు, ఆ యొక్క మోటార్ స్కిల్స్ అన్నవి బాగా డెవలప్ అవుతాయి. తర్వాత క్రియేటివ్ డ్రామా గివ్స్ అన్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్రెస్ దేర్ ఎమోషనల్స్ అండ్ ఫీలింగ్స్. అంటే పిల్లవాడు తన యొక్క ఫీలింగ్స్ కానీ ఎమోషన్స్ కానీ ఎక్స్ప్రెస్ చేయడానికి ఈ క్రియేటివ్ డ్రామా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పిల్లల యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్, వాళ్ళ యొక్క లాంగ్వేజ్, తర్వాత వాళ్ళు మాట్లాడే విధానము, వాళ్ళ యొక్క లెర్నింగ్ ఎబిలిటీస్ కూడా ఈ క్రియేటివ్ డ్రామా వల్ల మెరుగుపడతాయి. అంటే ఏం లేదు, ఇదంతా ఓవరాల్ గా కనుక మనం చూసుకుంటే క్రియేటివ్ డ్రామా అన్నది ఒక జాయ్ఫుల్ లెర్నింగ్ ప్రాసెస్ గా మనం చెప్పవచ్చు. తర్వాత ఇప్పుడు మనము పిల్లల కోసము, తర్వాత స్పెషల్ చిల్డ్రన్ కోసము ఎటువంటి యాక్టివిటీస్ ఉపయోగపడతాయో ఈ డ్రామాలో ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం. ఫస్ట్ ఒకటి క్లాపింగ్. క్లాపింగ్ అన్నది చాలా బాగా అద్భుతంగా ఉపయోగపడుతుంది క్లాస్ రూమ్ లో. క్లాపింగ్ అంటే ఏం లేదు, చప్పట్లు కొట్టడం. ఆ చప్పట్లు కూడా ఎట్లా అంటే, ఫస్ట్ నెంబరింగ్ ప్రకారంగా కొట్టచ్చు. ఒకసారి చప్పట్లు కొట్టండి, రెండు సార్లు చప్పట్లు కొట్టండి అని పిల్లల్ని మనం ఎంకరేజ్ చేయవచ్చు. అలాగే కాకుండా ఒకసారి రౌండ్ గా తిరిగి చప్పట్లు కొట్టండి అని చెప్పవచ్చు. లేదా పిల్లలకి నీ ఎదురుగుండా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళ చేతుల మీద నువ్వు చప్పట్లు కొట్టు అని చెప్పవచ్చు. లేదా వెనక్కి తిరిగి చప్పట్లు కొట్టు అని చెప్పవచ్చు. లేదా పక్కకు తిరిగి చప్పట్లు కొట్టు అని చెప్పవచ్చు. ఈ రకంగా రకరకాలైనటువంటి చప్పట్లను రకరకాల పద్ధతిలో, ఒకసారి రెండు సార్లు, ఒకసారి మూడు సార్లు, ఒకసారి రిధమిక, ఈ రకంగా చప్పట్లు కొట్టడం ద్వారా పిల్లల యొక్క మోటార్ స్కిల్స్ బాగా డెవలప్ అవుతాయి. ఈ క్లాపింగ్ అన్నది క్లాస్ రూమ్ లో రోజు రాగానే చేయిస్తే వాళ్ళు బాగా యాక్టివ్ కూడా అవుతారు. తర్వాత ఇంకా మోస్ట్ మంచి డ్రామా యాక్టివిటీ ఒకటి కాపీ క్యాట్. ఈ కాపీయింగ్ అన్నది అసలు పిల్లలే అనుకరణశీలులు. పెద్దవాళ్ళు ఏం చేస్తే పిల్లవాళ్ళు అదే చూసి అనుకరిస్తారు. అలాగే ఈ అనుకరణ అనేటువంటి డ్రామా యాక్టివిటీ ద్వారా పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని మనం బయటకు తీయవచ్చు. ఎంత ఈజీ అంటే, ఇది ఏం లేదు, అనుకరణ అంటే మనం డే టు డే రెగ్యులర్ గా చేస్తున్నటువంటి యాక్టివిటీస్ నే మనము అనుకరించమని చెప్పవచ్చు పిల్లలకి. అంటే నువ్వు పొద్దున్న లేచి ఏం చేస్తావు అంటే బ్రష్ చేసుకుంటాను. ఎట్లా బ్రష్ చేసుకుంటావు, పళ్ళు తోముకోవడం తోముకోవడం యాక్షన్ చేసి చూపించు అని వాళ్ళని అడగొచ్చు. తర్వాత కోంబింగ్, దువ్వుకోవడం, ఎలా దువ్వుకుంటావు నువ్వు అని వాళ్ళని అడిగి యాక్షన్ చేసి చూపెట్టమని చెప్పవచ్చు. తర్వాత గ్రూమింగ్, నువ్వు ఎలా తయారవుతావు, ఇలా తయారవుతావా, తయారవ్వడం చూపించు అని వాళ్ళ చేత యాక్షన్ చేయించవచ్చు. అలాగే ఈటింగ్ అండ్ డ్రింకింగ్, వాషింగ్ వెజిల్స్, ప్లక్కింగ్ ప్లక్కింగ్ ప్లాంట్స్, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు ఎట్లా యాక్షన్ చేసి, వాళ్ళు జస్ట్ ఊరికేనే యాక్షన్ మైమ్ లాగా యాక్షన్ చేసి చెప్పమని చెప్పి వాళ్ళని ఒక సృజనాత్మక శక్తి, వాళ్ళు ఇది ఇలా చెయ్యాలి అంటే వాళ్ళకి అర్థమవుతుంది ఏం చెయ్యాలి అనేది వాళ్ళు ఆలోచిస్తారు. ఇటువంటి యాక్టివిటీస్ ద్వారా వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తి పెరుగుతుంది. ఒకటి చెయ్యాలి అంటే ఫస్ట్ వాడు గుర్తు చేసుకుంటాడు, ఎట్లా చెయ్యాలి, ఇదేం చేశాను, నేను ఎట్లా చూడాలి అని అర్థం చేసుకుని గుర్తు చేసుకుని తిరిగి వాడు దాన్ని ప్రదర్శిస్తాడు. దాని ద్వారా వారి యొక్క లెర్నింగ్ యొక్క ఎబిలిటీస్ పెరుగుతాయి. ఇంకొకటి చాలా చక్కనైనది కాపింగ్ లో, కుక్కలాగా అరువు, పక్షిలాగా ఎగురు, కోతిలాగా గెంతు, ఆ తర్వాత సింహం ఎట్లా గాండ్రిస్తుంది, ఏనుగు ఏమంటుంది, ఇట్లాంటి చిన్న చిన్న పద్యాలు ఉంటాయి కదా, ఏనుగు ఏనుగు నల్లానా అని యాక్షన్ చేసుకుంటూ ఇట్లాంటివన్నీ కూడా. ఇంకోటి కాకి, మీరు బాగా తెలుస్తుంది కాకి ఒకటి ఒకటి కావు కావు అనేను అని చెప్పేసి మీరు చిన్నగా యాక్షన్ చేస్తూ పిల్లల ద్వారా పిల్లలకి ఆ యొక్క దాన్ని తిరిగి ప్రదర్శించమని చెప్పి మా టీచర్ చేస్తూ తిరిగి పిల్లల చేత ప్రదర్శింపచేయవచ్చు. తర్వాత ఇంకొక గేమ్, హలో గేమ్. ఈ యొక్క స్పెషల్ చిల్డ్రన్ కి ఈ యొక్క హలో గేమ్ అన్నది చాలా బాగా ఉపయోగపడుతుంది. హలో అంటే ఎవరైనా క్లాస్ రూమ్ లోకి రాగానా, లేదా ఎవరైనా ఆ పిల్లలు గనక ఎదురుగా ఉన్న పిల్లల దగ్గరికి వెళ్లి హలో అని నమస్తే అన్నా చెప్పడం, లేదా చేతిలో చెయ్యన్నా వేయడం, లేదు అంటే గనక ఇంకొక రకమైనటువంటి అయినా ఒక పేరు పెట్టి పిలవడం, అంటే ఆ యొక్క చైల్డ్ యొక్క ఎబిలిటీస్ బట్టి ఆ యొక్క యాక్టివిటీని మనం చేయాల్సి ఉంటుంది. ఎదురుకుండా వెళ్లి నమస్తే చెప్పి హలో అని మళ్ళీ వెనక్కి వచ్చి కూర్చోవడం, ఇట్లాంటి యాక్టివిటీస్. దీని ద్వారా వాడి యొక్క బ్యాలెన్సింగ్ శక్తి, వాడి యొక్క శరీరంలో చలన శక్తి అన్నది బాగా పెరుగుతుంది. తర్వాత కాల్ యువర్ ఫ్రెండ్, రీడ్ అండ్ యాక్ట్, ఫాలో మీ, డైరెక్షన్స్, ఇట్లాంటివి చాలా యాక్టివిటీస్ మనము పిల్లల చేత చేయించవచ్చు. ఇంకొకటి, ఈ డ్రామాను ఉపయోగించి మనం క్లాస్ రూమ్ లో సబ్జెక్ట్స్ ను కూడా మనము బోధించవచ్చు. క్లాస్ రూమ్ లో సబ్జెక్ట్స్ ఎట్లా అంటే లెక్కలు కానీ, లాంగ్వేజ్ కానీ, తర్వాత స్టోరీస్ కానీ, ఈ డ్రామాని ఉపయోగించి మనం క్లాస్ రూమ్ లో పిల్లలకి సబ్జెక్ట్స్ ని, తర్వాత కథలను చాలా బాగా చెప్పవచ్చు. ఈ రకంగా ఒక చిన్న డ్రామా యాక్టివిటీలో ఇన్ని రకాలైనటువంటి ప్రయోజనాలన్నీ మనం సాధించవచ్చు.
1: ఇంతవరకు మీరు బిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ నుండి డ్రామా టీచింగ్ మోడ్స్ అనే పాఠం జి మాధవీలత గారు వివరించారు.
2: Brought to you by Dr. B.R. Ambedkar Open University. So listeners, it's by

0: సంచయ్ గురించి చెప్తున్నాను. ఈ ఎన్పీఎస్ సంచయ్ అంటే ఏంటి?
1: ఎన్పీఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పీఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి ఎన్పీఎస్ సంచయ్ తో.

0: వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో వివిధ పంటల అవశేషాలు ఉపయోగాలు.
1: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు వివిధ పంటల అవశేషాలు ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, మన పొలంలో ఉన్నటువంటి పంటల అనంతరము ఏ విధంగా దుక్కిలో మనం దున్నుకొని దానిని ఈ యొక్క భూమిని సారవంతం చేసుకోవాలి అన్న వివరాలు, మెలకువలు మన రైతు సోదరులకు అందిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వరి, మొక్కజొన్న, ప్రత్తి, కంది, సోయా, చిక్కుడు, వేరుశనగ పంటలు ప్రధానంగా సాగు చేస్తున్నారు. వాతావరణంలో వస్తున్న పెను మార్పులను గమనించిన రైతులు వ్యవసాయ పద్ధతులను మార్చుకోవాలి అని కూడా మనకు సూచిస్తున్నారు. సహజ వనరులైన నేల, నీరు, గాలిని సంరక్షించుకుంటూ ఉత్పాదకతను, లాభాలను పెంచుకోమంటున్నారు. పంటల్లో గింజలు, అవశేషాలు ఉత్పన్నమవుతాయి. వీటి నుండి ఎంతో విలువైన ఉప ఉత్పత్తులను, విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసి విక్రయించడం ద్వారా అధిక నికర ఆదాయం పొందవచ్చు. వ్యవసాయానికి పాడి, కోళ్లు, గొర్రెల పెంపకం నుంచి అనుబంధ వ్యాపకాలు, సమగ్ర వ్యవసాయం చేపట్టి పంటల అవశేషాలను ఆధునిక పద్ధతులలో విలువ జోడించి మేతగా తయారు చేసుకుని వాడుకోవచ్చు. వ్యవసాయంలో ఏది వృధా కాదు. మన ప్రధాన పంటల అవశేషాలను మనకు ఈ విధంగా సద్వినియోగపరచుకోమని ముఖ్యంగా రైతు సోదరులకు తెలియజేస్తున్నారు మన శాస్త్రవేత్తలు. ఇక వరి పంట అవశేషాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలి అన్న వివరాలు ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో 15.49 లక్షల హెక్టార్లలో సాగు చేస్తూ 44.92 లక్షల టన్నుల ఉత్పత్తి గల ఆహార పంటను మన తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తున్నారు రైతులు. ఈ ధాన్యాన్ని నూర్పిడి చేసినప్పుడు 9 లక్షల టన్నుల వరి పొట్టు, 4.5 లక్షల టన్నుల తవుడు, 31 లక్షల టన్నుల బియ్యము వస్తున్నాయి. తవుడులో ప్రోటీన్లు, కొవ్వులు, ముడిపీచు, మాంసకృతులు, విటమిన్ బి సమృద్ధిగా ఉంటాయి. కావున దీని నుండి 10-23% నాణ్యమైన వంట నూనెను తీసుకోవచ్చు. నూనెను సౌందర్య పోషణకు కూడా వాడతారు. కనుక తవుడును ఇతర పదార్థాలతో వైవిధ్యభరితంగా మిళితపరుస్తూ పశువుల, గొర్రెల, కోళ్ల దానాగా వినియోగించుకోవచ్చు. వరి ఊక సిలికా, లిగ్నిన్ కలిగిన గట్టి పదార్థము. మండించడం ద్వారా వచ్చిన ఉష్ణముతో ధాన్యము ఆరబెట్టవచ్చు. ఇటుక బట్టీలను కాల్చడానికి ఇంధనంగా వాడతారు. ఊక బిళ్ళలు దిమ్మెలుగా చేసి బాయిలర్స్లో శిలాజ ఇంధనాలను ప్రత్యామ్నాయంగా వాడతారు. విద్యుచ్చక్తిని కూడా ఉత్పత్తి చేసుకోవచ్చు. ఈ వరి ఊక బూడిదను సమస్యాత్మక నేలలు సవరించడానికి సిమెంటు, ఉక్కు తయారీలో సంకలిత పదార్థంగా వాడతారు. నూకలను పులియబెట్టి బీరు, పిండితో ఇడ్లీ, దోశ మరియు నూడిల్స్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇక వరిగడ్డిని ఏ విధంగా మనం ఉపయోగించుకుంటే విలువాధారిత పదార్థాలను తయారు చేసి లాభాలు పొందవచ్చో ఈ విధంగా వివరిస్తున్నారు శాస్త్రవేత్తలు. హెక్టార్కు 6-7.5 టన్నుల గడ్డి వస్తుంది. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో వరిగడ్డిని తగలబెట్టడం ద్వారా కాలుష్యం పెరిగిపోతుంది. తగలబెట్టకుండా యూరియాతో మాగబెట్టి పోషక విలువలు పెంచి పశువుల మేతగా వాడుకోమంటున్నారు శాస్త్రవేత్తలు. పొలములో కలియదున్నితే నేల సారం పెరుగుతుంది అంటున్నారు. నేలలో కలియదున్నప్పుడు కర్బన నత్రజని నిష్పత్తి ఎక్కువ అవ్వడం వల్ల పంటకు నత్రజని లభ్యత తగ్గుతుంది. కావున సిఫారసు చేసిన దానికన్నా నత్రజనికి 25% అధిక నత్రజనిని వాడవలెను. ఈ క్రియ వల్ల దీర్ఘకాలంలో నేలలో సేంద్రియ కర్బనం 14-27% పెరుగుతుంది. జింకు, కాపరు, ఇనుము, మ్యాంగనీస్ సూక్ష్మ పోషకాల లభ్యత పెరుగుతుంది. పొలములో గడ్డి తొలగించకుండానే హ్యాపీ సీడ్ డ్రిల్లర్ యంత్రంతో మొక్కజొన్న, జొన్న, ఇతర పంటలను విత్తుకోవచ్చు. యంత్రాలతో కట్టలు కట్టి విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. పుట్టగొడుగుల పెంపకము, పశువుల పాకలో పాన్పుగా వాడటం ద్వారా పశువులకు ఆరోగ్యము, పాల ఉత్పత్తి పెంచడానికి వాడతారు. పనికిరాని ఈ వరిగడ్డిని వానపాముల ఎరువుగా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ వరిని, వరిగడ్డి గురించి మనకు శాస్త్రవేత్తలు అందజేశారు వివరాలు. ఇక మొక్కజొన్న అవశేషాలను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలంటే

0: వివరాలు అందిస్తున్నారు మనకు శాస్త్రవేత్తలు. మొక్కజొన్న కోత తర్వాత కాండము, ఆకులు, గింజలు, వలిచిన కంకి మిగులుతాయి. పిండి పదార్థాలు కలిగిన ఈ చక్కెరలను పులియబెట్టి పెట్రోల్కు ప్రత్యామ్నాయ ఇంధనంగా ఇథనాల్ను తయారు చేయవచ్చు. గుజ్జు చేసి కాగితము తయారు చేయొచ్చు. మండించి విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. అవశేషాలను పిండి చేసి సాంద్రీకృత దానతో 75% 25% నిష్పత్తిలో కలిపి ఎండు టీఎంఆర్ దానను తయారు చేయవచ్చు. అదేవిధంగా చూర్ణాన్ని ప్లాస్టిక్, జిగురు, వెనిగర్, కృత్రిమ తోళ్ల తయారీలో పూరకంగా వాడతారు. పనికిరాని ఈ మొక్కజొన్న చొప్పను మల్చింగ్గా, దొడ్డిలో పానుపుగా, వానపాములకు ఎరువుగా వాడుకోవచ్చు. ఈ మొక్కజొన్న గడ్డి పంట పూత దశలో పెట్టకొచ్చి ఇతర కారణాల వల్ల ఎండిపోతుంటే అటువంటి చొప్పను సైలేజ్గా కూడా మార్చుకొని వాడుకోవచ్చు. మొక్కజొన్న, జొన్న, రాగి వంటి చిరుధాన్యాల పంటల కంకులు కోసిన వెంటనే మిగతా మొక్కను సన్నగా కత్తిరించి డ్రమ్ముల్లో సైలేజ్ చేసుకోవడం ద్వారా నాణ్యమైన పశుగ్రాసాలు వృధా కాకుండా సమర్థవంతంగా పశువులను మేపుకోవచ్చు. తర్వాత ఈ ప్రతి పంట యొక్క అవశేషాలు ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలన్న వివరాలు ఈ విధంగా అందిస్తున్నారు శాస్త్రవేత్తలు. దూదిపోగా మిగిలిన కట్టె, ఆకులు, బెరడు కలిపి హెక్టారుకు 3 టన్నులు వస్తుంది. దూది తీసిన వెంటనే నవంబర్ నెలలో ఆకులను, మొగ్గలను మేకలకు, గొర్రెలకు మేపుకోవాలి. తర్వాత మొదళ్లను తొలగించి గులాబీ రంగు పురుగు ఉధృతి తగ్గించాలి. కట్టెలను కొద్ది మొత్తంలో వంట చెరుకుగా వాడి పెద్ద మొత్తంగా చెక్క పరిశ్రమకు, కార్డ్బోర్డు పరిశ్రమకు, కాగితం పరిశ్రమకు వాడవచ్చు. ప్రతి కట్టెలో 68% సెల్యులోజు, 26% లిగ్నిన్, 7% బూడిద ఉంటుంది. 1000 టన్నుల ప్రతి కట్టెతో 100 kV సామర్థ్యపు 5 విద్యుత్ కేంద్రాలను 1 సంవత్సరము నిర్వహించుటకు సరిపోతుంది. ప్రతి కట్టెను ఇటీవల అందుబాటులోకి వచ్చిన ట్రాక్టర్తో నడిచే మల్టీక్రాప్ బయోస్రెడ్డర్ సహాయంతో చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి భూమికి అందించినప్పుడు నేలలో త్వరగా కలిసిపోయి కుళ్లిపోతాయి. 1 ఎకరం ప్రతి కట్టె నుంచి 10 కిలోల నత్రజని, 27 కిలోల పొటాష్ నేలకు అందించబడుతుంది. ప్రతి పంట నేలలో కలియ దున్నటం వల్ల సేంద్రియ కర్బన పదార్థం పెరుగుతుంది. భూ భౌతిక స్థితులు మెరుగుపడతాయి. మేలు చేసే సూక్ష్మజీవులు క్రియాశీలమవుతాయి. ఇక కంది పంట అవశేషాల గురించి శాస్త్రజ్ఞులు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఏ విధంగా వాడుకోవాలి, ఏ విధంగా లబ్ధి చెందాలి ఈ అవశేషాలతో, తర్వాత భూమిని ఏ విధంగా సారవంతం చేసుకోవాలన్న వివరాలు అందిస్తున్నారు. కంది కట్టే ఆకులు, కందికాయ పొట్టు, చున్ని మొదలగునవి కంది పంట అవశేషాలు. హెక్టార్కు 6 నుండి 10 టన్నుల దిగుబడి వస్తుంది. కంది కట్టెతో బుట్టలు, గుడిసెలు, కంచెలు, కలప, పంట చెరకు, ఇతర అల్లికలకు విరివిగా వాడతారు. గుజ్జును కాగితపు పరిశ్రమలో వినియోగిస్తారు. చైనా, థాయిలాండ్, వియత్నాం దేశాల్లో, బెంగాల్, అస్సాం రాష్ట్రాలలో గుజ్జు నుండి లక్క తయారు చేస్తారు. ఆకులను ఆల్ఫా ఆల్ఫా పశుగ్రాసంకు ప్రత్యామ్నాయంగా కోలదానలో కెరోటిన్, ఇతర ఆవశ్యక పోషకాల కొరకు వాడతారు. కాయల పొట్టులో మాంసకృత్తులు, పీచు పదార్థం ఉండి నెమరు వేయు జంతువులకు మంచి పోషకాల దాన అవుతుంది. కంది చున్నిలో 25 నుండి 35% కంది నూక ఉండటం వలన మంచి సాంద్రత దానగా ప్రోటీన్ సరఫరా వస్తుంది. పక్వ దశలో రాలిన ఆకులు నేలకు 40 కిలోల నత్రజనిని సమకూరుస్తాయి. పంటల అవశేషాల వినియోగ లాభాలను గుర్తెరిగి పారిశ్రామికవేత్తలు రైతులతో అనుసంధానమైన ప్రాంతీయ పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటే ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అదేవిధంగా రైతు సోదరులు సమగ్ర వ్యవసాయ విధానాన్ని అనుసరించి పశువులను, కోళ్లను పెంచి పంటల అవశేషాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. వాతావరణ కాలుష్య నివారణ అందరి బాధ్యత కాన రైతు సోదరులు అధిక లాభాలను పొందుతూ పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది అని, ఈ విధంగా మనకు పంటల అవశేషాలను ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటే ఇటువంటి మేలైనటువంటి లాభాలు మనం పొందగలవచ్చు అని మన వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు ఈ విధంగా తెలియజేశారు. రైతు సోదరులందరూ వారి పొలంలో పంటల నుండి వచ్చే అవశేషాలను చక్కగా సద్వినియోగం చేసుకుని భూసారాన్ని, వాతావరణ ఆరోగ్యాన్ని పెంపొందించుకోగలరని, కాలుష్య నివారణను భూమి సారవంతంగా చేసుకోగలరని ఆశిద్దాం.
1: వ్యవసాయ సూచనలు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05. ఇప్పుడు ట్రాన్స్మిటర్ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ఇతరుగా ఉషారమణి. విద్యావంతులైన యువజనులు తమ నైపుణ్యం

0: నైపుణ్యాలు పెంచుకుంటూనే తమ సంస్కృతి మూలాలకు కట్టుబడి ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. నిబంధనలను అనుసరించి నిజాయితీగా పనిచేసే వారికి విదేశీ విరాళాలు అందుకునేందుకు వ్యవస్థ కూడా తోడ్పడుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రదేశాలను గుర్తించి 50,000 కోట్ల రూపాయలతో మరమ్మతులు చేపట్టామని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో మొరాకో పారాగ్వే రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. విద్యావంతులైన యువజనులు తమ నైపుణ్యాలు పెంచుకుంటూనే తమ సంస్కృతి మూలాలకు కట్టుబడి ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో జరిగిన సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మొదటి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ప్రసంగించారు. సమానత్వంతో కూడిన అందరినీ కలుపుకోయే సమాజాన్ని నిర్మించడానికి విద్యను ఒక సాధనంగా ఉపయోగించుకోవాలని ఆమె విద్యార్థులకు పిలుపునిచ్చినారు. చదువుకున్న యువత కేవలం తమ సొంత ఎదుగుదల కోసమే కాకుండా సమాజంలోని బలహీన వర్గాల అభ్యున్నతికి దేశ నిర్మాణానికి కృషి చేయాలని రాష్ట్రపతి అన్నారు. విద్య కేవలం ఉద్యోగం సంపాదించడానికే పరిమితం కాకుండా సమాజం, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆర్థిక ప్రగతిని బలోపేతం చేయడానికి సహాయపడాలని, విద్యార్థులు సామాజిక మార్పుకు వాహకులుగా మారాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. చదువుకున్న ప్రతి యువకుడు, యువతి వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావడానికి సహాయపడాలని, 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో తమ వంతు సహకారాన్ని అందించాలని రాష్ట్రపతి చెప్పారు.
1: बस 2047 तो विकसित भारत बनाने का हमारा लक्ष्य है. मुझे विश्वास है कि आंध्र प्रदेश का एक केंद्रीय जनजातीय विश्वविद्यालय अपना सार्थक, समावेशी और पर्यावरण संरक्षण पर केंद्रित व्यवहारिक शिक्षण पद्धति से इस लक्ष्य प्राप्त करे और उसका महत्वपूर्ण भूमिका निभाएगा.
0: అర్థవంతమైన విద్య ప్రాముఖ్యతను చెబుతూ విద్యార్థులు విద్యాపరమైన అభ్యాసాన్ని ఆచరణాత్మక జ్ఞానంతో ముడిపెట్టాలని రాష్ట్రపతి సూచించారు. వేగంగా మారుతున్న ప్రపంచ అవసరాలు తీర్చడానికి కొత్త నైపుణ్యాలు పెంపొందించుకుంటూనే తమ సమాజం, సంస్కృతి, సంప్రదాయాలతో ఎల్లప్పుడూ ముడిపడి ఉండాలని అన్నారు. సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ వంటి సామాజిక న్యాయం అనే లక్ష్యంతో ఏర్పాటైన సంస్థలకు గిరిజన విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, జీవనోపాధి, అటవీ హక్కులను ప్రోత్సహించడంలో మరింత ఎక్కువ బాధ్యత ఉందని ద్రౌపది ముర్ము అభిప్రాయపడ్డారు. గిరిజన సాధికారత కోసం ఈ విశ్వవిద్యాలయం చేపట్టిన సైన్స్ అండ్ టెక్నాలజీ హబ్, ట్రైబల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ క్షేత్రస్థాయి అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రపతి అభినందించారు. గిరిజన భాషలు, మాండలికాలను పరిరక్షించవలసిన అవసరం ఉందని, కోయా, సవర వంటి గిరిజన వర్గాల మాండలికాలను విశ్వవిద్యాలయం డాక్యుమెంట్ లిఖితబద్ధం చేయడాన్ని ప్రశంసించారు. డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థుల్లో దాదాపు 40% మంది, బంగారు పథకాలు సాధించిన వారిలో సుమారు 70% మంది యువతలు ఉండడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ భారత జ్ఞాన వ్యవస్థకు మూలాలు గిరిజన సమాజంలో ఉన్నాయని, ఈ సంప్రదాయ మేధస్సును సమకాలీన అవసరాలకు అనుగుణంగా మార్చుకోవాలని సూచించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో విదేశీ విరాళాల నియంత్రణ చట్టం FCRA 2.0 పోర్టల్ను, ఎలక్ట్రానిక్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా EOCI కార్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ రెండు పౌర సేవలను మెరుగుపరుస్తాయని, FCRA పోర్టల్ ద్వారా విరాళాలు పొందేవారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగిస్తాయని చెప్పారు. ఉద్దేశం స్పష్టంగా, విధానం పారదర్శకంగా ఉండి సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించే మనస్తత్వం ఉన్నప్పుడు నిజాయితీ పరులైన ప్రజలకు అన్ని రకాల పరిపాలన సులభతరం అవుతుందని ఆయన అన్నారు. నిబంధనలను అనుసరించి నిజాయితీగా పనిచేసే వారికి విదేశీ విరాళాలు అందుకునేందుకు వ్యవస్థ కూడా తోడ్పడుతుందని కేంద్ర హోంమంత్రి చెప్పారు. తప్పులు చేసేవారిపై కఠినమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశారని, దీనివల్ల దేశ భద్రత మరింతగా పెరుగుతుందని ఆయన చెప్పారు. పాత OCI వ్యవస్థలో ఎదురైన సమస్యలను కొత్త వ్యవస్థలో పరిష్కరించామని, ఇది 50 లక్షల కంటే ఎక్కువ మంది OCI కార్డు హోల్డర్లకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని అమిత్ షా తెలియజేశారు. హైదరాబాద్ తార్నకలోని పరిశోధన సంస్థ CSIR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో నూతన పరిశోధనా సౌకర్యాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని, పరిశోధనలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో అక్కడ నిర్మించిన అత్యాధునిక ల్యాబ్లను కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. వాటితో పాటు సంస్థలో నిర్మించనున్న నూతన హాస్టల్ భవనానికి కూడా ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఉన్న 37 CSIR ల్యాబ్లు సరికొత్త ఆవిష్కరణలతో కొత్త పుంతలు తొక్కుతున్నాయని ప్రశంసించారు. ముఖ్యంగా 1 వీక్ 1 ల్యాబ్ 1 వీక్ 1 థీమ్ వంటి కార్యక్రమాల ద్వారా ఈ ల్యాబ్ల గుర్తింపు, ప్రజాబాహుళ్యంలోకి వీటి చేరిక బాగా పెరిగిందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

0: రహదారి భద్రతపై న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగించారు. దేశవ్యాప్తంగా ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్స్, కొండ చీరలు విరిగిపడే ప్రమాదం ఉన్న రహదారి భాగాలను ప్రభుత్వం గుర్తించిందని, సుమారు 50,000 కోట్ల రూపాయల ఖర్చుతో వాటిని అభివృద్ది చేసే పనులు చేపట్టిందని ఆయన తెలియజేశారు. సరైన సైనేజీలు, సంకేతాలు, లేన్ మార్కింగ్లు, అండర్ పాసులతో సహా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రోడ్డు ఇంజనీరింగ్ ఉండేలా చూసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని గడ్కరీ తెలియజేశారు. రహదారి భద్రతను పెంపొందించడంలో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మితిమీరిన వేగాన్ని నివారించాలని, హెల్మెట్లు, సీట్ బెల్ట్లు ధరించాలని, లేన్ క్రమశిక్షణ పాటించాలని, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లు వాడకుండా ఉండాలని గడ్కరీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. హ్యూమన్ రిసోర్స్ మొబిలిటీ ఫోరం సదస్సులో ఈరోజు న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ప్రసంగించారు. మన దేశం ఇప్పటి వరకు 26 కంటే ఎక్కువ దేశాలతో 28 వలస రవాణా భాగస్వామ్య ఒప్పందాలపై సంతకాలు చేసిందని, మైగ్రేషన్ మొబిలిటీ పార్ట్నర్షిప్కి సంబంధించి మరికొన్ని దేశాలతో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని డాక్టర్ జయశంకర్ చెప్పారు.
1: India's vision for mobility is not limited to facilitating overseas employment opportunities. We in fact view mobility as a very important pillar of international cooperation. These partnerships are based on mutual benefit, shared responsibility and long-term sustainability. We also recognize the need for bilateral collaborations in ensuring safe, orderly and legal migration.
0: అక్రమ వలసలు, దోపిడీ పద్ధతులు, మోసపూరితమైన మధ్యవర్తులు, మానవ అక్రమ రవాణాను అరికట్టడానికి ద్వైపాక్షిక సహకారం ఎంతో ముఖ్యమని, దేశాలకు ఉమ్మడి బాధ్యత ఉందని డాక్టర్ జయశంకర్ ఈ సందర్భంగా చెప్పారు. వలసల నిబంధనలను మార్చడంలో డిజిటల్ వ్యవస్థలు, సాధనాల వినియోగాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. మానవ వనరుల రవాణా అనేది కేవలం ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మారడం కంటే చాలా ఎక్కువని, మొబిలిటీ అంటే ఆకాంక్షలను అవకాశాలతో, ప్రతిభతో అనుసంధానించడమని డాక్టర్ జయశంకర్ చెప్పారు. వార్షిక అమర్నాథ్ యాత్రకు సంబంధించి భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ 55,000 మంది యాత్రికుల వసతి కోసం విస్తృతంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీ అమర్నాథ్ దేవస్థానం బోర్డు చైర్మన్ అయిన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా యాత్రికుల మొదటి కాన్వాయ్ను జెండా ఊపి ప్రారంభిస్తారు. 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ గుహాలయంలోని స్వయంభూ శివలింగం దర్శనం కోసం సాగే ఈ 57 రోజుల తీర్థయాత్ర 3 జూలై ప్రారంభమవుతుంది. అనంతనాగ్ జిల్లాలోని 48 కిలోమీటర్ల నున్వాన్ పెహల్గాం మార్గం ద్వారాను, గండర్బల్ జిల్లాలో కాస్త తక్కువ దూరంతో కూడిన అత్యంత ఎత్తైన 14 కిలోమీటర్ల బల్తల్ మార్గం ద్వారాను ఈ యాత్ర ప్రారంభమవుతుంది. జమ్మూ డివిజన్ వ్యాప్తంగా దాదాపు 55,000 మంది యాత్రికులకు వసతులు కల్పించినట్లు జమ్మూ డివిజనల్ కమిషనర్ రమేష్ కుమార్ తెలియజేశారు. ఉగ్రవాదానికి నిధుల సరఫరా, మనీ లాండరింగ్కు వ్యతిరేకంగా సాగుతున్న ప్రపంచ పోరాటంలో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఒక అనివార్యమైన భాగమని మన దేశం అభివర్ణించింది. ఈ ఒప్పందానికి మన దేశం మద్దతును పునరుద్ఘాటించింది. యునైటెడ్ నేషన్స్లో ఉగ్రవాద నిరోధక వారోత్సవాల సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో యునైటెడ్ నేషన్స్లో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్ మాట్లాడుతూ, పాకిస్తాన్ వివిధ అంశాలపై విమర్శలు చేసిన నేపథ్యంలో భారతదేశం తన వైఖరికి కట్టుబడి ఉన్న విషయాన్ని పునరుద్ఘాటిస్తోందని చెప్పారు. ఫీఫా ప్రపంచకప్ పోటీలో మొరాకో, పరాగ్వే జట్లు 2/16 ప్రీ క్వార్టర్ ఫైనల్స్కి దూసుకెళ్లాయి. మెక్సికోలో జరిగిన మ్యాచ్లో పెనల్టీ షూటౌట్లో మొరాకో 3-2 తేడాతో నెదర్లాండ్స్ని ఉంచింది. మరొక మ్యాచ్లో పారాగ్వే జర్మనీని ఓడించి 2/16 చేరుకుంది. విశేషాలు మరొకసారి. విద్యావంతులైన యువజనులు తమ నైపుణ్యాలు పెంచుకుంటూనే సంస్కృతి మూలాలకు కట్టుబడి ఉండాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపునిచ్చారు. నిజాయితీగా పనిచేసేవారికి విదేశీ విరాళాలు అందుకునేందుకు వ్యవస్థ కూడా తోడ్పడుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు జరిగే చోట్ల 50,000 కోట్ల రూపాయలతో మరమ్మతులు చేపట్టినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో మొరాకో, పారాగ్వే 2/16 చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఫస్ట్ సెమీఫైనల్ ప్రపంచకప్ మహిళా ఐసీసీ T20 క్రికెట్ మ్యాచ్ ఆస్ట్రేలియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య లండన్లోని కెన్నింగ్టన్ ఓవెల్లో జరుగుతున్న మ్యాచ్ ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ

0: ఇల్లు వాకిలి కార్యక్రమంలో మన దక్కన్ జాతి గొర్రెల సంరక్షణ గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల హెడ్ ప్రొఫెసర్ బి ఏకాంబరం గారి ప్రసంగం వింటారు.
1: నా పేరు డాక్టర్ బి ఏకాంబరం, ప్రొఫెసర్ అండ్ హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనిమల్ జెనెటిక్స్ అండ్ బ్రీడింగ్, కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, రాజేంద్ర నగర్. నేటి అంశం అంతరించిపోతున్న దక్కని జాతి గొర్రెల సంరక్షణ. దక్కని జాతి గొర్రెలు ఒకప్పుడు దక్కని పీఠభూమిలో విస్తరించి విలసిల్లిన గొర్రె జాతి. భారతదేశంలో దక్కన్ పీఠభూమిలో విలసిల్లిన ఈ గొర్రె జాతి మొత్తము భారతదేశంలో ఒకప్పుడు ఉన్నటువంటి 42 రకాల గొర్రె జాతులలో ఇవి ఎక్కువ వైశాల్యంలో ఎక్కువ సంఖ్యలో విలసిల్లిన ఈ దక్కని జాతి గొర్రెలు. మహారాష్ట్ర ఒకప్పటి హైదరాబాదు, పూర్వపు హైదరాబాదు రాష్ట్రంలో విస్తరించిన ప్రాంతంలో ఈ గొర్రె జాతులు విరివిగా ఉండేవి. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కలిసి ఉండే పూర్వపు హైదరాబాద్ రాష్ట్రంలో ఈ గొర్రె జాతులు ఎక్కువగా మనకు పెంపబడినాయి. ఇవి గొర్రెలు పెంచే షెఫర్డ్ కమ్యూనిటీస్, కురుమ, గొల్ల, యాదవ కమ్యూనిటీ రైతులు, ఆ తర్వాత ఇతర వర్గాలు కూడా వీటిని పెంచి పోషించి వాటి కుల వృత్తులకు ఎంతో ఉపయోగపడినవి. ఈ గొర్రెలు మహారాష్ట్రలో అయితే తెల్ల వైట్ దక్కని అంటాం. మేలైన దక్కని జాతి గొర్రెలు నలుపు రంగులో ఉండి ఉన్నిని కలిగి ఉంటాయి. ఇవి డ్వెల్ పర్పస్, రెండు రకాలుగా ఉపయోగపడతాయి. ఒకటి మాంసము, రెండు ముతక రకపు ఉన్ని ఉత్పత్తి. ఈ ముతక రకపు ఉన్ని ద్వారా ఈ కుల వృత్తుల వారు ఈ ఉన్ని ద్వారా కంబళ్ళు లేదా గొంగళ్ళను తయారు చేసి వాటి ద్వారా అధిక ఆదాయాన్ని పొందేవారు. ఒక గొంగళి తయారు చేయాలంటే దాదాపు 3 నుంచి 4 కిలోల ఉన్నిని దారంగా తయారు చేసి ఆ దారం ద్వారా గొంగళ్ళను తయారు చేసి వాటిని ఈ తెలంగాణ ప్రాంతంలో, పూర్వప హైదరాబాద్ రాష్ట్రంలో కూడా ఈ గొంగళ్ళను అమ్మేవాళ్ళు. గొంగళ్ళు వాటి పాత్ర కూడా ఈ కుర్మ, గొల్ల, యాదవ ప్రజలలో వాటికి ఎంతో ప్రాముఖ్యత కలిగేది. వీటి ఉత్పత్తి కోసం కూడా ఈ గొర్రెలను ప్రత్యేకంగా పెంచి పోషించే వాళ్ళు. ఆ విధంగా ఈ నల్లజాతి దక్కని గొర్రెలకు మాంసంతో పాటు ఉన్నికి ఎక్కువగా లాభాలు వచ్చేవారు. అంతేకాకుండా ఈ ఉన్నిని ఉత్తర భారతదేశానికి, హర్యానా, పానీపట్ ప్రాంతాలకు ఉత్పత్తి చేసి అక్కడ మనకు కార్పెట్స్ తయారు చేయడానికి ఈ ఉన్నిని ఉపయోగించేవాళ్ళు. సో మనకు మనం పూర్తిగా గమనించినట్లయితే ఈ గొర్రెల ద్వారా మాంసంతో పాటు ఉన్ని ద్వారా కూడా ఆదాయము సమకూర్చే జాతి గొర్రెలుగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతము ఈ గొర్రెలు మహారాష్ట్రలో వైట్ దక్కనిగా, నలుపు దక్కనిగా విరివిగా వీటి సంఖ్య ఉన్నది. ఆ తర్వాత కర్ణాటక, రాయచూరు, ఉల్బర్గా ఈ ప్రాంతంలో కూడా మనకు ఈ జాతి గొర్రెలు, నల్ల దక్కని గొర్రెలు ప్రస్తుతం రైతులు పెంచడం జరుగుతుంది. కానీ తెలంగాణ ప్రాంతంలో ఈ దక్కని జాతి గొర్రెలకు పుట్టినిల్లు మనము మహబూబ్నగర్ జిల్లాగా చెప్పుకోవచ్చు. ఆది నుంచి ఈ మహబూబ్నగర్ జిల్లాలో ఈ నల్ల దక్కని గొర్రెలు విరివిగా పుష్కలంగా ఉండేవి. తదనుగుణంగా

వాటి పెంపకానికి కావలసిన వాటి ఉన్ని ద్వారా ఊల్ ప్రాసెసింగ్ సెంటర్, ఉన్నిని ప్రాసెసింగ్ చేసి దారము తీసి గొంగళ్ళు నేసే కాంప్లెక్స్ మనకు మహబూబ్నగర్ జిల్లాలో ఒక అమిస్తాపూరు జడ్చర్ల ప్రాంతంలో ఏర్పాటు చేసి ఆ జిల్లా గొర్రె పెంపకం దారులకు సంఘము ఆధ్వర్యంలో వివిధ సొసైటీల ద్వారా సంఘము ద్వారా అవి ఏర్పాటు చేసి గొర్రెల పెంపకానికి అభివృద్ధిలో ఎంతో పాత్ర పోషించేవి. కానీ ఈ దక్కని జాతి నల్ల గొర్రెలు ఉన్నికితో పాటు వచ్చే మాంసానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉన్నది. మనకు భారతదేశంలో ప్రపంచంలో హైదరాబాద్ బిర్యానీ అంటే ఎంతో పేరెనుక గలది. మనకు ఈ పూర్తి హైదరాబాద్ ప్రాంతానికి పేరు తెచ్చిన ఈ బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీలో వాడే మాంసము ఈ నల్ల జాతి దక్కని గొర్రెల ద్వారానే వచ్చే మాంసం అని తయారుదారులు చెబుతున్నారు. ఈ దక్కని జాతి గొర్రె మగ పిల్లల మాంసాన్ని ఇందులో వాడినట్లయితే ఈ బిర్యానీ రుచికరంగా ఉంటుందని, దాని నాణ్యత బాగుంటుందని, దాని కీపింగ్ క్వాలిటీ కూడా బాగుంటుందని ఇటీవల తయారీదారులు చెప్పడం జరిగింది. అంతేకాకుండా చారిత్రక ప్రాముఖ్యతగా మనము ఈ జాతి గొర్రెలను చెప్పుకోవచ్చు. ఈ ప్రాంత గొల్ల కురుమ యాదవ ప్రజల కులవృత్తిగానే కాకుండా ఈ ఆహార పదార్థాన్ని, బిర్యానీ లాంటి ఆహార పదార్థాలను, అలీం లాంటి ఆహార పదార్థాలను తయారు చేసే వాళ్ళు కూడా వీటి ప్రాముఖ్యతను కొనియాడుతూ జరుగుతుంది. కానీ ఇంత ప్రాముఖ్యత ఉండి ఒకప్పుడు విలసిల్లిన ఈ నల్ల జాతి దక్కని గొర్రెలు, ముఖ్యంగా మహబూబ్నగర్ పూర్తి తెలంగాణ ప్రాంతంలో ఈ గొర్రెలు విలసిల్లిన ప్రాంతాలు, నేడు ఏ జిల్లాకు చూసినా ఈ గొర్రెలను మనము చూడలేకపోతున్నాం. అంటే పూర్తిగా కొన్ని పదులలో వందలలో కూడా ఈ జిల్లాలలో రైతుల దగ్గర, ముఖ్యంగా గొల్ల కుర్మ యాదవ సోదరుల వద్ద కూడా, ఇతరుల రైతుల వద్ద కూడా ఈ నల్లజాతి గొర్రెలు మనకు అందుబాటులో లేవు. రైతులు కూడా వీటిని పెంచడం జరగటం లేదు. అందుచేత పివి నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయము ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా బండమీదిపల్లిలో పశు పరిశోధన కేంద్రం మహబూబ్నగర్ లో ఈ దక్కని జాతి గొర్రెలను సంరక్షించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సంరక్షణ ఎందుకు చేపట్టాలి, దేనికోసం చేపట్టాలి, ఎలా చేపట్టాలి, ఎవరి కోసం ఇది ఉపయోగకరము అని ప్రశ్నలు మనం గమనించినట్లయితే ఈ గొర్రె జాతి మనము చెప్పిన ఉపయోగాలతో పాటు వీటికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. ఈ గొర్రె మనకు దేశంలో ఉన్న నేటి గొర్రె జాతులు మనం గమనించినట్లయితే 46 గొర్రె జాతులను మనం గమనించినట్లయితే ప్రతి గొర్రె జాతి లేదా ఒక బ్రీడు ఆ ప్రాంతపు భౌగోళిక వాతావరణ పరిస్థితులు, అక్కడి పంటల సరళి, అక్కడి అడాప్టేషన్, టెంపరేచర్స్, హ్యూమిడిటీ మొదలగున పరిస్థితులను ఆధారంగా చేసుకుని ఒక జాతి ఒక బ్రీడు ఏర్పడడం జరిగినది. కానీ ఇక్కడ క్రమేణా వీటి సంఖ్య తగ్గిపోతూ ఈ రోజు పూర్తిగా అంతరించిపోయే దశకు ఈ నల్లజాతి దక్కని జాతి గొర్రెలు చేరుకోవడం జరిగినది. ఈ రోజు మనం గమనించినట్లయితే తెలంగాణలో మనము వీటిని వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఒక పివి నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయంలో మాత్రమే జన్యుపరంగా నాణ్యమైన నల్లజాతి గొర్రెలను మనం చూడవచ్చు. క్షేత్రస్థాయిలో రైతుల వద్ద ఎలాంటి నాణ్యమైన గొర్రె జాతులు, దక్కని జాతి గొర్రెలు మనం చూడలేము, అవి లభించడం కూడా లేదు. కాబట్టి ఈ గొర్రెలు ఎందుకు మనము సంరక్షించుకుంటున్నామంటే ఈ గొర్రెలకు ఉన్న ప్రత్యేక లక్షణాలు ఇతర గొర్రె జాతులతో పోల్చుకున్నప్పుడు వీటికి వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా భారతదేశంలో ఉన్న అన్ని గొర్రె జాతులతో పోల్చుకున్నప్పుడు ఇవి ఎక్కువ దూరము నడిచి అవకాశం ఉన్నవి, శక్తి సామర్థ్యాలు ఉన్నవి. మైగ్రేషన్ ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వలసగా వెళ్లి వీటి సంఖ్యను పెంచే అవకాశం ఉంటుంది. అంటే సూటబుల్ ఫర్ మైగ్రేషన్. తర్వాత ఇవి డ్రాట్ రెసిస్టెంట్ గా మనం వీటిని చెప్పుకోవచ్చు. అతి కరువైన ప్రాంతాలలో కూడా వీటిని పెంచి ఇవి జీవించే అవకాశం ఉన్న గొర్రె జాతులుగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ గొర్రెను క్లైమేట్ రెసిలియంట్ షీ బ్రీడ్ గా, డ్రాట్ రెసిస్టెంట్ షీ బ్రీడ్

మనం చెప్పుకోవచ్చు. ఇటీవల మనకు కాలానుగుణంగా వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులను వ్యాధుల పరంగా గాని మేపులో గాని ఇతర పరిస్థితుల ద్వారా వస్తున్న మార్పులను తట్టుకొని నిలిచిన ఈ దక్కని జాతి గొర్రెలు. కాబట్టి మనకు ఏ జీవమైన ఏ జీవజాతి అయినా వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకొని నిలిచిందంటే జన్యుపరంగా అది చాలా మేలైనది. ముందు తరాలకు కూడా ఇవి ఎంతో ముఖ్యమైనవిగా మనం చెప్పుకోవచ్చు. మనకు అందుచేత వీటి ప్రత్యేకంగా లక్షణాలను దృష్టిలో పెట్టుకుని ఈ జాతి గొర్రెలు అంతరించి పోకుండా ఉండాలంటే మనము తప్పనిసరిగా వీటిని సంరక్షించి రాబో ముందు తరాలకు మనము అందుబాటులో ఉంచే విధంగా వీటిని కాపాడుకోవాలని మనము ఆలోచిస్తున్నాం. ఈ నల్లజాతి గొర్రెలు ఎందుకు తగ్గిపోయినాయి, వీటి నాణ్యత ఎందుకు పడిపోయినాయి అని మనం పరిశీలించినట్లయితే రైతులు ముఖ్యంగా మనము ఇక్కడ ఒకటి ఈ నల్లజాతి గొర్రెల్లో వచ్చిన మార్పు ఏంటంటే ఉన్ని ముతకవ రకం ఉన్ని కావడం వలన తక్కువ నాణ్యత కలిగిన ఉన్ని వలన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఉన్నికి ధర పలకడం లేదు. ఉన్ని ద్వారా ఈ పెంపకదారులకు ఎలాంటి ఆదాయం రావటం లేదు. పైగా ఈ ఉన్నిని ఈ గొర్రెలను సంవత్సరంలో 2 మార్లు మనము ఉన్నిని కత్తిరించాలి. ఈ విధంగా కత్తిరించినట్లయితే సాలిన 750 గ్రాముల నుంచి 1 కిలో ఉన్ని వస్తుంది. ప్రతి సంవత్సరము సాలిన 750 గ్రాముల నుంచి 1 కిలో ఉన్ని వస్తుంది 2 షేరింగ్ లేదా 2 కత్తిరింపులలో. ఈ విధంగా గొర్రెలను 2 మార్లు ఉన్నిని కత్తిరించినట్లయితే గొర్రెలు ఆరోగ్యంగా ఉంటాయి. వాటిలో ఉండే బాహ్య పరాన్న జీవుల నుండి వాటిని ఆరోగ్యపరంగా రక్షించవచ్చు. వాటిలో పెరుగుదల రేటు కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఉన్నిని కత్తిరించి వాటి ద్వారా విలువ పొందే అవకాశం ఉండేది గతంలో. కానీ ఇప్పుడు ఉన్నికి ధర లేకపోవడం వలన ఉన్నిని కత్తిరించే అవకాశాలు లేకపోవడం వలన వాటిని ఉన్నిని కత్తిరించే కత్తిరింపుదారులు స్కిల్డ్ పర్సన్స్ అందుబాటులో లేకపోవడం చేత ఈ నల్ల గొర్రెల పైన ఉండే ఉన్నిని కత్తిరించడం చాలా భారంగా పెంపకదారులు భావిస్తున్నారు. అందుచేత ఈ పెంపకదారులు ఉన్నిని కత్తిరించే బదులు ఉన్ని లేని గొర్రెలను పెంచుకోవడం ప్రారంభించారు. ఉన్ని లేని గొర్రెలు అంటే వెంట్రుకలతో ఉన్నటువంటి హెయిరీ షీప్ నెల్లూరు జాతి గొర్రెలను దక్కని జాతి గొర్రెల ప్లేస్ లో రైతులు పెంచడం ప్రారంభించడం వలన క్రమేణా ఈ నల్ల జాతి దక్కని గొర్రెలు కనుమరుగు అవుతున్నాయి. కొన్ని ప్రాంతాలలో నల్లని దక్కని జాతి గొర్రెల పైన నెల్లూరు జాతి జోడిపి బ్రౌన్ పొట్టేళ్లను వాడి ఈ దక్కని జాతి గొర్రెలను గ్రేడింగ్ అప్ పద్ధతి ద్వారా వాటిని పూర్తిగా నెల్లూరు గొర్రెలుగా మార్పు చెందడం జరిగింది. అందుచేత ఉన్ని ప్లేస్ లో హేరీ గొర్రెలు నెల్లూరు జాతి గొర్రెలాగా మార్పు చెంది అవి ఉన్నిని కత్తిరించే అవకాశం లేకుండా పూర్తిగా కత్తిరించే ఉన్నిని పొందే అవకాశం లేదు, కత్తిరించే అవసరం లేదు. కాబట్టి రైతులు పూర్తిగా నెల్లూరు జాతి గొర్రెల వైపు మొగ్గు చూపడం జరిగి ఈ నల్ల జాతి గొర్రెల వైపు ఆదరణ కరువై వాటిని పెంచేవాళ్ళు ప్రతి సంవత్సరం తగ్గిపోతూ ఇప్పుడు అవి సంరక్షించే దశకు చేరుకోవడం జరిగింది. కాబట్టి మనకు ప్రస్తుత పరిస్థితులలో రైతులు నల్లజాతి గొర్రెల ప్లేస్ లో వాటి స్థానంలో నెల్లూరు జాతి గొర్రెలను ఇతర గొర్రె జాతులను పెంచడం జరుగుతుంది. కానీ మరి ఈ మేలైన లక్షణాలు ఉన్నటువంటి ఈ దక్కని అధిక మాంసానికి ప్రాముఖ్యత కలిగి మంచి ప్రత్యేకతలు కలిగిన ఈ దక్కని జాతి గొర్రెలను మనము ప్రస్తుతం సంరక్షించుకున్నట్లయితే ముందు తరాలకు మనము వీటిని అందించే అవకాశం ఉంటుంది. మరి ఏ విధంగా దేనికోసం సంరక్షించుకోవాలి, వీటిని సంరక్షించుకున్నట్లయితే మనకు ఏం లాభాలు ఉంటాయి? ఎందుకంటే రాబో సమయాలలో వాతావరణంలో వచ్చే మార్పులను మనం ఇప్పుడే పసిగట్టలేకపోవచ్చు. మనకు వచ్చే మార్పులను తట్టుకునే శక్తి కలిగిన జాతులుగా ఇవి ఆల్రెడీ మనకు నిరూపింపబడినాయి కాబట్టి ముందు తరాలకు ఇవి ఉపయోగపడతాయి. అంతేకాకుండా
ఇవి వివిధ వాతావరణ పరిస్థితులకు త్వరితగతంగా అడాప్ట్ అయి అక్లమటైజ్ కావడం అన్నట్టు ఈ గొర్రెల లక్షణాలు. అంతేకాకుండా మనకు ముందు తరాలలో మనం చేసే పరిశోధనలకు గాని శాస్త్ర

0: స్టడీస్ కానీ ఇవి ఉపయోగపడడం జరుగుతాయి. అంతేకాకుండా ఈ గొర్రెలు, నల్లజాతి గొర్రెలను పెంపకం చేసే అవకాశాలు కొన్ని మనకు ఆ వృత్తుల వారు సోషల్గా, సామాజికంగా, మనకు కల్చరల్ పరంగా కూడా ఈ గొర్రెల అవసరం కూడా ముందు తరాలకు మనకు అందుబాటులో ఉంచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొన్ని వర్గాలు, కొన్ని ప్రాంతాలలో వీటిని వాళ్ళ కల్చర్లో సాంఘిక, సాంస్కృతిక పరంగా ఒక సింబల్స్ గా వీటిని భావిస్తారు. కాబట్టి వీటిని సంరక్షించుకోవడం కూడా చాలా అవసరము ముందు తరాల వారికి. ఆ తర్వాత వీటిని ఏ విధంగా సంరక్షించుకోవాలి? మనకు శాస్త్రీయంగా వివిధ పద్ధతులు, ఇన్సిటు పద్ధతి, ఎక్సిటు పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు. కానీ ప్రస్తుతం ఉన్న ఈ నల్లజాతి గొర్రెలను, వాటి సంఖ్యను చూసినట్లయితే ఇన్సిటు పద్ధతిలో సంరక్షించడం చాలా ముఖ్యం. ఇన్సిటు పద్ధతి అంటే ఈ నల్లజాతి గొర్రెలు ఏ ప్రాంతంలోనైతే పుట్టి పెరిగి విలసిల్లినాయో అవే ప్రాంతంలో ఆ గొర్రెల మందలను మనము పెంచుతూ వాటి సంఖ్యను మనము దినదినము పెంచే ఏర్పాట్లను చేయాలి. మేలైన ఆడగొర్రెలను, మగగొర్రెలను, పొట్టేళ్లను ఎంపిక చేసి మనము తక్కువలో తక్కువ మనకు మందలుగా మనము వాటిని పెంచినట్లయితే వాటి సంఖ్య క్రమేణా పెరిగే అవకాశం ఉంటుంది. అదే ప్రాంతంలో లైవ్ ఎనిమల్, జీవాన్ని కలిగిన లైవ్ ఎనిమల్ మందగా మనము వాటిని మెయింటైన్ చేసే అవకాశం ఉంటుంది. వాటిలో ఆడగొర్రెలు విత్తన పొట్టేళ్లను కలిపి మనము పెంచినట్లయితే వాటి సంతాన ఉత్పత్తి కూడా ఎక్కువై తర్వాత వాటిని ఇతర ప్రాంతాలకు కూడా మందలుగా వాటిని విస్తరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పద్ధతిలో మనము వీటిని సంరక్షించాలి. ఇందులో మనకు మొదట పరిశోధన కేంద్రాల్లో వీటి సంఖ్యను మొదట ఎస్టాబ్లిష్ చేసి వాటిని మెయింటైన్ చేయాలి. ఆ తర్వాత రైతులను కూడా ఇందులో భాగస్వాములుగా ఉంచి రైతుల వద్ద కూడా మినీ ఫ్లాక్స్, చిన్నపాటి మందలుగా రైతుల వద్ద కూడా వీటిని పెంపకదారుల వద్ద మనము పెంచే అవకాశాలను పరిశీలించాలి. ఇందులో రైతులు భాగస్వాములు అయితే గ్రామీణ ప్రాంతాలలో నల్లజాతి గొర్రెలను పునరుద్ధరించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయని మనము చెప్పవచ్చు. అంతేకాకుండా గొర్రె మేకల పెంపకదారుల సహకార సంఘాలను కూడా ఇందులో భాగస్వాములుగా చేయాలి. ఈ సహకార సంఘాల ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో కొన్ని మందలుగా పెట్టి వీటికి ప్రభుత్వ సబ్సిడీ సహాయ సహకారాలు, విత్తన పొట్టేలు రూపకంగా గాని, దాణా రూపకంగా గాని, షెడ్ల నిర్మాణం ద్వారా అందించినట్లయితే ఈ సహకార సంఘాల ద్వారా వీటి సంఖ్యను పునరుద్ధరించే అవకాశాలు మెండుగా ఉంటాయని చెప్పవచ్చు. ఈ విధంగా చేసినట్లయితే ఈ నల్లజాతి గొర్రెలను పునరుద్ధరించి ముందు తరాలకు అందించుటే కాకుండా రాబో మార్కెట్ డిమాండ్స్, ఈ మాంసానికి, నల్లజాతి గొర్రెల మాంసానికి ఇంకా డిమాండ్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము వీటిని పెంచి లాభాలు పొందుటే కాకుండా రాబో తరాలకు విత్తన గొర్రె పొట్టేళ్లను, ఆడగొర్రెలను కూడా ఉత్పత్తి చేసిన వాళ్ళం అవుతాము.
1: మన దక్కన్ జాతి గొర్రెల సంరక్షణ గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల హెడ్ ప్రొఫెసర్ బి ఏకాంబరం గారి ప్రసంగం మీరు ఇంతవరకు విన్నారు.

0: ఇల్లు వాకిలి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రకటించిన అంశం ఇప్పుడు వింటారు.
1: ఆకాశవాణి పేదరిక నిర్మూలన, సాంఘిక సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన

0: ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆహార పంపిణీ శాఖాధికారి శ్రీ అడప ఉదయ భాస్కర్ గారు, విశాఖపట్నం జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార శాఖ ఉప సంచాలకులు శ్రీ కంచరాన రామారావు గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
1: సమానత్వమే సమాజ శ్రేయస్సుకు మూల స్తంభం. భారతదేశం సాధిస్తున్న

0: ప్రతి అభ్యున్నతిని ఆదర్శంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో ప్రగతి పథంలోకి దేశ ప్రజల్ని నడిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆధారిత పరిపాలన పేదరిక నిర్మూలనలో ఇప్పుడు విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది. దళారీల వ్యవస్థను రూపుమాపుతూ జన్ధన్, ఆధార్, మొబైల్, జామ్ అనే వ్యవస్థ ద్వారా సబ్సిడీలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి బదిలీ చేయడం వల్ల అవినీతికి అడ్డుకట్టపడుతోంది. పేదరికంపై సమూలమైన దాడి చేస్తూ ప్రతి పౌరుణ్ణి స్వయం సమృద్ధినిగా మలచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బృహత్తర వ్యూహాలను అమలు చేస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రతి పేద కుటుంబానికి 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సహాయం అందిస్తున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా పేదలకు పక్కా గృహాలను నిర్మించి ఇస్తూ వారి ఆత్మగౌరవాన్ని పెంచుతున్నారు. ముద్రా యోజన ద్వారా ఎలాంటి గ్యారంటీ లేకుండా చిన్న వ్యాపారాలకు రుణాలను అందిస్తూ పేదలను స్వయం సమృద్ధులుగా మారుస్తున్నారు. అలాగే స్వచ్ఛ భారత్ మిషన్, ఉజ్వల మిషన్ ద్వారా పేద మహిళల జీవన ప్రమాణాలను గణనీయంగా పెంచడం జరుగుతోంది. ఆకలి లేని సమాజమే ఆరోగ్యకరమైన దేశానికి మూల స్తంభం. అందుకే వీటన్నింటితో పాటు దేశంలోని 80 కోట్లకు పైగా జనాభాకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా ఉచిత రేషన్ అందిస్తూ వారికి ఆహార భద్రతను కల్పిస్తున్నారు. ఆ వివరాలను మనకు అందిస్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆహార పంపిణీ శాఖాధికారి శ్రీ అడప ఉదయ భాస్కర్ గారు. విందామా.
1: భారత కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ లక్ష్యంగా భారతదేశ సమూల మార్పుకి, సమగ్రమైన సంక్షేమానికి వికసిత్ భారత్ని సంకల్పించారు. ఈ వికసిత భారత్ కార్యక్రమంలో ఒక ముఖ్య అంశం ఏమిటంటే ప్రజలకు ఆహార భద్రత కలగజేయడం, ఆకలి రహిత సమాజాన్ని నిర్మించడం. దీనికోసం కేంద్ర ప్రభుత్వం వారు నిర్ధారించిన ఒక అత్యున్నతమైనటువంటి కార్యక్రమం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. ఇది దేనికోసం సంకల్పించారంటే ఎవరికైనా సరే ఆహార భద్రత ఉండాలి, ముఖ్యంగా పేదవారికి. ఎవరైతే చాలా అణచివేయబడి ఉంటారో వారికి ఈ సౌకర్యం అందజేయబడాలి. ఇటువంటి కుటుంబాల మీద ఆర్థిక భారం తగ్గించాలి. అదేవిధంగా జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలి. తర్వాత మనకి ఆహారం ఏదైతే ఉందో అది అందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా చూడాలి. ఈ కార్యక్రమానికి ప్రేరణ ఏమిటంటే కోవిడ్ సంక్షోభ సమయంలో భారతదేశంలో ఉన్నటువంటి చిన్న చిన్న వృత్తులు చేసుకునేవాళ్ళు, అసంఘటిత కార్మికులు, ఇటువంటి వారంతా కూడా పని లేక ఇబ్బంది పడే సమయంలో వారికి ఆహార భద్రత ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఉచితంగా తలకి 5 కిలోలు బియ్యం ఇవ్వటం మొదలుపెట్టారు. అదే ఈ మహత్తరమైన కార్యక్రమానికి అంకురార్పణ చేయటం జరిగింది. తదుపరి ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనే అద్భుతమైన నామధేయం పెట్టడం కూడా జరిగింది. ఇక ఈ కార్యక్రమాన్ని 2024 జనవరి 1 నుంచి 5 సంవత్సరాల పాటు నిరవధికంగా కొనసాగించడానికి, అంటే 31 డిసెంబర్ 2028 వరకు కూడా ఈ కార్యక్రమం అమలులో ఉంటుంది. దీనికోసం 81 కోట్ల 35 లక్షల లబ్ధిదారులకి ఈ లబ్ధి చేకూరుతుంది. మొత్తం మన గ్లోబ్ ఏదైతే ఉందో, మన ప్రపంచ చిత్రపటం ఏదైతే ఉందో, అందులో ఎక్కడా కూడా ఏ దేశంలో కూడా ఇంత సార్వజనికంగా ఇంతమందికి ఒక సంక్షేమ పథకం అందడం ఇదే మొదటిసారి. ఇటువంటి పథకానికి వేరే సాటి ఏది కూడా లేదు. ఈ పథకంలో ముఖ్యంగా అంత్యోదయ అన్న యోజన అని, అంటే పేదవారిలో మరింత పేదవారు, రిక్షా కార్మికులు, పాములు పట్టుకునేవాళ్ళు, గిరిజనులు, వీరందరికీ కూడా మనం బియ్యం కుటుంబంలో ఎంతమంది ఉన్నారు నిమిత్తం లేకుండా ఇచ్చేదే అంత్యోదయ అన్న యోజన కార్యక్రమం. దాన్ని కూడా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన

0: ఛత్రం కిందకి తీసుకురావడం జరిగింది. అదే కాకుండా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల్లో వారు తమ రాష్ట్రంలో పేదలను గుర్తించి వారికి సబ్సిడీపై రేషన్ ఇచ్చే రేషన్ కార్డులు లేదా రైస్ కార్డులు ఇచ్చి ఉన్నారు. అటువంటి కార్డుదారులకి కూడా ఈ పథకం ద్వారా కేంద్రం ఉచితంగా ఇచ్చే విధంగా కుటుంబంలో ఎంతమంది ఉంటే అందరికీ కూడా తలకి 5 కిలోల లెక్కన బియ్యం ఉచితంగా అందజేయబడతాయి. కాబట్టి ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి మన ప్రజానీకంలో చాలా ఎక్కువ భాగానికి ఇది చేరుతుందన్నమాట. దీనికోసం 2.13 లక్షల కోట్లు సబ్సిడీగా భరించాల్సి వస్తున్నప్పటికీ దీనిని 5 సంవత్సరాలకి పెంచడం వల్ల 11.8 లక్షల కోట్లు భారం భరించాల్సి వచ్చినప్పటికీ కూడా ప్రజలందరికీ ఆహారం అందాలి, ఉచితంగా అందాలి అని ఈ కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగా 1 నేషన్ 1 రేషన్ కార్డు ఆధారంగా లబ్ధిదారులు వేర్వేరు రాష్ట్రాల్లో పనుల కోసం వెళ్ళినా అక్కడ కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా బలవర్ధక పదార్థాలు కలిపిన ఫార్టిఫైడ్ రైస్ కూడా ఈ పథకంలో అందజేయటం జరుగుతుంది. ప్రజలందరి కోసం పేదల్లోకెల్లా పేదలకు అందజేయడానికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనేది ఒక మహత్తర కార్యక్రమం అని అందరూ గుర్తించాలని ప్రార్థిస్తున్నాను.
1: అంతర్జాతీయ సంస్థలు, భారత ప్రభుత్వ నీతి ఆయోగ్ నివేదికల ప్రకారం దేశంలో పేదరికం వేగంగా తగ్గుతోందని స్పష్టమవుతోంది, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం, UNDP, గ్లోబల్ MPI మరియు వరల్డ్ బ్యాంక్ పావర్టీ అండ్ ఈక్విటీ బ్రీఫ్ నివేదికల ప్రకారం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అత్యధిక సంఖ్యలో ప్రజలను పేదరిక కోరల నుండి రక్షిస్తున్న దేశంగా భారతదేశం అగ్రస్థానంలో నిలుస్తోంది. భారతదేశం సాధిస్తున్న ఈ విజయాలకు కారణం మన దేశంలో పేదరిక నిర్మూలన అనేది తక్షణ రక్షణ మరియు శాశ్వత ఎదుగుదల అనే 2 కీలక అంశాలపై సాగడమే. జిల్లా స్థాయిలో పౌర సరఫరాల శాఖ మరియు సాంఘిక సంక్షేమ శాఖ 2 ముఖ్యమైన ఇంజన్లుగా పనిచేస్తూ పేదరిక నిర్మూలన పథకాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్తున్నాయి. పౌర సరఫరాల శాఖ పేద కుటుంబం ఆకలితో బాధపడకుండా కాపాడితే, సాంఘిక సంక్షేమ శాఖ ఆ కుటుంబం పేదరికం నుంచి శాశ్వతంగా బయటపడడానికి అవసరమైన విద్య, ఉద్యోగ అవకాశాలను వారికి అందిస్తుంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. విశాఖపట్నం జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార శాఖ ఉప సంచాలకులు శ్రీ కంచరాన రామారావు గారి ద్వారా.
2: అందరికీ నమస్కారం. నేను సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు విశాఖపట్నం జిల్లా కె రామారావు. సాంఘిక సంక్షేమ శాఖ రాష్ట్ర స్థాయిలోనూ కేంద్ర స్థాయిలోనూ షెడ్యూల్డ్ కులాల ప్రజల అభివృద్ధి కోసం అనేక పథకాలను చేపడుతుంది. కేంద్రంలో కేంద్ర సామాజిక సంక్షేమం మరియు సాధికార మంత్రిత్వ శాఖ మరియు రాష్ట్రంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమం సాధికారత మంత్రిత్వ శాఖ వారి ఆధ్వర్యంలో షెడ్యూల్డ్ కులాల ప్రజల అభివృద్ధి కోసం ముఖ్యంగా 3 అంశాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అందులో మొదటిది విద్యా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం. ఇందులో విద్యార్థులను వసతి గృహాలు, పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్లో చేర్చించి వారి తాలూకా నాణ్యమైన విద్యకు అవసరమైన చర్యలు తీసుకుని వారిని ఉన్నత విద్యావంతులుగా చేర్చడం, విద్యావంతులైనటువంటి వారు సెమీ విద్యావంతులందరికీ కూడాను అవసరమైన నైపుణ్య శిక్షణ ఇవ్వడం ద్వారా వారు స్వయం ఉపాధి పథకాలు చేపట్టడానికి, జీవితంలో ఆదాయార్జనకు అవసరమైనటువంటి ఉపాధి మార్గాలు చేపట్టడానికి అవసరమైనటువంటి సౌకర్యాలు కల్పిస్తుంది. రెండవ అంశమైనటువంటి ఉపాధి అవకాశాల కల్పనలో విధంగా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ కార్పొరేషన్ వారు మరియు బ్యాంకుల సౌజన్యంతో వారికి సబ్సిడీతో కూడినటువంటి వివిధ లోన్లను మంజూరు చేసి శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేసి నైపుణ్యాలు అభివృద్ధి చేసి స్వయం ఉపాధి పథకాల ద్వారా ఆదాయ ఆర్జన కోసం అవసరమైనటువంటి చర్యలు చేపడుతుంది. మూడవ అంశం సామాజిక న్యాయం. ఆత్మన్యూనత కలిగించే అంశాలకు సంబంధించినటువంటి ఏవైనా చర్యలు చేపట్టినప్పుడు అటువంటి చర్యలు చేసినటువంటి వారు చట్టబద్ధంగా శిక్షార్హులు.

0: వాటిని శిక్షించడం పాటు షెడ్యూల్ కులాల ప్రజలకు ప్రభుత్వం కూడా ఆర్థికంగా చేయూతనివ్వడం, వారి ఉపాధి అవకాశాలకు అవకాశం ఉన్నంత వరకు కూడా సహాయం చేసి వారిని సమాజంలో అందరితో సమానంగా ఆత్మగౌరవంతో బతకడానికి అవసరమైనటువంటి చర్యలన్నీ చేపట్టడం జరుగుతుంది. ఈ పథకాలన్నింటినీ కూడా ఉపయోగించుకుని షెడ్యూల్డ్ కులాల ప్రజలు అభివృద్ధి చెందాలని, వారి పిల్లల్ని అధికంగా ఉన్నత విద్య వరకు కూడా వారి విద్యావంతులు చేయటం, అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చే ఉపకార వేతనాలు, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలను ఉపయోగించుకుంటూ వారు పిల్లల్ని చదివించాలని, అలాగే నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా వారి జీవితంలో మంచి ఆదాయాలు సంపాదించే ఉపాధి పనులు చేపట్టవచ్చని సందర్భంగా తెలియజేస్తూ ఈ సదుపాయాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చాయి కాబట్టి వాటిని ఉపయోగించవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. నమస్కారం.
1: దేశ ప్రజల అభివృద్ధికి, జీవన ప్రమాణ స్థాయిని పెంచడానికి, పేదరిక నిర్మూలనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాల ద్వారా నేడు భారతదేశం పేదరిక నిర్మూలనలో చారిత్రాత్మక విజయాలను సాధిస్తోంది. ప్రజలకు ఉపాధిని కల్పించడం, ప్రజారోగ్య వ్యవస్థను మెరుగుపరచడం, సంక్షేమ సాధికారత కార్యక్రమాలకు నాంది పలకడం, మహిళల్ని స్వావలంబన దిశగా నడిపించడంతో పాటు అందరికీ సమానంగా విద్య, వైద్య సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో ఆత్మనిర్భర్ భారతాన్ని ఆవిష్కరించే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది నేటి భారతం. అయితే పేదరిక నిర్మూలన, సాంఘిక సంక్షేమం అనేవి కేవలం ప్రభుత్వ కర్తవ్యం మాత్రమే కాదు, అది మనందరి బాధ్యత కూడా. ప్రభుత్వ సంకల్పానికి ప్రజల భాగస్వామ్యం తోడైనప్పుడే నవభారత నిర్మాణానికి జరుగుతున్న ఈ పవిత్ర సామాజిక యజ్ఞం పరిపూర్ణమవుతుంది. ఇది ఈనాటి వికసిత్ భారత్.
2: మీరింతవరకు పేదరిక నిర్మూలన, సాంఘిక సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆహార పంపిణీ శాఖాధికారి శ్రీ అడప ఉదయ భాస్కర్ గారు, విశాఖపట్నం జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార శాఖ ఉప సంచాలకులు శ్రీ కంచరాన రామారావు గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
3: ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
4: అవును, ఇప్పుడు మీ పుట్టినరోజు గ్రీటింగ్స్ ఆకాశవాణి క్లాసిఫైడ్స్ లో. పుట్టినరోజు ఎవరిదైనా సరే మీ గ్రీటింగ్స్ మాత్రం ఆకాశవాణిలోనే. వివరాలకు 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.
5: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి ఆకాశవాణి.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు కావస్తోంది. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. విశాఖపట్నంలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మొదటి స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. చదువుకున్న యువత తమ సొంత పురోగతి కోసమే కాకుండా బలహీన వర్గాల అభ్యున్నతికి, దేశ నిర్మాణానికి కూడా కృషి చేయాలని రాష్ట్రపతి చెప్పారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులు విడుదల చేశారు. వ్యవసాయం అంటే దండగ కాదు, పండగ అనుకునేలా చేస్తున్నామన్నారు. 30 నెలలుగా రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని, సాగు పన్ను మొదలయ్యే నాటికే రైతు భరోసా అందిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులతో కలిసి ఎంసీఆర్ హెచ్ఆర్డీలో యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. మఠాలు, కమ్యూనిటీ సంస్థల కోసం నిబంధనలు రూపొందించడానికి తిరుమల విధానాన్ని అధ్యయనం చేయాలని, తద్వారా యాజమాన్య హక్కుల ఆలయం వద్ద ఉండేలా చూడాలని సూచించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త సునీల్ భారతి మిత్తల్, మరిచెన్నారెడ్డి

నగరాల అభివృద్ధి సంస్థలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. డేటా సెంటర్లు, ఫైబర్ కనెక్టివిటీని విస్తరించడానికి కట్టుబడి ఉన్నామని, ఎయిర్టెల్ సంస్థ హైదరాబాద్ను తన రెండవ ప్రధాన కార్యాలయంగా భావిస్తోందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ తార్నాకలోని ఐఐసిటీలో దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని, పరిశోధనను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో నిర్మించిన అత్యాధునిక ల్యాబ్లను కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఉన్న 37 సిఎస్ఐఆర్ ల్యాబ్లు సరికొత్త ఆవిష్కరణలతో కొత్త పుంతలతో కుతున్నాయని ఆయన ప్రశంసించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఏకపక్ష విజయం సాధించడమే తక్షణ కర్తవ్యమని, 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కమలం జెండా ఎగరడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో కదలాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పిలుపునిచ్చారు. మహబూబ్నగర్ జిల్లాలో విద్యుత్ సేవలు మరింత బలోపేతం చేసి వినియోగదారులకు అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్ అందించేందుకు టీజీఎస్పీడీసీఎల్ ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఆ సంస్థ సీఎండీ జితేష్ పాటిల్ చెప్పారు. ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసుల విచారణ న్యాయస్థానం, నాంపల్లి కోర్టు కేంద్ర మంత్రి బండి సంజయ్ నిర్దోషిగా ప్రకటిస్తూ హుజూరాబాద్ పోలీసులు ఆయనపై నమోదు చేసిన కేసును కొట్టివేసింది. రాష్ట ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు ఈరోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ఇతర అధికారులు, సిబ్బంది సంజయ్ జాజుతో పాటు కె రామకృష్ణారావును పుష్పగుచ్చాలతో అభినందించారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. రేపు 7:05 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం లలిత సంగీత కార్యక్రమం. ఇందులో రామలక్ష్మి రంగాచారు ఆలపించిన లలిత గీతాలు వింటారు.

మీరింతవరకు లలిత సంగీత కార్యక్రమంలో రామలక్ష్మి రంగాచారి ఆలపించిన లలిత గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు మ్యాడ్ సినిమా కోసం భీమ్స్ సిసిరోలియో వరం కీర్తన గానం చేసిన కాసల్ల శ్యామ్ గీతం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8:30. శ్రోతలు చిత్రసీమ కార్యక్రమాన్ని వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత బేబీ సినిమా కోసం విజయ్ దీపు గానం చేసిన పాట

మీరు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమాన్ని విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ట్రాన్స్మిటర్ యాప్లో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 10 గంటలు. ఇప్పుడు ప్రకటించిన అంశం వింటారు.
1: ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో గద్వాల్ శ్రీ కాశీనాథ్ గారిచే బసవేశ్వర చరిత్ర హరికథ వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎన్సి అనంతకృష్ణ, మృదంగంపై శ్రీ పి విద్యాసాగర్.

ఆకాశవాణి శ్రోతలకు నమస్సుమాంజలులు. ఈనాడు వనపర్తికి చెందిన విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, తెలంగాణ వాగ్గేయకారులు, వీరశైవ కవి విరాట్, వీరశైవ సాహిత్య సేవారత్న బిరుదాంకితులు, వనపర్తి పట్టణానికి చెందిన ఆకుల శివరాజలింగం గారు రచించినటువంటి బసవేశ్వరి చరిత్ర అనే హరికథను గానం చేస్తున్నాను. మీరందరూ కూడాను సావధాన చిత్తులై విని పరమేశ్వరుని యొక్క కృపా కటాక్షములకు పాత్రులు కాగలరని కోరుచున్నాను. బసవేశ్వరుడు కీర్తిశకం 12వ శతాబ్దంలో అవతరించిన ఒక మహాపురుషుడు. కులభేదాన్ని నిరసించి మానవులందరూ ఒక్కటేనని చాటిన మొదటి సంఘ సంస్కర్త. ఈయన నందీశ్వరుని అవతారం. నందీశ్వరుడు సాత్వికమూర్తే అయినా బసవేశ్వరుడు మాత్రము పరశురాముని వలె ఆవేశమూర్తి. జగత్తునంతా శివమయంగా దర్శించిన మహనీయుడు. యజ్ఞోపవీతాన్ని త్యజించి దానికి బదులుగా లింగధారణను ప్రవేశపెట్టి సంఘములో ఒక నూతన క్రాంతిని కలిగించినాడు. యజ్ఞయాగాదుల కంటే కాయకములోనే, అనగా కులవృత్తిలోనే కైలాసమని శ్రమకు ప్రాముఖ్యతనిచ్చి ఆచారమే స్వర్గము, అనాచారమే నరకమని ఘోషించిన వైతాళికుడు. బసవేశ్వరుడు సంఘ సంస్కర్తయే కాదు, గొప్ప సాహిత్యవేత్త కూడాను. ఈయన వచనాలకు కన్నడంలో ప్రత్యేక స్థానముంది. కర్ణాటక రాష్ట్రములో కృష్ణాతీరములోని బాగేవాడలో సాక్షాత్తు బసవని అవతారంగా జన్మించి తన యొక్క దివ్యలీలలచే అనేక మహిమలు చూపించి ధర్మ సంస్థాపనకై ఎన్నో మహత్కార్యములు ఆచరించి చూపినాడు. దేవుడొక్కడేనని ఎలుగెత్తి చాటినాడు. కులమతాలు లేవని, అందరూ సమానమని నిత్యకర్మల ద్వారా మానవుడు తన జీవితమును భగవదర్పితం కావించాలని తన వచనాల ద్వారా ప్రబోధించాడాయన. కళ్యాణ కటకమును, పట్టణమును పరిపాలించుతున్న బిజ్జలుడనే మహారాజు కొలువులో ప్రధానమంత్రిగా నుండి అనుభవ మంటపమును స్థాపించి అందులో అల్లమ ప్రభువును అధ్యక్షునిగా చేసి నిత్యం వేదాంతాన్ని ప్రజలకు అందించి అందరూ తరించుటకు అవకాశం కల్పించాడు. శ్రీ బసవేశ్వరుల వారి జీవితం, వారి బోధనలు ఈనాడు అందరికీ శిరోధార్యములు. అందరూ లింగధారులై పరమేశ్వరుని ఆరాధించవచ్చునని అన్ని కులాల వారికి లింగధారణ గావించి సమానత్వాన్ని చాటిన ఘనుడాయన.

పరమేశ్వరుని ఆనతి మేరకు ప్రపంచమున అసమానతలను తొలగించుటకై నందీశ్వరుడు మానవ రూపు దాల్చి బసవేశ్వరునిగా అవతరించినాడు. ఆనాడు భారతదేశములోని పెక్కు రాజ్యములను పరిపాలించు రాజులు క్రూరులై పరరాజ్యకాంక్షతో కర్కోటకులై ఉండినారు. నైతిక విలువలు నశించి పరరాజులపై యుద్ధము ప్రకటించి వారిని సంగ్రామమందు జయించి వారి రాజ్యములు తాము ఆక్రమించుకొనుచుండిరి. ఈ విధముగా 12వ శతాబ్దములో కన్నర రాజ్యమందే కాక యావత్ భారతదేశమున కులమత కలహాలు ప్రబలి ఉండినవి. రాజులు తాము భరతమాత బిడ్డలమన్న సంగతి మరచి పరస్పరము ద్వేషించుకుంటూ ఉన్నారు. ధర్మము నశించి అధర్మము తాండవిస్తూ ఉండింది. ఆ సమయముననే కళ్యాణ కటకమును పరిపాలించుచున్న మహాపరాక్రమవంతుడు జైన కులస్థుడు అయిన బిజ్జలరాజు పొరుగు రాజ్యములపై యుద్ధము ప్రకటించి చాణుక్యేంద్రుడు అనురాజును త్రిలోకమల్లుని అనే రాజును సంగ్రామమున ఓడించినాడు.

అన్నట్లుగా ధర్మమునకు హాని కలిగినప్పుడు దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించుటకు ధర్మమును తిరిగి నెలకొల్పుటకు భగవానుడు మానవ రూపము దాల్చి అవతరించుచుండుటూ అట్లే ఈ ఆపత్ సమయమున సృష్టి స్థితి లయకారకుడైన పరమేశ్వరుడు ఆనతీయ శివుని వాహనమగు నందీశ్వరుడు మానవ రూపము దాల్చి ఈ భూమండలమున అవతరించినాడు కర్ణాటక రాజ్యమున.

కర్ణాటక రాజ్యమున బీజాపూర్ జిల్లాలో బాగేవాడి అను పట్టణమున మాదిరాజు అనే ఒక బ్రాహ్మణోత్తముడు ఉండినాడు. బాగేవాడి అందలి ప్రముఖ అగ్రహారానికి అతడు జమీందారుగా కూడా ఉండినాడు. అతడు సకల విద్యాపారంగతుడు, సత్యవ్రతుడు, వినయశీలి, నిరతాన్నదాత. అతని ధర్మపత్ని మాధవాంబ, భర్తకు తగిన ఇల్లాలు గుణవతి. ఆ బ్రాహ్మణ దంపతులు అతిథి అభ్యాగతులను ఆదరిస్తూ పురజనుల మెప్పు పడుస్తూ ఉన్నారు. లేకలేక వారికి నాగాంబ అని ఒక కుమార్తె కలిగింది. కానీ పుత్ర సంతతి లేక పాపం వారు చింతిస్తూ ఎన్నో పూజలు వ్రతాలు చేస్తూ ఉండినారు.

బసవేశ్వరుని అనుగ్రహం వలన మాదమాంబ గర్భవతి అయింది. నవమాసములు పూర్తి కాగా నడుము భారము అధికమయ్యింది. విచిత్రమేమో గాని గర్భమునందు శిశువు కదలక మెదలక ఉండింది. పరమేశ్వరుని మహిమ వలన గర్భమునందు శిశువు చలనము లేక ఉండెను. పరమసాధ్వీమణి మాదమాంబ 3 సంవత్సరములు గర్భభారముతో విసిగి వేసారి ఒకనాటి సాయంత్రము శివాలయమునకు వెళ్ళి పరమేశ్వరుని నందీశ్వరుని ఈ విధంగా ప్రార్థించింది ఆ తల్లి.

0: ఓ నందీశ్వర, భక్తవశంకర, పడతులు నవమాసములు మోసి ప్రసవించుట లోకాచారము గదా స్వామి. 3 సంవత్సరముల నుండి ఈ గర్భమును మోయుచున్నాను, ప్రసవమగుటలేదు. కరుణించవా స్వామి, దీనశరణ్య, దిక్కు నీవేయని పరిపరి విధముల ప్రార్థించి పాపం మాదమాంబ మెల్లమెల్లగా తన గృహమునకు వచ్చి ఆయా సంస్థే ఉస్సురని తన పాన్పుపై పవళించింది. ఆ వెంటనే నిద్రమత్తులోకి జారుకుంది మాదమాంబ. నిద్రలో స్వప్నమున పరమేశ్వరుడు జంగమరూపధారి అయి సాక్షాత్కరించినాడు. ఓ పతివ్రతా శిరోమణి, నీ గర్భములోని శిశువు ఆది వృషభము, శిలాద మహర్షి కుమారుడు, లోక కళ్యాణార్థమై జన్మించుచున్నాడు. తల్లి దుఃఖింపకు, పుట్టిన బిడ్డకు బసవేశ్వరుడని నామకరణము చేయుము అని ఆనతిచ్చి అదృశ్యమైనాడు. వెంటనే మాదమాంబ మేల్కొని అందరికీ తన స్వప్నము గురించి చెప్పింది. ఆమె స్వప్నమును గురించి తెలుసుకొని బంధుజనము, సకులు అందరూ కూడాను ఆశ్చర్యపడ్డారండి.
1: నెలత మేల్కొని నిద్ర వెలువబంచెను బంధుజనులను చెలులను సంతసమునాగన్నదంతయు తెలియజెప్పగా విని చెందిరి ఆశ్చర్యంబు చెలులు జనులు. ఉదరమందున శిశువు కదలాడెనప్పుడు ఉదయించే బాలుడు సుదతియందు జంగమరూపుడై పంగమేశుడు వచ్చి అంగమందున గట్టే లింగమమర చలగి పంచాక్షరిని బిడ్డ చెవిననూదే శిశువు కర్పించిన పిమ్మట శివుని కొసగుడన్న పానంబులని

ఆమె స్వప్నవృత్తాంతమును విని ప్రజలంతా కూడాను మిగుల ఆశ్చర్యపడ్డారు. గర్భమునందు శిశువు మెల్లగా కదలాడసాగింది. సుముహూర్తము స్వస్తిశ్రీ ఆనందనామ సంవత్సర వైశాఖ శుద్ధ తదియ దినమున రోహిణీ నక్షత్రంలో క్రీస్తుశకము 1134 సంవత్సరంలో మాదమాంబ మగబిడ్డను ప్రసవించింది. మాదిరాజు మహదానంద భరితుడై పట్టణంబుల గల సకల శివభక్తులను ఆహ్వానించి పూజించి పరమేశ్వరుని ఆనతి మేరకు ఆ చిరంజీవికి బసవేశ్వరుడిని నామకరణము చేసినారు. ఇక బసవేశ్వరుడు దినదిన ప్రవర్తమానుడై శుక్లపక్ష చంద్రుని వలె వర్ధిల్లసాగినాడండి. మెల్లమెల్లగా అడుగులేయిస్తూ ఆటలాడు ప్రాయంబును దాటిపోయినాడు. 12 సంవత్సరముల ప్రాయంబుననే సకల శాస్త్రములను పరిపూర్ణముగా ఎరిగి ఉండినాడు బసవేశ్వరుడు.

అమితానంద భరితుడై మాదిరాజు కుమారునికి ఉపనయన సంస్కారం చేయుటకు సన్నాహములు చేసినాడు. ఉపనయన మహోత్సవము తిలకించుటకు మిత్రులు బంధువులు అందరూ విచ్చేసినారు. ఈ సంభ్రమమును గాంచిన బసవేశ్వరుడు తండ్రితో ఇట్లు పలికినాడు. తండ్రి, మూడు లోకములలో పరమ పవిత్రమైనది శివార్చనము. పరమశివుడే నాకు గురుదేవుడు, ఆదిగురువు.

ఉపనయనము మొదలగు అన్నీ కేవలం కర్మ మార్గములే గాని ముక్తి మార్గములు కావు. కావున ఉపనయనము నాకక్కరలేదని బసవన్న తండ్రిని ధిక్కరించినాడు. పాపము తండ్రి అయిన మాదిరాజు చింతాక్రాంతుడై చిటి తండ్రి, బ్రాహ్మణులకు షోడశకర్మలు ఎంతో ఆచరణీయములు నాయన. ఉపనయనము గావించినను నీ మహాదేవుని భక్తికి ఏమాత్రము భంగము వాటిల్లదు. ఎన్నో నోములు నోచి నిన్ను గన్నాము నాయన, నా మాట విను అని పరిపరి విధముల బ్రతిమిలాడసాగినాడు. కాని బసవన్న మనసు మారదయ్యను. మాదిరాజు మహాకోపము తెచ్చుకొని, మూర్ఖబాలక, వంశోద్ధారకుడైన పుత్రుడు కలిగనని సంతోషించి తిని కులము ఛేదించు గొడ్డలి వైతివి, ఉపనయనము చేసుకొననిచో నీకు మాకు సంబంధము లేదు అని కఠినమునగా మాట్లాడినాడు. అంతట కుమారుడు బసవన్న తండ్రితో, పెక్కు

ఈ ప్రకారంగా తండ్రితో వాదులాడి బ్రాహ్మణ్యము నాకక్కరలేదని అక్కయైన నాగాంబను వెంట తీసుకుని బసవేశ్వరుడు కూడల సంగమం చేరుకున్నాడు. అక్కడ జాతవేద ముని దగ్గర వేద వేదాంగాలు శాస్త్రాలు చదువుకున్నాడు. ఉపనయన సంస్కారమునకు విచ్చేసిన బసవన్న మేనమామయ్యగు బలదేవ దండనాయకుడు మేనల్లుని భక్తి వైరాగ్యములకు వీరశైవ ఆచార నిరతికి ఎంతో సంతోషించి తన కుమార్తెయగు గంగమాంబను బసవన్నకిచ్చి వివాహము చేయ సంకల్పించినాడు. వెంటనే బలదేవ దండనాయకుడు కూడల సంగమేశ్వరము చేరుకొని తన కుమార్తెను గైకొని తనను ధన్యుని చేయమని బసవేశ్వరుని అనేక విధముల ప్రార్థించి అతి ప్రయత్నము చేసి చివరకు బసవన్నను అంగీకరింపజేసి బాగేవాడి పట్టణంబునకు రావించి బ్రహ్మాండంగా రంగరంగ వైభోగంగా బసవన్న కళ్యాణము జరిపించినాడు బలదేవ దండనాయకుడు. బసవన్న ధరించే భస్మం.

బసవేశ్వరుని వివాహము రంగరంగ వైభవంగా జరిగింది. అత్తమామలు మహదానంద భరితులైనారు. భార్య అయినటువంటి గంగమాంబను, అక్కయైన నాగమాంబను వెంటనిడుకుని కప్పడి సంగమేశ్వరము చేరుకున్నాడు బసవన్న. శివాలయ ప్రాకార ప్రదక్షిణము గావించి సాష్టాంగ ప్రణామములాచరించి వినమ్రుడై సంగమేశ్వరుని ప్రార్థించి నిలిచినాడు బసవన్న. బసవన్న ప్రార్థనలు ఆలకించిన భక్తవశంకరుడు సంగమేశ్వరుడు ప్రత్యక్షమై భక్తుని దీవించి అందరూ పరికించి చూస్తూ ఉండగానే అతనికి ఇట్లు ఆజ్ఞాపించినాడు పరమేశ్వరుడు. బసవా నాయన, పతితులను ధరించి శివభక్తుల చేయగదన్న. బసవా, పతితులను ధరించి.

నాయన, పతితులను ధరించి శివభక్తుల చేయుము. ప్రాణము పోయిన పోవుగాక పట్టిన వ్రతములను వీడబోకుము. మదిలో కోరిన ఎంతనే కోరిన కోరికలు తీర్చగలవాడను అని బసవేశ్వరునికి ఆదేశించి పరమేశ్వరుడు అంతర్ధానమైనాడు. అది మొదలుగా బసవేశ్వరుడు శైవ మతోద్ధరణకై కన్నడ భాషలో అనేక వచనములు రచించినాడు. మత్సుకు రెండు మాత్రమే. సంసారమన్నది ఒక గాలి దీపము, సంపదయన్నది

ఇట్లుండగా కళ్యాణకటకమను సామ్రాజ్యమును ఆనాడు బిజ్జలుడనే రాజు పరిపాలిస్తూ ఉండినాడు. బసవన్న మామగారైన బలదేవదండనాయకులు బిజ్జలరాజు సంస్థానముందు ప్రధానమంత్రిగా పనిచేస్తూ ఉండినాడు. బసవన్నకు వివాహము జరిగిన పిమ్మట బలదేవదండనాయకుడు కాలధర్మము చెందినాడు. అంతటా బిజ్జలరాజు ప్రధానమంత్రి పదవికి బసవన్నయే తగినవాడని భావించి రాజలాంఛనాలతో రాజభవనముకు బసవేశ్వరుని పిలిపించి ప్రధానమంత్రి పదవిని స్వీకరింపమని వేణోళ్ల ప్రార్థించినాడు బిజ్జలరాజు. ప్రధానమంత్రి పదవిని చేపట్టినచో శైవ మతాచారమునకు ఇబ్బందులు కలుగునని బసవన్న శంకింపసాగినాడు. బిజ్జల సార్వభౌముడు బసవన్నను ఓదార్చి శైవ మత ప్రచారానికి ఎట్టి అవరోధాలు కల్పించనని

బస చేసినాడు. ఇట్లు ప్రధానమంత్రి అయి బసవడు శైవమత ప్రచారము చేయుచు రాజ్యాభివృద్ధికి చక్కని పునాదులు వేయసాగినాడు. ఎలా చేసినాడు? అల్లరులెన్నోమాన్పే. రాజ్యంలో దుర్మార్గులైనటువంటి వాండ్లకు అల్ల

ఈ విధంగా పాత చట్టములను తీసివేసి నూతన చట్టములను ఏర్పాటు చేసి రాజ్యమందు శాంతి నెలకొల్పజేసినాడు బసవేశ్వరుడు. ఇట్లుండగా బిజ్జలరాజు దర్బారులో సిద్ధన్న అను మంత్రి ఉండేవాడు. అతని కుమార్తె నీలాంబిక అనే అమ్మాయిని అతడు కాలధర్మము చెందుచూ తన కుమార్తెయగు నీలాంబికను మహారాజుకు అప్పగించి కైలాసమునకేగినాడు. ఆ అమ్మాయిని రాజు కన్న బిడ్డవలి పెంచి పెద్ద చేశాడు. బసవన్నలోని సేవాభావమునకు మెచ్చి రాజు ఆ నీలాంబికాదేవిని ద్వితీయ భార్యగా బసవన్నకిచ్చి అతి వైభవంగా వివాహము జరిపించినాడు. ఆ తర్వాత బసవేశ్వరుడు శివానుభవ మంటపమును స్థాపించి దాని ద్వారా వైదిక ధర్మమును సంస్కరింప సంకల్పం చేసినాడు. ఈ అనుభవ మంటపంలో శూన్య సింహాసనమునకు అల్లమప్రభు అధ్యక్షులుగా నుండిరి. బసవన్న మేనల్లుడు చెన్న బసవేశ్వరుడు కోశాధికారిగా నియమింపబడినాడు. అందులో 770 మంది సభ్యులుగా చేరినారు. వారిలో 60 మంది స్త్రీ సభ్యురాండ్లు ఉండినారు. వీరశైవ ధర్మం మతమును సంస్కరిస్తూ నూతన లింగవంత ధర్మము స్థాపింపబడింది. దీనినే బసవధర్మము అని కూడా అందురు. బసవన్న చేయి బోధనలను ఆస్వాదించుటకై అనేక దేశముల నుండి సాధువులు సన్యాసులు రాసాగినారు. లింగవంత ధర్మము దినదినాభివృద్ధి చెందుతూ పోయింది. మాల, మాదిగ, కుమ్మరి, కమ్మరి, వడ్ల, చాకలి, మంగలి, వైశ్య, బ్రాహ్మణ మొదలుగా అనేక కులముల వారు లింగవంత ధర్మము స్వీకరించి లింగాయతులుగా మారిపోయిరి. అనంతరము బసవేశ్వరుడు సిద్ధిరామయ్య మొదలుగా భక్తులందరికీ కూడా శివ పంచాక్షరీ మంత్రము ఉపదేశించి జీవహింస మాన్పించుటకు బోధించినాడు. ఎన్ని వ్రతములు ఆచరించినను, ఎన్ని దాన ధర్మములు చేసినను జీవహింస మాననిచో కూడల సంగమేశ్వరుడు మెచ్చడు అనుచు జీవహింస మాన్పించినాడు బసవేశ్వరుడు. సర్వభూత దయ కలిగి ఉండుటయే ధర్మమునకు మూలము. నిజమైన భక్తి చేతనే శివుడు సంతృప్తి చెందును. అదీనుగాక లింగధారుల గురించి అంటరాని తనము గురించి ఎంతో నచ్చ చెప్పినాడు బసవేశ్వరుడు. ఇట్లుండగా కళ్యాణకటకము రాజ్యమునందు హరళయ్య అనేటటువంటి ఒక పంచముడు అంటే మాదిగవాడు అక్కడ చెప్పులు కుట్టుకుంటూ కాపురము చేస్తూ ఉండినాడు.

కళ్యాణ కటకం నందు హరళయ్య అను మాదిగవాడు నివసిస్తూ ఉండినాడు. అతడు నిరంతర శివదీక్షాపరుడై శివపూజలు ఆచరిస్తూ ఉండినాడు. కుటుంబ పోషణార్థము చెప్పులను కుట్టుచూ వైరాగ్య జీవనము గడుపుతూ ఉండినాడు. ఒకనాడు రాజదర్బారు నుండి వచ్చుతున్న బసవదేవుని గాంచి ఎదురేగి శరణని మోకరిల్లినాడు. అప్పుడా బసవేశ్వరుడు శరణు శరణార్థి అని బదులు వందనమాచరించినాడు. అవతారమూర్తియగు బసవేశ్వరుడు తనకు రెండు మారులు శరణు శరణార్థి అని పలికినందులకు హరళయ్య ఎంతో చింతించినాడు. తన భార్యయగు కళ్యాణమ్మతో ఈ విషయము చెప్పగా ఆమె అందుకు కృతజ్ఞతగా మన ఇద్దరి చర్మములతో పాదరక్షలు తయారు చేసి ఆ బసవదేవునికి సమర్పించి ప్రాయశ్చిత్తము చేసుకుందము అనగా, హరళయ్య తన కుడి చర్మమును భార్య ఎడమతొడ చర్మమును ఒలిచి శుభ్రపరిచి పాదరక్షలను కుట్టి వాటిని పట్టువస్త్రములో చుట్టి బసవేశ్వరునకు సమర్పించవలెనను దృఢ సంకల్పముతో రాజదర్బారుకు ముఖద్వారమున వేచి ఉండినాడు. రాజాస్థానము నుండి వచ్చు బసవేశ్వరుని గాంచి తను కుట్టిన పాదరక్షలను స్వీకరించమని ప్రార్థించినాడు హరళయ్య. బసవేశ్వరుడు పాదరక్షలను గ్రహించి, హరళయ్య, మీ వంటి భక్తుల చర్మముతో తయారు చేయబడిన పాదరక్షలు మాకు శిరోధార్యములు అని వాటిని కళ్ళకద్దుకొని తలపై నుంచుకొని తిరిగి హరళయ్య చేతికి ఇచ్చి బసవేశ్వరుడు తన దారిన తాను వెళ్ళిపోయినాడు. బసవన్న వెనుకనే వచ్చుతున్న బిజ్జలరాజు సైన్యాధిపతి బ్రాహ్మణ కులస్థుడు మాదరసుగారు హరళయ్యను చూచి, ఏరా మాలడా, బసవన్నకు ఏదో సమర్పించుతున్నావు, విషయమేమి అని గద్దించా. హరళయ్య విషయమంతకు విశదీకరించినాడు. మాదరసుగారు, ఒస్ ఇంతేనా, ఇలాతే అని హేళన చేయిచ్చు బలాత్కారముగా హరళయ్య చేతులతో నిండినటువంటి పాదరక్షలను గ్రహించి తన పాదములకు వేసుకొని చకా చకా చకా తన మందిరమునకు నడిచి వెళ్ళిపోయినాడు. ఎప్పుడైతే మాదరసుగారు హరళయ్య చేతిలోంచి బలవంతంగా పాదరక్షలను ధరించి ఇంటికి రావడం జరిగిందో అప్పుడు వెంటనే కళ్ళు తిరగసాగినాయి. శరీరమంతా మంటలు, ఆరోగ్య పరిస్థితి విషమించింది. మరణకాలమాసన్న మాయనని బంధువులందరూ దుఃఖింప మొదలుపెట్టినారు. కలుగునట తెలివి అవసాన కాలమందు, వెలుగునట దివ్య నిర్వాణ వేళయందు అన్నది ఆర్యోక్తి. మరణకాలమందు మాదరసుగారికి హరళయ్యకు తాను ఉనరించినటువంటి అపచారము జ్ఞప్తికి వచ్చింది. తక్షణమే ఒక దాసిదానిని పిలిచి హరళయ్య గారి ఇంటికి వెళ్ళి తీర్థము తెమ్మని పంపించినాడు. హరళయ్య గారు గురుదేవుని వల్ల తీర్థమిచ్చునా అని దాసి సందేహించి హరళయ్య ఇంటిలో ఆయన స్నానమాడిగా మిగిలినటువంటి శేషజలమును ఒక పాత్రలో నింపుకొని తెచ్చి స్నానజలములో కలిపింది. ఆ జలముతో బంధువులు మాదరసుగారిని స్నానము చేయించిరి. విచిత్రమేమో గాని వెంటనే మాదరసుగారి ఆరోగ్యము కుదుటపడింది. మాటలు తగ్గి కన్నులు స్థిమితములాయను. మాదరసుగారు హరళయ్య కొరడించిన పాపమునకు ప్రాయశ్చిత్తము చేసుకొనవలని సంకల్పించినాడు. తన కుమార్తెయగు నీలమ్మను హరళయ్య కుమారుడకు శీలవంతునకిచ్చి వివాహమునరించాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే పరుగు పరుగున హరళయ్య గారి ఇంటికి వెళ్ళినాడు మాదరసుగారు. హరళయ్య అక్కడ లేడు. అనుభవ మంటపానికి బసవేశ్వరుల వారి దర్శనార్థమై వెళ్ళినాడని చెప్పగా అక్కడి నుంచి అనుభవ మంటపానికి వెళ్ళిపోయినాడు గబగబా.

మాదరసు గారు అనుభవ మంటపనుకేగి అక్కడ బసవేశ్వరుని సముఖముననున్న హరళయ్య పాదములనంటి క్షమించమని ప్రార్థేయపడినాడు. నా కుమార్తెగు నీలమ్మను నీ కుమారుడగు శీలవంతునకిచ్చి వివాహము చేసి నీకొనరించిన పాపమునకు పరిహారము చేసుకుందునని పలికినాడు మాదరసు గారు. ఈ అభిప్రాయమును బసవేశ్వరునికి తెలుపగా అతడు మిక్కిలి సంతసించి వెన్నుతట్టి తాను స్వయంగా భారము వహించి నీలాశీలవంతుల వివాహము అనుభవ మంటపమున భక్తుల సమక్షమున మహావైభవంగా జరిపించినాడండి. ఇట్లు జరిగిన కులాంతర వివాహమును అంగీకరించని అగ్రవర్ణముల వారు బిజ్జలరాజును దర్శించి, రాజా, నీ ప్రధానమంత్రి బసవన్న మా కులాచారములను కూలద్రోయుచున్నాడు. బ్రాహ్మణ కులస్థుడైన మాదరసు గారి కుమార్తెను అంత్యకులజుడైన హరళయ్య కుమారునితో వివాహము జరిపించినాడు. ఇది సబబేనా? మీ ప్రధానమంత్రిని మందలించి బుద్ధి చెప్పండని వేడుకున్నారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు బిజ్జలరాజు కోపించి భటులచే మాదరసును హరళయ్యను సభకు రప్పించినాడు. దుర్మార్గులారా, కులాచారములకు కీడు చేతురా అని గద్దించి వీరిని ఎద్దుల బండికి కట్టి చనిపోయే వరకు లాగుడని భటులకు ఆజ్ఞాపించినాడు బసవదేవుడు. మహారాజా, ఈ వివాహము వారి వారి అంగీకార ప్రకారమే నా సహకారమునిచే జరిగినదని, ఇందు వారి అపరాధం ఏమీ లేదని ఎంత నచ్చజెప్పినను బిజ్జలరాజు వినిపించుకోడాయను. హరళయ్యను మాదరసు గారిని భటులు రాజాజ్ఞ ప్రకారం ఎద్దుల బండికి తాళ్లతో గట్టి ఈడ్పించగానే పాపము వారి ఇద్దరి రక్తము వరదలై పారింది. గిలగిల కొట్టుకొనుచు వారు ప్రాణములు విడిచినారు. బసవేశ్వరుడు చేయు కార్యములన్నీ సమాజమునకు హితములై ప్రజల అభిమానము చూరగొంటూ ఉండినై. దానిని బిజ్జలరాజు గ్రహించలేక బుద్ధిహీనుడై మూర్ఖముగా శివశరుణులను నిందించుతూ ఉండినాడు. రాజునకు అడ్డు చెప్పరాదని పురప్రముఖులంతా మౌనము వహించి ఉండిరి. కానీ ఈ ఘోరదండమునకు అనుభవ మంటప సభ్యులు భక్తులు అందరూ కూడా కోపోద్రిక్తులై ఈ రకంగా బిజ్జలరాజును నిందించినారు. మేదినీశునకిది మెప్పుగాదని పల్కె, మేదినీశునకిది మెప్పుగాదని పల్కె, ఏకాంతరామయ్య ఏ

మడివాలు మాచయ్యగారు. ఇది ఎంతో ఘోర కృత్యమని ఆరోపించారు. విచారమని కక్కయ్యగారు పలికిరి. ఇది హృదయ విదారకము అని కిన్నెర బ్రహ్మయ్య గారు నిందించిరి. రాజుగారికి చేటుకాలమాసన్నమైనదని హరదప్పన్న గారు ఒక్కాణించిరి. న్యాయాన్యాయములు విచారింపక ఇంతటి కఠిన శిక్ష విధించుట మహాపాపము, దుర్మార్గము, ఎక్కువ కాలము ఉండబోదని శివశరణులందరూ కూడాను ముక్తకంఠంతో మహారాజును శపించినారు. అనంతరం దీనబాంధవుడైన బసవేశ్వరుడు

భక్తుల రక్షణ చేయుటకు హరళయ్య మాదరసుల మృతదేహములు తెప్పించినాడు. తెప్పించి వారిని తన అమృతహస్తములతో ఆశీర్వదించగానే నిద్రలేచినట్టుగా హరళయ్య మాదరసులు ఇరువురూ కూడాను ప్రాణములు పోసుకుని లేచి నిలబడినారు. మహాత్మా దయాసముద్ర బసవేశ్వర, మా ప్రాణదాతవైన నీ పాద పద్మములను విడజాలము స్వామి అని సాష్టాంగపడి నమస్కరించినారు. పిదప

0: పద్మములను విడజాలము స్వామి అని సాష్టాంగపడి నమస్కరించినారు. పిదప, మాదరసు, హరళయ్య, శివశరణులు, కళ్యాణకటక ప్రజలందరూ కూడాను బసవన్ననిట్లు భక్తిపూర్వకముగా నుతించినారు.
1: ఓం శ్రీ గురు బసవలింగ.

అట్లు కీర్తించిన హరళయ్య మాదరసులను ఆలింగన మనొచ్చుకుని బసవేశ్వరుడు, పునర్జన్మ పొందిన భక్త శిఖామణులారా మీకు కైవల్యము ప్రాప్తించుగాక అని ఆశీర్వదించినాడు. బిజ్జలరాజు బసవేశ్వరుడు చేయు సమాజ ఉద్ధరణ కార్యక్రమములకు ఎదురు చెప్పనని ఇదివరకు వాగ్దానము చేసి ఉండెను కదా. ఇప్పుడు ఆ రాజు చెప్పుడు మాటలు విని వాగ్దానమునకు వ్యతిరేకముగా ప్రవర్తించుట వలన బసవన్న కళ్యాణకటకము సామ్రాజ్యము వీడి కప్పడి సంగమేశ్వరమునకు పోవ నిశ్చయించినాడు. మడివాలు మాచయ్య, ఏకాంత రామయ్య, కిన్నెర బ్రహ్మయ్య, కక్కయ్య, హడదప్పన్న మొదలగు శివశరణులెల్ల వెంటరాగా బసవేశ్వరుని తన బాంధవుడైన కూడల సంగమేశ్వరుని చెంతకు బయలుదేరినాడండి. బసవేశ్వరుడు కూడల సంగమేశ్వరం చేరుకోగానే కళ్యాణ కటక సామ్రాజ్యములో ఉపద్రవములు ఘోరములు సంభవించినాయి. జగదేవుడను భక్తుడు బిజ్జలరాజు చేసిన శివద్రోహమును భరింపజాలక టెంపరీ అయి మిత్రులతో కలిసి కరవాలములు చేతబట్టి రాజదర్బారునకు ఏగి సభామధ్యమున బిజ్జలరాజును ముక్కలు ముక్కలుగా నరికివేసినాడు. సభ అంతయు కకావికలమైంది. కళ్యాణకటకము నుండి వచ్చిన బసవేశ్వరుడు సంగమేశ్వరుని యందు లీనమగుటకు సిద్ధమైనాడు. కానీ ధర్మపత్నులు నీలాంబికాదేవి, గంగాంబిక లేదని భావించి వారిని తోడి తెమ్మని అప్పన్నగారిని పంపినాడు. తిరిగి వచ్చిన అప్పన్నగారు బసవదేవుని సమీపించి, మహాత్మా, లింగనిష్టలోనున్నటువంటి మీ దేవేరులిద్దరూ కూడాను యోగమిద్రలో కూర్చుండి ఇంత క్రితమే లింగైక్యము చెందిరని మన్నింపుడు అని పలికినాడు. అంత బసవేశ్వరుడు తృప్తి చెందినవాడై ఆ బాధ్యత కూడా తీరినదని భావించి సంగమేశ్వరుని ఈ విధముగా ధ్యానించినాడు. హే దేవ నీలకంధర దీనబాంధవ, దయాపర పరమేశ శంకర, మీరు ఆనతిచ్చిన ఆజ్ఞ మేరకు సకల జగత్తును ప్రక్షాళనము చేసి తిని సాంఘికంగా నెలకొన్న కులమతాలను రూపుమాపి సమానత్వమును ప్రబోధించి తిని ధర్మ సంస్థాపనార్థమై ఎన్నియో మహిమలను చూపితిని మానవుడు సోమరిగా కాక నిత్యశ్రమ ద్వారా జీవితము భగవంతునికి అర్పించాలని కాయకమే కైలాసము సదాచారమే స్వర్గమని వక్కాణించి తిని అనుభవ మంటపమును స్థాపించి నిత్యం తత్వచింతనల ద్వారా ప్రజలకు వేదాంతసారాన్ని అందించి వారికి భక్తి మార్గము చూపించి తిని అందరును లింగధారులై కులమతాలకు అతీతంగా స్త్రీ పురుష భేదము లేకుండా పరమేశ్వరుని అనుగ్రహమును పొందవచ్చునని మార్గదర్శనము చేసి తిని నేను వచ్చిన పని పూర్తి చేసినాను. కావున నన్ను ఈ భవబంధముల నుండి విముక్తి చేసి నాకు సాయుధ్యము ప్రసాదించండి స్వామి అని ఈ విధముగా ప్రార్థించినాడు బసవేశ్వరుడు.

అని ఈ విధంగా ప్రార్థించగానే పరమేశ్వరుడు ప్రత్యక్షమై చేతులు చాచి బసవేశ్వరుని ఆలింగనమరుచుకుని తనలో లీనము చేసుకుని అంతర్ధానమైనాడండి. ఈ దృశ్యమును వీక్షించిన శివశరుణులందరూ కూడాను ధన్యులై పునీతులై భక్తి పారవశ్యంతో ఆ పరమేశ్వరునికి ఇట్లు మంగళము పాడినారండి.

ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు గద్వాల్ శ్రీ కాశీనాథ్ గారిచే బసవేశ్వర చరిత్ర హరికథ విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎన్సి అనంతకృష్ణ, మృదంగంపై శ్రీ పి విద్యాసాగర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: a student to become agent of the social transformation, saying education should go beyond securing employment and to strengthen society, culture, tradition and economic progress. The Indian Railways will launch three projects worth over 1,100 crore rupees to improve communication and operational system. The Railways has approved the doubling of over 44-kilometer Mansi-Saharsa section of East Central Railway at a cost of 499 crore rupees. It will augment line capacity, improve operational efficiency and cater to the growing demand for passenger and freight movement in this important route. The Railways has also sanctioned a project for the replacement of relay-based interlocking with electronic interlocking at 27 station or cabin on the high-density network and highly utilized network route of Asansol Division of Eastern Railway. The special intensive revision of electoral rules has begun in Delhi, Jharkhand, Meghalaya, Karnataka and Maharashtra today. As part of the exercise in Delhi, over 13,000 booth level officers will visit every household till the 29th of next month to distribute a pre-printed enumeration form in duplicate to all existing electors for verification and updation of the electoral rolls. The U.S. Supreme Court has struck down President Donald Trump's executive order aimed at ending birthright citizenship, reaffirming the long-standing interpretation that nearly everyone born in the United States is automatically granted U.S. citizenship. In the FIFA World Cup 2026, the match began Ivory Coast and Norway in underway in Texas, United States. And that's the end of the news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. రేపటి మా ప్రసార విశేషాలు. రేపు ఉదయం 6:10 భావన భావోద్వేగాలు, డాక్టర్ కె లక్ష్మి అన్నపూర్ణ గారి లఘు ప్రసంగం ఉంటుంది. భక్తిరంజని కార్యక్రమం 6:15 యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి సుప్రభాతం వినవచ్చు. పచ్చిరొట్టె పంటల సాగు వివరాలు పొలం పనులు కార్యక్రమంలో 6:35 వినవచ్చు. నిజామాబాద్ జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు శ్రీ డి రాజ్ కుమార్ 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో వన మహోత్సవం వారోత్సవం సందర్భంగా ప్రత్యక్ష వ్యాఖ్యానం. ఇంకా ఇది మన చట్టం ఈ కార్యక్రమంలో డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ గురించి హైకోర్టు న్యాయవాది శ్రీ పొన్నం అశోక్ గౌడ్ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పి లక్ష్మీ శ్రావ్య గారి వీణావాద్యం ఉంటుంది. 9:45 భారతదేశ రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఈరోజు విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక వింటారు. నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ అమరమణికంఠ రఘు, శ్రీ మానసరంజన్ ప్రధాన్. 11:03 భక్తి సంగీత కార్యక్రమంలో పి మేఘన సాయిశ్రీ గారి గాత్రం ఉంటుంది. వాద్య సహకారం వయోలిన్ శ్రీ బి సాయి భార్గవ్, మృదంగం శ్రీ వి కాళీప్రసాద్. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ అరవింద్ పరేఖ్ గారి సితారవాద్యం ఉంటుంది. 12:10 యువవాణి కార్యక్రమం ఉంటుంది. ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం 12:40 చేనుకబుర్లు గృహ విజ్ఞాన జ్యోతి ప్రాయోజిత కార్యక్రమం 1:20 2:30 నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం. ఇక సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో గుణచారి ఒగ్గు కథ 1వ భాగం వినిపిస్తారు శ్రీ ధీకొండ మనోజ్ కుమార్ బృందం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం 6:30 వ్యవసాయ సూచనలు, వరి సాగు విధానం గురించి శాస్త్రవేత్త డాక్టర్ బి లక్ష్మి గారి వివరాలు ఉంటాయి. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో శాస్త్రీయ పద్ధతిలో పాడి పశువుల పోషణ గురించి రాజేంద్రనగర్ పశు పోషణ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సుధీర్ బాబు గారి ప్రసంగం ఉంటుంది. ఇంకా పాడి పశువుల మురిపాలు ఆవశ్యకత గురించి రాజేంద్రనగర్ కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సి వినయశ్రీ గారు అందించే వివరాలు ఉంటాయి. 7:45 వికసిత్ భారత్. 9:15 స్పాట్లైట్ చర్చా కా విషయ హై. 9:30 రాత్రి 10 గంటలకు.

రాగం తానం పల్లవి కార్యక్రమంలో వయోలిన్ వాద్యం ఉంటుంది. కుమారి గాయత్రి విభావరి వ్యాకరణం, మృదంగం శ్రీ మావుదూరు సూర్యప్రసాదరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి రిలే ఉంటుంది. ఇవి రేపు మేము ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 11:13:40. ఈనాటి మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్పై, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.